0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మొట్టమొదట మనం విద్యారంగంలో పంచతంత్రములను చక్కగా మనం విచారించి చల్పాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫైవ్ ప్రిన్సిపల్స్ యాజ్ వీ ఎంబార్క్ ఆన్ ది ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్.
0: మొదటిది, విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టు నో వాట్ విద్య ఎడ్యుకేషన్ ఈజ్.
0: ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది.
1: ది సెకండ్ పాయింట్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి లెర్న్డ్.
0: మూడవది, విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి.
1: ది థర్డ్ ఆస్పెక్ట్ బీయింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: నాలుగవది, విద్య యొక్క విశిష్టతను విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: ది ఫోర్త్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ టు టీచ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు అవర్ స్టూడెంట్స్.
0: ఐదవది, ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి.
1: ది ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఈజ్ టు నో ది బెనిఫిట్స్ ది రివార్డ్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వీ రిసీవ్డ్.
0: ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఆల్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ విల్ బి నోయింగ్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థం.
1: వాట్ ఈస్ ది మీనింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది రెండు విధములుగా మనము అభ్యసిస్తున్నాము.
1: We acquire by two procedures.
0: Education anaga baita prapancham nunchi krodikarinchukoni sarva vishayamulu kodanu vidyarthuliki bodhinchadam.
1: The first method is to collect all the data and the statistics of the outer world and teach to our students.
0: Rendavadi educare anetuvanti dani chudali.
1: The second one is educare.
0: Educare anaga లోపల నుంచి అంతర్భావం నుండి ఆవిర్భవింప చేసుకుని దానిని విద్యార్థులకు విపులంగా వివరించాలి.
1: ఎడ్యుకేర్ వాంట్స్ us to know all that from within and explain to our students.
0: కానీ ఈనాటి విద్య కేవలము ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాలను మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం.
1: Today we are teaching to our students all that is available in the external world.
0: కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది గాని కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాటికని మనం అభివృద్ధి పొందలేము.
1: We cannot grow as an individual by merely receiving education. It's only culture that helps us to grow.
0: కనుక ఈ విద్యకు సంస్కారం కూడాను అత్యవసరం.
1: Therefore education requires culture.
0: ఈనాటి సంస్కారం లేనటువంటి విద్య చెల్లని కాసు వంటిది.
1: ఎడ్యుకేషన్ విదౌట్ కల్చర్ ఈజ్ ఎ ఫేక్ కాయిన్.
0: ఈ చెల్లని కాసును బిచ్చగాడు కూడాను అందుకోలేడు.
1: ద ఫేక్ కాయిన్ విల్ నాట్ బి రిసీవ్డ్ బై ఈవెన్ ఎ బెగర్.
0: అలాంటి విద్యను ఈనాడు అనుభోగులు లేనటువంటి వీరులు అనుభోగులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు.
1: హౌ డు ఎక్స్పెక్ట్ experienced experts to accept this kind of education.
0: Kanukane andariki aanandanni chekuchovalanna antarbhavamto koodinatvanti educare dinni manam abhivruddhi garchukovali.
1: In order to confer bliss to everybody, it is absolutely essential to dig out from within the principles of education.
0: Samskaram anaga dinni marok reetiga meeru artham chesukovali.
1: Culture, samskara, can also be understood.
0: Samskaram lenetundi vidya cheekati kombu vantidi.
1: Education without culture is like a dark room.
0: Ee dark room lopala kevalam gabbidamu maatrame nivasinchagalavu.
1: Dark room will be inhabited by bats only.
0: Itti room maha కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది.
1: The dark room naturally will be full of dirt.
0: కనుక అలాంటి సంస్కారం లేనిటువంటి చదువులు ఈనాడు చదువుతున్న చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్ట మృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: As the modern education has no culture attached to that, as a consequence, we have our heart which is so dark with all wicked qualities.
0: Samskaram lenetunti vidya tegina gali patam vantide.
1: Education without culture is a kite that has lost its connection, the string.
0: Idi ekkada padipothundo?
1: Where it would fall.
0: Evari kompalo kulustundo?
1: Where it will fall.
0: Ye vyaktuluku ye vidhamaina baadha kaligistundo?
1: What harm it is going to do to others.
0: Kalukune deeni yokka manchi chedda evaru kodunu varninchaleru.
1: No one can decide the consequences, good and bad.
0: Kalukune chaduvuto paatu samskaram kuda undinappude deeniki raanistundi gauravistundi.
1: Education will shine better and will be respected if it has got culture.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ కల్చర్?
0: నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి యొక్క మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, ఇలాంటి విషయములను మనం దూరం గావించి
1: వి హావ్ గాట్ టు గివ్ అప్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్, ఆల్ దట్ ఈస్ సిన్ఫుల్, ఆల్ దట్ ఈస్ క్రూయల్ అండ్ వికెడ్.
0: సద్భావములను, సచ్చింతలను, సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We have to see that good feelings, good sentiments, good thoughts find a place within us.
0: అనగ సంస్కారం ఏమనగా చెడ్డను మనము దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి.
1: Culture requires to give up all that is bad and to cultivate that which is good.
0: ఇంత మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది.
1: Culture will help you to have broad mindedness.
0: ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు. I and you are one అన్నారు.
1: You heard in this morning's songs a sentence saying I and you are one.
0: Narrow mind యొక్క లక్షణమే. Narrow mind.
1: This is also a narrow mindedness.
0: All are one అనేటువంటి చాలా బాగుంటది.
1: It will be so perfect if you say all are one.
0: I and you are one ante oka individual kinda maatrame cherutundi.
1: If you say I and you are one, it is individualistic.
0: Deenni motta modata Jesus ku aakashavani bodhinchindi.
1: This is the first teaching to Jesus from the ethereal level.
0: All are one, my dear son, be alike to everyone anindi.
1: The ethereal voice declared, all are one, my dear son, be alike to everyone.
0: Kanukane maniyandu ee vishalatvanni penchukovadaniki antarbhavamainatundi education kudanu manam abhirudhi gavinchukovali.
1: To develop this feeling of vastness, broad mindedness, we need the inner feeling and sentiments.
0: Kanuka ee naati education anetundi samanyamainatundi ప్రాపంచిక సంబంధమైనటువంటి, ప్రాకృతిక సంబంధమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి లౌకిక విద్యలే.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ వి ఫైండ్ ఇన్ ది వరల్డ్ టుడే ఈజ్ వరల్డ్లీ, ఫిజికల్ అండ్ మెటీరియలిస్టిక్.
0: ఇది కేవలము బుకిష్ నాలెడ్జీ.
1: దిస్ ఈజ్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఈనాడు అందరూ కూడా ఈ బుకిష్ నాలెడ్జీని ప్రారంభం చేసుకుంటున్నారు.
1: టుడే ఆల్ హ్యావ్ సెంటర్డ్ రౌండ్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జీ.
1: This is merely a superficial knowledge.
0: Superficial knowledge chala chalamuku mari potuntadi.
1: Superficial knowledge goes on changing moment to moment.
0: Kanukune ee bookish knowledge nunchi kudanu mana antarbhavamainatundi oka educate aneetundi daniki ee chadunu andinchali.
1: Out of this bookish knowledge we should see that we develop educate with the inner awareness.
0: Aa educate aneetundi de practical knowledge.
1: Educate confers practical knowledge.
0: అయితే ఈ యొక్క సూపర్ఫిషియల్ నాలెడ్జికి ప్రాక్టికల్ నాలెడ్జికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటుంటాయి.
1: హౌఎవర్ బిట్వీన్ ద ఫస్ట్ స్టెప్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అండ్ ద ఫైనల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ ఇన్ బిట్వీన్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జ్ అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వీ షుడ్ గెట్ ఇన్ టు జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జ్, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వేర్ వీ డిస్క్రిమినేట్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ నుంచి కూడాను మనము క్రమక్రమేణ ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించాలి.
1: Gradually, from the level of discrimination knowledge, we should reach the state of practical knowledge.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని నిత్య సత్యమైనటువంటి విద్య.
1: Practical knowledge is the real eternal.
0: ఏనాటికి మార్పు చెందేటువంటిది కాదు.
1: Practical knowledge is changeless.
0: హృదయం ఏ విధంగా యస్య భూషితం నిరంతరము పూజింపబడినట్లుగా ఉంటుందో,
1: జస్ట్ as the heart is worshipped, receiving adoration.
0: సదయం హృదయం అన్నాను.
1: It is said the heart
0: అతి శాంతిగాను విశాలంగాను పవిత్రమైనటువంటిదిగాను హృదయం అభివృద్ధి గావిస్తుంది.
1: The heart helps us to grow along the lines of peace, broad-mindedness.
0: ఇతను విద్యావంతుడనగా అతనిలో దుర్గుణములు ప్రవేశించకూడదు.
1: If he is an educated one, he should not have bad qualities.
0: దుస్థిరులను అసలే ప్రవేశించకూడదు.
1: He should not resort to evil deeds.
0: అతను విద్యావంతుడు ఎట్టవుతాడు?
1: How can you call him educated?
0: విద్య అనగా కేవలం జ్ఞానము అని అర్థము.
1: Education, vidya, the meaning is jnana, wisdom.
0: జ్ఞానము.
1: What sort of wisdom?
0: లౌకిక జ్ఞానమా?
1: Is it worldly knowledge?
0: ప్రాకృత నాలెడ్జా?
1: ఆర్ ఫిజికల్ నాలెడ్జ్?
0: లేక జనరల్ నాలెడ్జా?
1: ఆర్ ఇస్ దట్ జనరల్ నాలెడ్జ్?
0: కాదు.
1: నో,
0: ఇది కేవలము బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ ఎఫ్టర్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచినే మానవుడు ఈనాడు అన్ని విధములు కూడాను హీనమై చెడిపోతున్నాడు.
1: ద మ్యాన్ ఇస్ స్పాయిల్డ్ టోటలీ బికాస్ హీ రిలైస్ ఆన్ బుకిష్ నాలెడ్జ్.
0: ఇది ఎంతవరకు కలుస్తుంది?
1: టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ హెల్ప్ యు?
0: మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది.
1: You can have it experience so long you have memory.
0: ఇది కొంతవరకు ను బుకిష్ నాలెడ్జ్ మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు.
1: It's not at times possible to experience it in the practical field.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ తల నింపుకొని
1: filling our head with the bookish knowledge,
0: examination hall varaku matram postundi,
1: will help us to proceed up to the examination hall.
0: Aa examination hall lopala ee tallo unnatundi vishayam anta kudanu paper lo gummaristadu.
1: We empty our head there in the examination hall.
0: Tirigi venukoku vachesamlo ra empty head tho vastadu.
1: And as he returns, he'll be empty headed.
0: Idi eppudu empty gaane untuntadi.
1: The head continues to be empty anyway.
0: Kaaranam emti?
1: Why?
0: దీన్ని డిస్క్రిమినేషన్ నాలెడ్జిగా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది.
1: బికాస్ హీ హాస్ నాట్ గివెన్ ఎనీ ఛాన్స్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జికి పోవడానికి జనరల్ నాలెడ్జ్ కూడా అత్యవసరమే.
1: టు రీచ్ ద స్టేట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ద జనరల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్.
0: జనరల్ నాలెడ్జ్ లోపల ఒక సామాన్యమైనటువంటి యొక్క తెలివితేటలంతా కూడి ఉంటాయి.
1: జనరల్ నాలెడ్జ్ రిక్వైర్స్ ఇంటెలిజెన్స్.
0: ఈ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపల
1: ఇన్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: కామన్ సెన్స్ కూడా ఉంటుంది.
1: కామన్ సెన్స్ ఈజ్ నెసెసరీ.
0: ఈ రెండింటి వల్ల జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ రెండు కూడినప్పుడే నిజమైనటువంటి యొక్క భౌతిక గుణములు కనబడతాయి.
1: వెన్ జనరల్ నాలెడ్జ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ద కామన్ సెన్స్ యూ కెన్ హ్యావ్ ఆల్ అడ్వాంటేజ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యాధిపతులారా,
1: అండ్ హెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్,
0: మనం ఈనాడు చదవలసినటువంటి చదువులు ఈ బుకిష్ నాలెడ్జ్ కాదు.
1: The education that we need today is not
0: ordinary.
1: It's necessary, however.
0: ప్రారంభంలో ఇది ఒక కొన్ని ప్రారంభ స్టెప్స్ గా ఉండాలి.
1: It's essential at the beginning stages.
0: ఇది కేవలం లౌకిక జీవితాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి విద్యలు మాత్రమే.
1: This education will help us to eke out our living.
0: కాదు కాదు, ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అభివృద్ధి పరచాలి.
1: We have to develop the spiritual knowledge also.
0: Adhyatma vidya vidyanam anindi Bhagavad Gita.
1: Bhagavad Gita declares that the spiritual knowledge is the right one of all the rest.
0: Samudramlo cheretunte neeru anni neeru cheripothuntai.
1: All rivers merge in ocean.
0: Drainage water kuda cheruthuntadi.
1: Also even the
0: drainage water kuda cheruthuntadi.
1: Drainage water, sewage water.
0: ఇంకా కొన్ని పర్వతం నుంచి వచ్చినటువంటి నీరు కూడా చేరుతుంటది.
1: Water falls from the mountains, merge in ocean.
0: కానీ
1: బట్
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అనేటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి ఒక జీవనదులుగా మారిపోతుంటది.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ విల్ ఫ్లో లైక్ ఎ ప్యూర్ రివర్.
0: లైఫ్ రివర్.
1: లైక్ లైఫ్ రివర్ ఆఫ్ లైఫ్.
0: లైఫ్ అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది.
1: దట్ రిమైన్స్ పర్మనెంట్.
0: అది కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటాదే గాని,
1: ద క్వాంటిటీ మే బి లెస్,
0: క్వాంటిటీ పెరుగుతుంటాదే కాని,
1: ఇట్ మైట్ ఇంక్రీజ్.
0: నీరు లేకుండా మాత్రము ఈ యొక్క నదిలో ఉండవు.
1: బట్ ఇట్ విల్ నెవర్ బి డ్రై వితౌట్ వాటర్.
0: జీవనదుల లోపల కొంతవరకు క్వాంటిటీ మారుతుంది గాని క్వాలిటీ ఒక్కటిగానే ఉంటుంది.
1: ఇన్ దీస్ రివర్స్ యు ఫైండ్ వాటర్ ఆల్ త్రూ, ఇట్ విల్ నెవర్ బి డ్రై ఎనీ టైం.
0: ఈనాటి విద్యార్థులు మనం క్వాలిటీని పెంచుకోవాలి.
1: Students will have to develop quality today.
0: మనం ఇంత గొప్ప చదువు చదివాం, ఇంత పెద్ద డిగ్రీలు తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి.
1: Don't go by the quantity by acquiring degrees.
0: మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తమే ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి.
1: Educare wants you to explore, investigate from within.
0: What is the meaning of education?
1: What is the meaning of education?
0: Education means not only knowledge, but it must be an act.
1: Education is not merely knowledge, it must take you to action.
0: అది మనం యొక్క ఎడ్యుకేషన్ ఈనాడు కావాలి.
1: That education is needed.
0: చదివినదంతా కూడాను మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is studied must be put in practice.
0: 10 మందికి దీనిని పంచాలి.
1: You have to share with others.
0: వారిని కూడాను ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: It should also help them to go in the same path.
0: కనుకనే మనము చదవవలసినటువంటి చదువు కొంతవరకు లోపల శక్తివంతమైనటువంటిగా ఉండాలి.
1: What all that we should study should be so powerful coming from within.
0: ఈ లోపల నుంచి వచ్చినటువంటిది శాశ్వతంగా ఉంటాయి.
1: That which comes from within will remain forever.
0: దీనినే సత్యము అని చెప్తూ వచ్చారు.
1: This is called truth satya.
0: అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుంది.
1: But there is one that transcends this meaning.
0: ఋతము అని వేదం బోధించింది.
1: Veda calls it as ఋతము.
0: ప్రాపంచిక సంబంధమైన జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము నిజము నిజము అన్నారు.
1: All that we experience in this fleeting world is full of facts. Facts.
0: కానీ గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీనిని విద్య అనుకుని చెప్తూ వచ్చారు.
1: We call the textual knowledge as education.
0: ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ గా పోవాలి.
1: Therefore, we have to proceed along the direction of practical knowledge.
0: Act, act.
1: We should put into action, we should act.
0: Tarvata, what is the aim of education?
1: Then comes, what's the aim of education?
0: Ee aim of education anetundi evaru vicharinchadam ledhu.
1: No one is bothered about the aim of education.
0: What is the aim of education?
1: What is the aim of education?
0: Education should be for life, not for living.
1: Education should be for life and not for living.
0: కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపెడుతున్నాము.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈస్ హెల్పింగ్ అస్ ఫర్ లివింగ్
0: కానీ లివింగ్ కోసం యోజన చేస్తే పశుపక్షి మృగాదులు కూడా లివింగ్ చేస్తున్నాయి.
1: ఇఫ్ ఎడ్యుకేషన్ ఈస్ మియర్లీ ఫర్ ఎ లివింగ్ యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్
0: వాటి ఎడ్యుకేషన్ కూడా లేదే.
1: దే డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్.
0: నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: For just living, do
0: జీవించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: To carry out your life, do you need education?
0: చిన్న చీమలు దోమలు కూడా నివసిస్తున్నాయి.
1: You find ants and mosquitoes living.
0: కాదు కాదు.
1: No.
0: మన ఎడ్యుకేషన్ అనేటువంటిది లివింగ్ ఫర్ లైఫ్.
1: Our education should be for life.
0: ఆ విధంగా చూడాలి. What is the essence of education?
1: Then comes, what's the essence of education?
0: ఆ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను మనం చక్కగా గుర్తించాలి.
1: We have to recognize well the essence of education.
0: Concentration of mind, not collection of facts.
1: Concentration of mind, not collection of facts.
0: అన్ని ప్రపంచంలో జరిగేటువన్నీ కలెక్ట్ చేసుకోవటం ఇది కాదు ఎడ్యుకేషన్ యొక్క విషయం.
1: Not collecting facts and figures, that is not education.
0: ఇవన్నీ మనకి ఎందుకు ఈ కలెక్షన్ అంతా?
1: Why collection?
0: ఈ కలెక్షన్ కూడా మనం మర్చిపోతుంటాము.
1: At times we forget that.
0: ఒక చిన్న ఉదాహరణ. ఒక దోబి ఉంటాడు ఒక పల్లె లోపల.
1: హియర్ యు హావ్ ఎ వాష్మన్ ఇన్ ఎ విలేజ్.
0: ఆ దోబి ఇంటింటికి వెళుతుంటాడు.
1: హి విజిట్స్ ఎవ్రీ రెసిడెంట్.
0: ఆ ఇంటింటి వారంతా వేసేటువంటి బట్టలంతా తీసుకుంటారు.
1: దోబి వాష్మన్ కలెక్ట్స్ ఆల్ క్లోత్స్.
0: ఒక ఇంటి వారు తాము వేసినటువంటి బట్టలు ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటారు.
1: ది మాస్టర్ ఆఫ్ ద హౌస్ విల్ నోట్ డౌన్ ఆల్ ద క్లోత్స్.
0: వన్ బెడ్ షీట్, వన్ షర్ట్, వన్ ప్యాంట్, వన్ బనీన్ అని రాసుకుంటాడు.
1: హి నోట్స్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ద క్లోత్స్ గివెన్ టు వాష్మన్. One shirt, one pant, and so on.
0: ఇంటి వాడు కూడా ఈ విధంగా ఒక్కొక్కటి ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటుంటారు.
1: ఎవ్రీ హౌస్ హోల్డర్ గోస్ ఆన్ రికార్డింగ్ ఇట్ ఇన్ ఎక్సర్సైజ్ నోట్ బుక్.
0: కానీ చాకల వాడు ఏమీ రాసుకోడు.
1: ద వాష్మన్ డజంట్ రికార్డ్ ఎనీథింగ్.
0: సాయంకాలం అప్పటికి ఏ ఏ ఇంటి వారు ఏ ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తుంటాడు.
1: బై ది ఈవినింగ్ హీ పాసెస్ ఆన్ అండ్ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
0: టు ఎవ్రీ హౌస్ హోల్డర్. అది జనరల్ నాలెడ్జ్.
1: దట్ ఈస్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ అవసరం లేదు.
1: For general knowledge, education is not necessary.
0: Oka chakalavani kuda untuntadi general knowledge.
1: Washerman has general knowledge.
0: Kalukoni manam ee naadu washerman kante heenamaipothunnam.
1: Today we are much worse than washerman.
0: Naalugu guddalu chakalavani ki vesthe naalugu pejullo raasukuntuntam manam.
1: If we want to put four clothes to the washerman, we scribble on four papers.
0: Idi kaadu mana general knowledge.
1: This is not general knowledge.
0: Ee general knowledge manlo shashvathanga untundadi.
1: But the general knowledge should remain with you forever.
0: అది నేడు చదువుతో వచ్చినటువంటిది కాదు.
1: It's not that you get
0: మన జన్మతోనే మనకు ప్రారంభమైంది.
1: You have it right from birth.
0: ఆ జన్మతో అభివృద్ధి గాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జ్.
1: The general knowledge, you have it right from birth.
0: What is the end of education?
1: What's the end of education?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
1: It is very important.
0: దీన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making effort to know this.
0: What is the end of education? అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు.
1: If anyone asks what is the end of education, they say education has no end.
0: దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం రాయటం అనేది దానికి ఎండ్ ఉంటుందది.
1: There is an end to reading and writing.
0: కానీ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: But the end of education is character.
0: ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ ఎడ్యుకేషన్ ఏమాత్రమూ ఉపయోగించదు.
1: Without character, education is useless.
0: పూర్వం ఋషికులములందు
1: earlier in hermitages
0: anekamandi rishulu
1: many sages
0: tellavari ratri anetundi samayamunu chudukunda
1: they didn't go by the timing day
0: vaaru ekkadiki vellina vaaru venta shishyunu teesukoni poi
1: they were accompanied by disciples
0: nadachukuntu kudanu variki upadesham cheseetundi vaaru
1: even only walking they used to teach
0: manadi atta kaadu
1: ours is not
0: tellavari 8 gantala modukoni
1: 8 o'clock in the morning
0: madhyana 12 gantala varaku classes
1: we have classes till 12 o'clock in
0: tarvata
1: the afternoon
0: 2 gantala nunchi
1: from 1 o'clock
0: 5 gantala varaku mari classes
1: we have classes till 5 o'clock
0: ee vidhanga manam hours ni ninnam cheskoni manam chadukuntunnamu idantha limited knowledge
1: we base our studies on timetable and hours it is limited knowledge
0: కానీ మనది లిమిటెడ్ నాలెడ్జ్ కాదు.
1: అవర్స్ ఇస్ నాట్ లిమిటెడ్ నాలెడ్జ్.
0: క్యారెక్టర్ కు లిమిటే లేదు.
1: క్యారెక్టర్ హ్యాస్ నో లిమిట్స్.
0: కనుకనే ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అది ఎడ్యుకేషన్ యొక్క ఎండ్.
1: ద లిమిట్లెస్ క్యారెక్టర్ అక్విజిషన్ కల్టివేషన్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది మన నడకలో ఉంటుండాలి.
1: This has to be in our behavior.
0: మన ప్రవర్తనలో ఉంటుండాలి.
1: In our conduct.
0: నిత్య జీవితంలో ఉంటుండాలి.
1: In our daily life.
0: మన మాటల్లో ఉంటుండాలి.
1: In our words.
0: మాటల్లో ఉంటుండాలి.
1: And song.
0: ఇదంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క ఇతరులు బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి.
1: All our words should be so soft and sweet that do not hurt others.
0: కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు.
1: Character is not limited to conduct.
0: మన మాటల్లో కూడా ఉంటుండాలి.
1: It should be there in our words.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఇది కూడాను ఒక క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: This is also related to character.
0: మనం చేసేటువంటి పనులంతా కూడాను క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: All our actions are related to character.
0: ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు.
1: Ladies cook at home.
0: ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి.
1: They need specific quantity of rice to boil.
0: ఈ సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి?
1: They should also decide the container, the size.
0: కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడాను మార్చుకోవాలి.
1: Basing on the material they collect, they would have the container.
0: పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి.
1: Basing on the container, you may have to change the material.
0: ఒక సేరు బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు?
1: యూ డోంట్ నీడ్ వెరీ వెరీ బిగ్ కంటైనర్ టు బాయిల్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్.
0: డిస్క్రిమినేషన్ లానర్జీ లేకపోవడం చల్లే ఈ విధంగా జరుగుతూ ఉండాలి.
1: థింగ్స్ హ్యాపన్ లైక్ దట్ ఇన్ ఎ రాంగ్ వే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మనం అవసరము.
1: హియర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఎంతటి పాత్ర ఎంతటి బియ్యానికి అవసరము?
1: హౌ మచ్ వాట్ కైండ్ ఆఫ్ కంటైనర్ సైజ్ యూ నీడ్ for the rice you have.
0: మనం వేసిన మంట ఎంత వరకు దీనికి ఉపయోగము?
1: The flame to what extent it would help.
0: వంటకు తగిన మంట మంటకు తగిన వంట.
1: The cooking process వంట requires the manta the flame.
0: ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే తగినటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది.
1: As you discriminate like this you can strengthen your character.
0: ఎవరైనా ఇంటికి వచ్చారు.
1: Anyone visited
0: you. ఇంటికి వచ్చారు.
1: Elders visited you.
0: వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికీ
1: You may not offer any food and drink.
0: దయచేయండి, లోపల దయచేయండి.
1: You can invite them courteously.
0: ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైన మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి.
1: You should speak to them softly to all elders and make them happy.
0: అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు?
1: Otherwise you say, why are you here?
0: నాన్నగారు లోపల ఉండి కూడాను నాన్నగారు లేరు వెళ్ళిపోండి అంటారు.
1: Though father is at home, they say, father is not at home, better you go.
0: ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్.
1: It's a really big mistake.
0: మంచి మాటలు చెప్పు.
1: Speak softly.
0: తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు.
1: If father is at home, say yes or else no if he's not at home.
0: దీంట్లో నేను చెప్పాను, నిజము సత్యము కృతము మూడు పాత్రలుగా ఉంటున్నాయి.
1: Bhagavan mentioned three words, Nija the fact, Satya the truth and ultimate Rutamu.
0: Nijamu.
1: Nijamu.
0: Emite adi nijamu?
1: What is this Nijamu fact?
0: Eppatikappudu, ye samayamlo taanu choochina samayamlo, ye dress vesado, danni cheptam nijam.
1: Fact wants you to say things as you see, as you hear.
0: నీవు ఇక్కడికి వచ్చావు,
1: you're here now.
0: తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు,
1: you put on white dress.
0: నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను.
1: భగవాన్ sees you wearing white dress.
0: సత్యము అంటా కాదు నిజము అంటాం.
1: You say it is truth, no it is a fact.
0: అయితే నీవు ఇంటికి వెళ్ళిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు.
1: బై ది టైమ్ యూ గో హోమ్ యూ విల్ చేంజ్ దిస్ వైట్ డ్రెస్ అండ్ వేర్ బ్లూ కోట్.
0: అప్పుడు నేను చెప్పింది నిజం కాదు.
1: Then what Bhagavan said to you is not true.
0: చూసినప్పుడు చెప్పినటువంటిది నిజము.
1: The fact is said as it is.
0: దాని తర్వాత మారేటువంటి అంతా కూడాను నిజం కాదు.
1: That which changes later is not true.
0: అనగా అప్పటికప్పటికు ఉండినటువంటి దాన్ని బోధించడమే నిజము.
1: That which is seen and watched is a fact.
0: సత్యం అంటే ఏమిటి?
1: Then what is truth సత్యం?
0: ఎన్ని బనిన్లో ఎన్ని షర్ట్లో ఎన్నిదో మార్చినావు నీవు.
1: You have been changing your dress.
0: కానీ నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు.
1: You could not change your body.
0: అది మారినటువంటిది సత్యం.
1: That which is changeless is సత్యం.
0: త్రికాలం యందు కూడాను ఉండేటువంటిది సత్యం.
1: సత్య is changeless.
0: త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
1: It will never change any time, past, present and future.
0: కానీ దీనికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: This Bhagavan tells us now and then.
0: You are not one person.
1: You are not one person.
0: But three.
1: But three.
0: ఏమిటా త్రీ?
1: What are
0: the
1: those?
0: The one you think you are, అది నీ వేసినటువంటి డ్రెస్.
1: The one you think you are is the dress you have.
0: అది భౌతికమైనటువంటి రూపము.
1: It is physical form.
0: The one others think you are, అది మైండ్.
1: The one others think you are is the mind.
0: ఆ మైండ్ ఎవరికి కూడా కనిపించదు.
1: No one can see your mind.
0: నువ్వు చేసే పనులు బట్టి ఇది చెడ్డది మంచిది అని నిర్ణయం చేస్తారు.
1: Your actions will help us to decide good or bad.
0: కానీ ఈ రెండింటికి మించినటువంటిది ఉంటుండాలి. అదే రుతం.
1: దేర్ సంథింగ్ బియాండ్ దట్ ఇస్
0: రుతం. ది వన్ యు రియల్లీ ఆర్.
1: రుతము ఇస్ ద వన్ యు రియల్లీ ఆర్.
0: అదే ఆత్మ సంబంధం.
1: దట్ ఈస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: దేహ సంబంధము, మనస్ సంబంధము, ఆత్మ సంబంధము, మూడింటి యొక్క స్వరూపం లేని ఇవి.
1: దిస్ రిప్రజెంట్స్ ఆల్ ద త్రీ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద బాడీ, మైండ్ అండ్ ద స్పిరిట్.
0: కనుక బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది.
1: బాడీ చేంజెస్.
0: కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చేయించేటువంటిది కాదు.
1: బట్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
0: మన ఎందున్నటువంటి యొక్క హృదయం అనేది మంచిది అని నిర్ణయం చేస్తారు.
1: యువర్ యాక్షన్స్ విల్ హెల్ప్ అస్ టు డిసైడ్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: కానీ ఈ రెండింటికి మించినటువంటిది ఉంటుండాలి. అదే రుతం.
1: దేర్ సంథింగ్ బియాండ్.

0: యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చేయించేటువంటిది కాదు.
1: బట్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
0: మన ఎందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది.
1: ద హార్ట్ రిమైన్స్ పర్మనెంట్ విత్ యూ.
0: ఆ పర్మనెంట్ అయినటువంటిదే వృతం.
1: That which is permanent is rutam.
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని వేదములో రుతం అని పేరు పెట్టారు.
1: Veda calls it as rutam.
0: మార్పు చెందనటువంటిది.
1: That which is changeless.
0: దీనికి గుణములు లేనటువంటిది.
1: Attributeless.
0: దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు?
1: How did they teach this?
0: నిర్గుణం,
1: attributeless,
0: నిరంజనం,
1: ever shining,
0: సనాతనం,
1: ancient,
0: నికేతనం,
1: shining,
0: నిత్య,
1: eternal,
0: శుద్ధ,
1: pure,
0: ముక్త, నిర్మల స్వరూపిణం,
1: unsullied, pure, crystal clear.
0: అటువంటిదాన్ని రుతం అన్నారు.
1: That is rutam.
0: మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు.
1: What all that we speak, they may be truthful or untruthful.
0: కానుక
1: బట్
0: మానవత్వంలో జరిగేటువంటి యొక్క విశేషము, ఈ చదువుల్లో జరిగేటువంటి యొక్క మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి.
1: వేరియస్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సీమ్ టు బి మైటీ.
0: మనం చదువును చదివేసేసి నేను 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకున్నాను అన్నాడు.
1: వన్ సేస్ దట్ హియస్ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
0: ఏమిటి ఈ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్?
1: వాట్ ఆర్ దీస్ డిగ్రీస్?
0: ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే.
1: దే ఆర్ మియర్లీ సర్టిఫికేట్స్ అవార్డెడ్.
0: ఈ మూడు చదివినటువంటి వాడు ఎవరు?
1: హూ స్టడీడ్ ఆల్ దీస్ 3?
0: ఐ.
1: ఐ
0: అదే నిజమైనటువంటిది.
1: ఐ ఈజ్ ట్రూత్.
0: ఈ పోస్ట్ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివి.
1: ద 3 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీస్ యూ రిసీవ్ చేంజ్.
0: ఈ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకున్నటువంటి వాడు.
1: ఇట్స్ ద సేమ్ పర్సన్ హూ అక్వైర్డ్ దీస్ 3 డిగ్రీస్.
0: ఇది అంటే ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల,
1: ఇన్ డే టైమ్ వెన్ యూఆర్ అవేక్,
0: నీ దేహంతో ప్రయాణం చేస్తున్నావు.
1: యు గో ఆన్ మూవింగ్ అబౌట్ విత్ యువర్ బాడీ.
0: అన్ని చూస్తున్నావు.
1: యు వాచ్ ఆల్.
0: అన్ని తింటున్నావు.
1: యు ఈట్.
0: అనుభవిస్తున్నావు.
1: ఎక్స్పీరియన్స్.
0: కానీ ఇది ఏమిటి?
1: వాట్స్ ఆల్ దిస్?
0: ఇది నీవే నేను అనుభవిస్తున్నాను అంటావు.
1: యు సే దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్.
0: అయితే స్వప్నావస్థ లోపల,
1: ఇన్ ఎ డ్రీమ్,
0: నిన్ను నీవో సృష్టించుకుంటున్నావు.
1: యు క్రియేట్ యువర్ సెల్ఫ్.
0: నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు.
1: యు హావ్ బీన్ డూయింగ్ యువర్ యాక్టివిటీ.
0: ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు.
1: యు గో ఆన్ మూవింగ్ అబౌట్.
0: ఏ బస్ టికెట్ గాని ఏ ప్లేన్ టికెట్ గాని కొనలేదు.
1: యు హావెంట్ బాట్ ఎనీ బస్ టికెట్ ఆర్ ఫ్లైట్.
0: ఎక్కడో ఢిల్లీ అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు.
1: యు గో ఆన్ విజిటింగ్ అమెరికా, ఇంగ్లాండ్, ఢిల్లీ, ఆల్ ప్లేసెస్.
0: ఇది ఏమిటి? స్వప్నావస్థలో.
1: ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ఎ డ్రీమ్.
0: కానీ సుషుప్తి యందు ఎక్కడికి పోవటం లేదు.
1: బట్ సుషుప్తి, డీప్ స్లీప్, యు డోంట్ గో ఎనీవేర్.
0: అది ఎప్పుడు కూడా కదల మెదలక ఉంటుంటది.
1: ఇట్ ఈస్ మోషన్ లెస్.
0: అది సాక్షిభూతిగా ఉంటుంది.
1: దేర్ యు ఫైండ్ విట్నెస్.
0: దీనికి ఎట్టి మార్పులు ఉండవు.
1: విట్నెస్ ఇస్ చేంజ్ లెస్.
0: కనుకనే ఈ విధమైన మానవత్వం మూడు చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు.
1: ఆల్ దీస్ 3 ఆర్ ఎక్స్పీరియన్స్ బై వన్ అండ్ ది సేమ్ పర్సన్.
0: డీప్ లోపల అంతర్ధానంగా ఉంటుంది ఆనందాన్ని అనుభవించేవాడు నీవే.
1: In fact, you experience that which is hidden, immanent, latent in
0: you. అనేకము కల్పించుకొని,
1: in a dream you create all.
0: నిన్ను నీవే కల్పించుకొని,
1: in fact you imagine
0: yourself
1: and experience.
0: ఇది స్వప్నావస్థ.
1: This is the dreaming state.
0: కానీ జాగ్రత్త అవస్థ లోపల,
1: in wakeful state,
0: నీ చేతులారాను చేసి,
1: you
0: కాళ్ళ ద్వారా నడిచి, కంటి ద్వారా చూచి, చెవుల ద్వారా విని, నోటి ద్వారా అనుభవిస్తున్నావు.
1: ఇన్ వేక్ఫుల్ స్టేట్ యు డూ యువర్ యాక్టివిటీ విత్ యువర్ హ్యాండ్స్, మూవ్ అబౌట్ యువర్ లెగ్స్ అండ్ స్పీక్.
0: అనుభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా కేవలం జాగ్రత్త అన్నారు.
1: ది ఎక్స్పీరియన్సెస్ త్రూ అవర్ సెన్సెస్ రిప్రజెంట్స్ ద వేకింగ్ స్టేట్.
0: కనుకనే ఆదిశంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానంను అభివృద్ధి గావించాలనుకున్నప్పుడు,
1: when Adi Shankara wanted to develop his school of thought,
0: manavuniki enniyo uhalu puttuntai.
1: He said that man has so many imaginations.
0: Aa uhalu arikattukune nimittamai oka chinna practice pettadu vidyarthulaku.
1: In fact, he wanted students to practice to be thoughtless.
0: తన ద్వారం ముందు ఒక భక్తుడు అట్టుపోవాలి, ఇంకొక భక్తుడు ఇటు రావాలి. ఈ విధంగా పోవటం రావటం, పోవటం రావటం, ఈ విధంగా వాడు పని చేయాలి, వాలంటీర్ పని.
1: The disciples should walk from this end to that end and vice versa. Let the duty be
0: jagrata jagrata jagrata jagrata jagrata jagrata ani anukuntu tirigali.
1: They should move about hither and thither in opposite directions repeatedly saying jagrata, be careful.
0: అనగా ఆ సమయం లోపల ఒక శంకరాచార్య వారికి ఏదో పెద్ద భావం లోపల ఉప్పొందుతుంది.
1: దేర్ శంకరాచార్య హ్యాడ్ ఎ నోబుల్ థాట్.
0: నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంటుండాలి.
1: ఐ గాట్ ద బిగ్ హెడ్.
0: ఇంత ఇన్కమ్ వస్తుంటుండాలి.
1: ఐ హావ్ లాట్ ఆఫ్ ఇన్కమ్.
0: దీనికంతా నేనే పెద్ద.
1: ఐ యామ్ ది హెడ్ ఆఫ్.
0: అని అనుకుంటూ ఉన్నాడు లోపల బయట నుంచి జాగ్రత్త జాగ్రత్త.

0: జాగ్రత్త జాగ్రత్త అని శబ్దం వినిపించింది.
1: When he was thinking so, he heard this sound, జాగ్రత్త, be careful, be aware.
0: అప్పుడు ఆ శబ్దం విని తనలో ఉన్నటువంటి మార్పు చేసుకున్నాడు.
1: That brought a change in him.
0: ఇంతే కాదు,
1: not only this,
0: జాగ్రత్త లోపల అనేక రకమైనటువంటి జాగ్రత్తలు ఉంటున్నాయి.
1: There are several, many levels in
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః.
1: Repeatedly we'll have a misery tagged to our birth, old age and withdrawal of this
0: world. Mahadukkam.
1: Ultimate is totally miserable.
0: Tasma jagrata jagrata jagrata annaru.
1: And hence be careful, be careful.
0: Nenu edo goppa vaadu anukuntunnavu.
1: You think you are great.
0: ఈ జాగ్రత్తలో ఉండినంత వరకు నీ పేరు ప్రతిష్టలు ఉంటున్నాయి.
1: In the waking state you have your name.
0: కానీ అంత్యకాలే మహాదుఖం, ఇవన్నీ మర్చిపోతావు, అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు.
1: At the end you suffer, it is a state of absolute suffering.
0: అందువల్ల అక్కడ తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: And hence be awake, be wakeful towards the end.
0: తరువాత
1: later
0: కొంచెం యోచన చేసుకుంటున్నాడు.
1: He thought over some time.
0: ఈ వృద్ధాప్యం లోపల నా తల్లిదండ్రులు చూసేవారు ఎవరు?
1: In this old age, who will take care of my parents?
0: వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో?
1: Where are they going to stay?
0: అని కొంత యోచన చేస్తూ వచ్చాడు.
1: He was thinking in this direction.
0: అప్పుడు అనుకున్నాడు.
1: He thought.
0: ఏది జాగ్రత్త?
1: What is this జాగ్రత్త?
0: మాతా నాస్తి.
1: No mother.
0: పితా నాస్తి.
1: No father.
0: నాస్తి బంధు సహోదర.
1: No relations, no brother.
0: అర్థం నాస్తి.
1: No money.
0: గృహం నాస్తి.
1: No residence.
0: తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: And therefore be wakeful, watchful of this, be careful.
0: ఇలాంటి దీనికోసమని ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమం లోపల ఇలాంటి విద్యలంతా వారికి నేర్పుతూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఏన్షియంట్ సెయింట్స్ టు దేర్ డిసైపుల్స్.
0: కనుకనే ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు.
1: ది స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ ఆర్ హెడ్స్ ఆఫ్ మొనాస్టరీస్ టుడే.
0: కనుకనే ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతం నుంచి ప్రారంభమయ్యేటువంటివి.
1: ది ఎడ్యుకేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్
0: దానిని మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం.
1: దట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఋతం ఇస్
0: ఎడ్యుకేర్. కేర్ కేర్
1: ఎడ్యుకేర్ కేర్ బి కేర్ జాగ్రత్త.
0: కనుకనే మనం ఎప్పుడు ఉంటుండాలి? ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుండాలి.
1: అండ్ హెన్స్ వి షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: అందువల్ల ఏబిసి మూడు అక్షరాలు పెట్టారు.
1: So Bhagwan says of three letters, A, B, C.
0: A, B, C.
1: A, B, C.
0: A, always.
1: A, always.
0: B, K, B, careful.
1: B, B, C, B, careful.
0: B, always.
1: Always be careful.
0: ఎప్పుడు ఉంటావు?
1: Always be careful.
0: కానీ ఆల్వేస్ బి కేర్ఫుల్.
1: సౌ ఆల్వేస్ బి కేర్ఫుల్.
0: దీన్ని మనకు అంతరాత్మ బోధించవలసినటువంటి ABCD.
1: This is the significance of learning the alphabet ABC.
0: మనం అంత్యం గావిస్తున్నాము.
1: And in fact we just end up with
0: that. అక్షరార్థాన్ని కూడా మనం గురిపించడం లేదు.
1: While teaching alphabets we should know the significance too.
0: కనుకనే always be careful.
1: Always be careful.
0: ఇది శంకర వారు అందరికీ ప్రబోధించినటువంటిది.
1: This is the teaching of Shankara to everybody.
0: కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి.
1: Along with the secular knowledge, it is essential to pass on the spiritual knowledge to our students.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కేవలం నెగటివ్ మాత్రమే.
1: Without spiritual knowledge, general knowledge turns negative.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బల్బ్ వంటిదే.
1: జనరల్ నాలెడ్జ్ ఇస్ లైక్
0: నెగటివ్.
1: ఇట్ ఇస్ నెగటివ్.
0: కానీ లోపల పాజిటివ్ కరెంట్ కూడా అందులో ప్రవేశించాలి.
1: ద కరెంట్ విదిన్ ఇస్ పాజిటివ్.
0: అప్పుడే దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది.
1: దెన్ యు విల్ హావ్ ఇల్యూమినేషన్ బ్రైట్నెస్.
0: కనుకనే ఈ నెగటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్నెస్ వస్తుంది, మన చీకటి వెళ్లిపోతుంది.
1: When once the positive joins the negative, you'll have all the light that sheds the darkness.
0: కనుక మనము నెగటివ్ తో పాటు పాజిటివ్ ని కూడా పెంచుకోవాలి.
1: So we have to grow, develop positive along
0: negative
1: with the negative.
0: నెగటివ్ లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు.
1: Doesn't matter if you don't have
0: దాని పవర్ ఎక్కడైనా కూడా ఉపయోగపెట్టొచ్చును.
1: The positive power can be utilized anywhere.
0: బల్బ్ లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు.
1: Even the bulb you can just apply to the fan and enjoy the
0: ఫ్యాన్ లో లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చు, వంటలు గావించుకోవచ్చు.
1: At least you can make use of it in a heater and cook.
0: ఏది లేకపోతే నాకు ఈ కరెంట్ తో ఏం పని ఉంటుండాలి?
1: Without these gadgets, what do I do with current?
0: అని అనుకున్నప్పుడు ఆ కరెంట్ ముడితే చాలు, నీకు షాక్ కొడుతుంది.
1: If you touch the current, you will have electric
0: shock. దాని పవర్ అక్కడ కూడా ఉంటుండాలి.
1: It has got a point there.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక శక్తి సర్వులు యందు ఉంటుండాలి.
1: So powerful divinity is in everyone.
0: Adin positive.
1: That is positive.
0: See, positive manavani yandu negative anetundi adhikanga chechukuntunnaru annadu.
1: The positive divinity within, but he is just collecting the negative.
0: పుట్టడం చావటం పెరగటం తినటం ఉండటం అన్ని కూడా నెగటివ్ నే.
1: ది బర్త్ గ్రోత్ డెత్ ఈటింగ్ డ్రింకింగ్ ఆల్ ఆర్ నెగటివ్.
0: కాదు కాదు, చావు పుట్టుకలేనట్టు శాశ్వత ఉండు.
1: బట్ యు ఆర్ ఎటర్నల్ పర్మనెంట్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: విత్ నో బిగినింగ్ నోర్ ది ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక
1: He cannot be annihilated or destroyed. He remains as eternal through the witness.
0: Atma tattvam.
1: That is the principle of truth.
0: కనుకనే ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటది.
1: Therefore, spiritual awareness is the main principle.
0: మొట్టమొదటిను ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది.
1: It is beyond the practical knowledge.
0: అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే, నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది.
1: Therefore, this spiritual knowledge is much more than general knowledge.
0: Fundamental knowledge. Fundamental.
1: It is fundamental knowledge.
0: అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి.
1: ఇట్ బీయింగ్ ఫండమెంటల్, ఎవ్రీథింగ్ అరైజ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ని మొట్టమొదటి పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ నాలెడ్జ్ టు బిగిన్ విత్.
0: అందులోని ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఇన్ గ్రెయిన్డ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ఫినిట్.
0: కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము.
1: Therefore, today, along with the secular knowledge, we need spiritual education.
0: మన సత్య జీవితం మాత్రమే జరపటం గొప్పదే.
1: It's no doubt it's great to lead.
0: కానీ ఎంతకాలం సత్య జీవితాన్ని గడపగలవు?
1: How long can you carry on?
0: మృత జీవితాన్ని గడపాలి.
1: We should lead the life of truth. Ruta,
0: mana life ekkada pothundi? Deham anukuntunnam manamu.
1: You think you are the boss.
0: Chaala parapaatu.
1: It's a big mistake. It's a big mistake.
0: Oka talli 25 సంవత్సరములు తల్లి ఉంటుండాలి.
1: వి హావ్ ఎ మదర్ ఏజ్ 25.
0: 15 సంవత్సరముల యొక్క కుమారుడు ఉన్నాడు.
1: షీ హాస్ ఎ సన్ ఏజ్ 15.
0: కానీ ఆ 15 ఇయర్స్ ఏజ్ వాడు ఈ 25 30 వయసు వచ్చినటువంటి తల్లి మరణించగానే
1: దిస్ బాయ్ సూన్ ఆఫ్టర్ హి ఫైండ్స్ హిస్ మదర్ డెడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 30.
0: అప్పుడు ఆ పిల్లవాడు బాధపడుతున్నాడు.
1: హీ ఫీల్స్ సో సాడ్.
0: ఏమని బాధపడుతున్నాడు?
1: In what way?
0: Amma nannu vadalipothiva, nanne akavaru dikku, nannu evaru chusukuntaru, nannu vadalipothiva vadalipothiva vadalipothiva ani yedustunnadu.
1: The son goes on crying, oh mother, you left me, who will take care of me?
0: Chakka vicharana chesthe,
1: when he inquires clearly,
0: tannu vadalipoyinatundi evadi?
1: Who is the one that left him?
0: Inta kaalam deni nee talli talli ani bhavistunnavo, aa deham nee kanti munde unde.
1: The one whom you consider mother is right in front of you.
0: కాబట్టి నువ్వు వదిలిపోతావని ఎందుకు అంటున్నావు?
1: దెన్ వై డు యు సే యు లెఫ్ట్ మీ?
0: నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి.
1: యు ఫైండ్ దిస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
0: కానీ ఆ దేహం కాదు తల్లి.
1: అండ్ దిస్
0: నన్ను వదిలిపోతావా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం.
1: యు సే యువర్ మదర్ డైడ్ బట్ ద బాడీ ఇస్ దేర్, సో వాట్ ఇస్ దట్ లెఫ్ట్? ఇట్ ఇస్ లైఫ్.
0: కనుకనే ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి.
1: దేర్ఫోర్ మై మదర్ ఇస్ నాట్ దిస్ బాడీ, షీ ఇస్ ద వెరీ లైఫ్.
0: ప్రాణముకు ఏమాత్రము డెత్ లేదు.
1: The life as such is eternal, immortal.
0: దేహం అనేటువంటిది కేవలం తొడిగిన వస్త్రములు వంటివి.
1: The body is like a dress.
0: Death of the dress.
1: Yeah, and it's the death of, is the dress of life.
0: ఈ డ్రెస్ అనేటువంటిది death of life.
1: We go on changing.
0: ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి.
1: They change continuously.
0: అన్నిటికీ లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుంది.
1: But for all this, there's one basic thing.
0: అది fundamental.
1: That is the fundamental.
0: ఈ ఫండమెంటల్ విద్యను మనం మొట్టమొదటి గడపాలి.
1: We have to develop this fundamental knowledge.
0: దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేడనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటుంది.
1: Having acquired this fundamental knowledge, you can go anywhere, town or village or any other country, you will be safe.
0: కానీ దేహాన్ని లక్షణంగా పెట్టుకుని దేహాధారంతోనే మనం ఉండకూడదు.
1: We should not concentrate limiting ourselves to the body.
0: మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of the self.
0: దీనిని ఎడ్యుకేర్ అన్నారు.
1: This awareness of the self is
0: ఎడ్యుకేషన్ తో పాటు,
1: along with education,
0: ఎడ్యుకేర్ కూడా అత్యవసరము.
1: ఎడ్యుకేర్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ మనకు అభ్యం కాదు.
1: Without this education you cannot comprehend ఎడ్యుకేర్.
0: కనుక
1: సో
0: మీరందరూ చదువులు ప్రారంభిస్తున్నారు.
1: You all commence your education activity.
0: అనేక దేశముల్లో అనేక రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు.
1: Many study. in different ways.
0: కాని దీనిని క్రమక్రమేణా మీరు అభివృద్ధి గావించుకుని ఏ విధమైన దాంతో మీ సందేహాలు మీ బాధలు మీ డౌట్స్ వస్తున్నాయో అవి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు.
1: As you investigate, explore, as to go how about, you may have some doubts in between.
0: ఐదు పంచభూతములు మాత్రం మనకు తెలుసుకోవాలి.
1: First, we should know this.
0: పంచతంత్రాలు మాత్రమే గుర్తించాలి.
1: The five principles and five procedures.
0: ఏమిటి చదువు అంటే ఏమి?
1: What is education?
0: ఇప్పుడు మనం చదివే చదువు ఏమి చదువు?
1: What sort of education we acquire?
0: ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఈ చదువు యొక్క పంచాక్షరం యొక్క ఏమిటి?
1: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: నేటి ఉన్నటువంటి చదువు లోపల దీనివల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్?
0: ఐడెంటిటీని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది ఆన్సర్స్ టు దీస్ ఫైవ్ క్వశ్చన్స్.
0: ఇది పంచతంత్రం యొక్క ప్రవేశము.
1: దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్
0: పంచతంత్రం యొక్క వివేకము.
1: This is the significance of
0: the
1: importance. This inquiry of the five essentials.
0: అన్ని సులభంగా అర్థమవుతాయి.
1: When you inquire and investigate, you will know the different procedures.
0: కనుక మొట్టమొదట మనం ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
1: First, you should know what is education.
0: కేవలం గ్రంథ పరిచయం కాదు.
1: Not merely bookish knowledge.
0: బ్లాక్ బోర్డ్ పైన రాసినటువంటి పదములు కాదు.
1: Not words written on the blackboard.
0: మనం అన్ని కూడా ఏదో చదువుతున్నట్టుగా చెప్తున్నాము.
1: We say it's all education.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది నోరును తెరిపించి మాటలు చెప్పటం కాదు.
1: ఇస్ నాట్ మియర్లీ వెర్బల్ ఆర్ వోకల్ ఎక్స్ప్రెషన్.
0: నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మనసు యొక్క తలుపులను తెరుస్తుంది.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ మైండ్.
0: ఈ డోర్స్ ఆఫ్ మైండ్,
1: ద డోర్స్ ఆఫ్
0: మైండ్ యొక్క డోర్స్ ను తెరిపించాలి.
1: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ హావ్ గాట్ టు బి ఓపెన్.
0: అదే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఇప్పుడు డోర్స్ అంతా మూసివేసి,
1: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ ఆర్ క్లోజ్డ్,
0: అందరినీ పిలుస్తుంటే లోపల విడిచేదెట్టారు.
1: అండ్ యూ ఇన్వైట్ దెమ్, హౌ డు దే గెట్ ఇన్?
0: అనేక సుఖములు ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ ప్లెజర్.
0: అనేక సౌభాగ్యాలు ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ కన్వీనియన్స్.
0: అనేక గుణములు ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ కంఫర్ట్.
0: కానీ తలుపులు తెరిచి దాన్ని ఆశించు.
1: అండ్ ఓపెన్ ద డోర్ సో దట్ యూ కెన్ గెట్ ఇన్.
0: అప్పుడే దాన్ని తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు.
1: యాజ్ ద డోర్స్ ఆర్ కెప్ట్ ఓపెన్, ఎనీబడి కెన్ బి అషర్డ్ ఇన్.
0: కనుకనే వృతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ఎక్వైర్ దిస్ వృతం,
0: హృదయం కొత్త తలుపులు తెరచాలి.
1: యూ హావ్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడే మనలో ఆ వృతం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
1: దెన్ దిస్ వృత ద ఫండమెంటల్
0: సర్వత్రా సంచారం చేస్తుంది.
1: దిస్ వృత ఫండమెంటల్ ఈస్ ప్రెసెంట్
0: ఎవ్రీవేర్. మీకు నాకు వారికి వీరికి అందరికి కూడా ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: ఇట్ ఈస్ యూనిఫామ్ టు మీ అండ్ టు ఎవ్రీవన్.
0: కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ దిస్ యూనిఫామ్.
0: యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ డ్రెస్ యూనిఫామ్.
0: యూనిఫామ్ మైండ్ కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద మైండ్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్ స్టేట్స్.
0: ఆ మైండ్ అందరి ఎందుకు ఒక పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: ద మైండ్ షుడ్ బి ఎగ్జాంపులరీ.
0: సంస్కారంతో సంస్కరింపబడినటువంటిదిగా ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్ యువర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి.
1: ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి నోన్.
0: కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రము తెలుసుకోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దాట్.
0: అనవసరమైనటువంటి వాటి అంతా తెలుసుకుంటున్నాము.
1: అన్నెసరీ థింగ్స్ ఆర్ పిక్డ్ అప్.
0: ఎవరో ఒక బుక్ లో రాసినటువంటి విషయాన్ని నువ్వు దాన్ని స్వీకరిస్తున్నావు.
1: ఆల్ దట్ ఇస్ రిటన్ ఈస్ జస్ట్ అక్సెప్టెడ్.
0: అది కేవలము లౌకిక ఎడ్యుకేషన్.
1: అండ్ ఇట్ గివ్స్ యూ స్కోప్ ఫర్ డౌట్.
0: ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా చేర్చాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి మిక్స్డ్ అప్ విత్ కేర్.
0: అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది.
1: దెన్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ కొట్టి వాటర్.
1: ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ వాటర్.
0: ఎడ్యుకేర్ షుగర్.
1: ఎడ్యుకేర్ ఈ షుగర్.
0: ఆ షుగర్ దాంట్లో వేయి.
1: మిక్స్ ది షుగర్.
0: వేసిన తర్వాత ఒకతూరి త్రాగి చూడు.
1: డ్రింక్.
0: కానీ నీకు ఆ రుచి తెలియదు.
1: యూ డోంట్ నో ద టేస్ట్ ఇనిషియల్.
0: కానీ ఒక స్పూన్ తీసుకో.
1: పిక్ అప్ ద స్పూన్.
0: దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు.
1: పుట్ ఇట్ దేర్ అండ్ మిక్స్ ఇట్ అప్ వెల్.
0: అడుగునున్నటువంటి షుగర్ సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని ధనం వస్తుంది.
1: ద షుగర్ అట్ ద బాటమ్ వుడ్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద కంటైనర్.
0: మన హృదయమే టంబ్లర్.
1: అవర్ హార్ట్ ఇస్ ద టంబ్లర్.
0: డివినిటీ ఇస్ షుగర్.
1: డివినిటీ షుగర్.
0: లౌకిక విద్యలంతా కూడా కేవలం వాటర్.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ వాటర్.
0: విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో.
1: అండ్ పుట్ ది పిక్ అప్ ది స్పూన్ ఆఫ్ విజ్డమ్.
0: విచారణ అనేటువంటిది కలుపు.
1: అండ్ స్టరింగ్ అప్ మిక్సింగ్ ఇస్ విజ్డమ్ ఎంక్వైరీ.
0: విజ్ఞానం అనేటువంటి సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: అండ్ దిస్ విజ్డమ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక కేవలము
1: సో
0: స్పూన్ కూడా కావాలి మనకు.
1: యూ నీడ్ స్పూన్ ఆల్సో.
0: అదే విజ్ఞానము.
1: అండ్ దట్ ఈస్ విజ్డమ్.
0: విజ్ఞానం నుంచి మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది.
1: అండ్ దట్ విజ్ఞాన విజ్డమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ
0: ప్రజ్ఞానం అనేది ఆచరణ పెట్టేటప్పుడు సుజ్ఞానంగా రూపొందుతుంది.
1: వెన్ వన్స్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ప్రజ్ఞాన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ సుజ్ఞాన ద ప్రాపర్
0: జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు.
1: యూ సే యూఆర్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: కానీ జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడు కాదు.
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ జ్ఞాని వన్ ఆఫ్ విజ్డమ్ యూఆర్ నాట్ సో.
0: జ్ఞాని దానికి రూపం లేదు.
1: And wisdom has no form.
0: జ్ఞానాన్ని ఎవరు చూపలేరు.
1: No one can demonstrate.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The experience of non-duality is wisdom.
0: All are one.
1: Be alike to everyone.
0: ఈ సత్యాన్ని గుర్తుకుంటే అదే జ్ఞానం.
1: Experience in its truth is wisdom.
0: అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: We should know the unity in diversity.
0: ఏమిటి?
1: What is it? This kerchief.
0: ఇది ఒక గుడ్డ.
1: This is a cloth.
0: ఇది గుడ్డ కాదు అంటాను నేను.
1: Not so.
0: మరి ఏమిటి?
1: Then what is it?
0: త్రాళ్ళు అంటాము.
1: And with threads.
0: Threads. ఇది త్రాళ్ళు కాదంటారు
1: మీరు. Not threads anyway.
0: కానీ ఇది ప్రత్తి అంటారు.
1: But you say it's
0: cotton. ఈ ప్రత్తి దారము వస్త్రము మూడు చేరి ఒకటే.
1: The cotton, the thread and the cloth are one and the same.
0: కానీ కాటన్ లేకపోతే థ్రెడ్ లేదు.
1: Without cotton you cannot have yarn.
0: థ్రెడ్ లేకపోతే కాటన్ కాదు.
1: Without yarn you cannot have cloth.
0: ఒక గుడ్డ కాదు.
1: And it cannot be a cloth.
0: కనుకనే మూడు చేరినటువంటిది ఇందులో ఏకత్వం.
1: The combination of three is unity.
0: కనుకనే మానవత్వములో త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
1: Therefore it is said, I offer unto God, surrender totally, the three attributes, the three levels of consciousness. You have to surrender, offer to God.
0: Sukham kani, dukham kani.
1: Either pain or pleasure.
0: Dukham vachinappudu, ayyo bhagavantuna naaku enduku ee dukkanni ichchavu ani bhagavantuni nindisthamu.
1: You blame God when there is pain in life.
0: Kaadu kaadu.
1: No.
0: Daanlo kuda edo oka sukham pettadu.
1: There must have been some pleasure.
0: This is good for me.
1: You should have spirit of acceptance that it is good for me.
0: Tarata sukham vachesindi.
1: Then you are happy later.
0: అయ్యో ఇది భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకుంటాము.
1: యూ థింక్ దిస్ గాడ్స్ గిఫ్ట్.
0: కాదు కాదు, అది కూడా నీ యొక్క మంచి కోసమని.
1: దట్స్ ఆల్సో గుడ్ ఫర్ యూ.
0: పెయిన్ అండ్ ప్లెజర్ బోత్ ఆర్ యువర్.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ బోత్ ఆర్ గుడ్.
0: గుడ్ గుడ్ గుడ్.
1: బోత్ ఆర్ గుడ్.
0: ఈ రచకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితంలో ఎంతో విశాల భావం పెరుగుతుంది.
1: ఇఫ్ యూ ప్రొసీడ్ అలాంగ్ దిస్ లైన్ యూ విల్ బి బ్రాడ్ మైండెడ్.
2: That was the Supreme Teacher Bhagawan Baba enlightening us on the true purpose of education in his discourse delivered on 20th November 2001 during the inauguration of the Sai Schools Conference.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba on the first day of the Veda Purusha Saptaha Jnana Yajna on 17th October 2004 at Prashanti Nilayam during the Dasara celebrations.
1: క్రమముదపగమింట ప్రతిదినంపును భానుడు ఉదయాస్తమయముల నొందనేల క్రమముదపగమింట ప్రతిదినంపును భానుడు ఉదయాస్తమయముల నొందనేల క్రమము దప్పకమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు ప్రాణకోటికి గాలి వీచనే అనిశంభు కిలకిల ధ్వనులు నవ్వుచును నదులు ప్రవహించుటకు అది కారణం. జగతిలో ఎందు చూచిన అందు పంచప్రాణంబులును. ఒక వ్యక్తి ఎందు మాత్రమే కాదు, సర్వత్రా కూడాను పంచభూతముల యొక్క ప్రయాణమే ఈ ప్రపంచము. ప్రపంచము ప్రాణగా విశాలమైనటువంటి హృదయం, పంచము అనగా పంచప్రాణముల యొక్క విశాలమైనటువంటి ప్రదేశము సర్వత్రా ఉంటున్నది. భూమి ఆకాశము సర్వత్రా కూడాను పంచప్రాణముల యొక్క ప్రకాశమే.
2: వై ఇస్ ఇట్ దట్ ద సన్ రైజెస్ అండ్ సన్ సెట్స్ ఎవ్రీ డే ఇన్ ఎగ్జాక్ట్ ప్రిసిషన్? హౌ ఇస్ ఇట్ దట్ స్టార్స్ దట్ గ్లిటర్ ఎట్ నైట్ హైడ్ దెమ్సెల్వ్స్ డ్యూరింగ్ ద డే టైమ్? వై ఇస్ ఇట్ దట్ ద విండ్ బ్లోస్ continuously supplying the breeze to the living creatures so as to breathe? Why is it you find the running brooks that flow incessantly? This universe has got so many living creatures full of the five elements. Pra means vast, pancha the five life breaths which represent the five basic elements of this world.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: సర్వకర్మలకు సర్వ సృష్టికి సర్వ పోషణకు భగవంతుడే మూల కారణం.
2: ఫర్ ఆల్ యాక్షన్స్ ఫర్ ఆల్ దిస్ క్రియేషన్ సస్టెనెన్స్ గాడ్ ఈజ్ ది ఫౌండేషన్.
1: దైవము ఎందుకు ఈ విధంగా చేస్తాడు అనేటువంటి ప్రశ్న ఎవరికి వేయటానికి అధికారం లేదు. తన ఇష్ట ప్రకారము తాను సంచరించవచ్చును, సృష్టించవచ్చును.
2: నో వన్ హ్యాస్ ఎనీ అథారిటీ టు క్వశ్చన్ గాడ్ రిలేటింగ్ టు థింగ్స్ దట్ హ్యాపన్ ఇన్ దిస్ కాస్మాస్. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ హిస్ విల్.
1: ఇది అంతయు కూడాను ప్రపంచం యొక్క సుక్షేమమునకే.
2: That's all for the welfare of the whole universe.
1: గాలిలేని స్థానము గాలిలేని సమయము ఎక్కడా మనకు కనరాదు.
2: There's no place nor the time where the air does not exist.
1: కాని గాలి కనిపించదు, గాలి అనుభవం చేకూరుస్తుంది.
2: You do not see the air, but you will experience it.
1: ప్రపంచమున గత చిన్న కార్యము కూడా దైవ సంకల్పం చేతనే జరుగుతున్నది.
2: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ టైనీ టాస్క్ ఈజ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ గాడ్స్ విల్ అలోన్.
1: నీ స్థాయిలో అది దుఃఖంగా తోచవచ్చును, కానీ భగవంతుని స్థానంలో ఏది కూడా దుఃఖం అన్నదే లేదు.
2: ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ మే లుక్ యాజ్ ఇఫ్ మిజరబుల్ సాడ్, బట్ ఫ్రమ్ గాడ్స్ వ్యూ పాయింట్ దిస్ నథింగ్ లైక్ దట్ ఈస్ సాడ్.
1: కనుక ఏది చేసినను, ఏది చూసినను, ఏది విన్నను, ఏది అనుభవించను, అది అన్నీ కూడాను దైవము పెద్దల కోసం చేయించినట్టు మేలే.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ హర్డ్ ఆర్ సీన్ వాట్ ఎవర్ మే బి దట్స్ ఆల్ ఫార్ ద ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద హ్యుమానిటీ ఓన్లీ.
1: ఎందుకు దైవం ఈ రీతిగా మమ్మల్ని బాధ పెడుతుంటాడు అని కొంతమంది వాపోతుంటారు, కానీ ఆ బాధ మీ దృష్టి యొక్క సంబంధమే, కానీ దైవమునకు ఎట్టి భేదము లేదు, బాధలే లేవు.
2: We may at times feel, why God puts us to suffering? Why? But from God's viewpoint, there's no suffering, no differences whatsoever.
1: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క వికారములే తప్ప అన్యము కాదు.
2: They are only the perversions or distortions of the nature in the way you visualize.
1: ఈ నేచర్ అనేటువంటి దాంట్లో సర్వం కూడాను ప్రాణం యొక్క సంతోషమునకై అనుకూలమునకై ఆనందమునకై చేస్తుండేటువంటి యొక్క సదభ్యాసములు.
2: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నేచర్ ఈస్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఫర్ హిజ్ ఓన్ కన్వీనియన్సెస్, ఫర్ హిజ్ ఓన్ డిలైట్ టు కన్ఫర్ హిమ్ ద బ్లెస్.
1: అది నేను అప్పుడప్పుడు ఏ కష్టం కలిగినా ఏ సుఖం కలిగినా ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మంచే కాని చెడ్డ కాదు అనేటువంటి సంకల్పాన్ని దృఢంగా పెంచుకోవాలి.
2: భగవాన్ రిపీటెడ్లీ టెల్స్ అస్ టు హ్యావ్ దిస్ ఫర్మ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్, బి దట్ ప్లెజర్ ఆర్ పెయిన్ ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్ థింగ్స్ హ్యాపన్.
1: కేవలము బిడ్డ గర్భము నుండి పుట్టిన తక్షణమే కెవుకవుని ఏడుస్తాడు.
2: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద చైల్డ్ స్టార్ట్స్ క్రైయింగ్.
1: ఎందుకోసం ఏడుస్తాడు?
2: వారి
1: తనకు ఆకలిని మొట్టమొదటి సృష్టించాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద హంగర్ విచ్ ఇస్ ద బిగినింగ్.
1: ప్రతి ప్రాణి కూడాను కేవలం ఆకలితోనే జన్మిస్తూ ఉండాలి.
2: ఎవ్రీ లివింగ్ క్రీచర్ బై బర్త్ డెవలప్ దిస్ క్వాలిటీ ఇన్ ఆఫ్ హంగర్.
1: తేనెను లేక పాలను నాలుగు పైన పెట్టినప్పుడు ఆ ఏడుపు మానివేస్తాడు.
2: ద చైల్డ్ స్టాప్స్ క్రైయింగ్ వెన్ యూ జస్ట్ ఆఫర్ హనీ ఆర్ స్పూన్ ఆఫ్ మిల్క్.
1: కనుక ఏది జరిగినప్పటికీ అది మన మంచి కోసమే కానీ చెడ్డది కానే కాదు.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ ఓన్లీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని లేకనే మానవుడు అనేక రకములైన బాధలకు గురి అవుతున్నాడు.
2: మ్యాన్ ఈజ్ సఫరింగ్ అ లాట్ బికాస్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై హిమ్.
1: ప్రతి దైవము యొక్క సృష్టి ఎందుకును సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: ఇన్ గాడ్స్ క్రియేషన్ అవర్ మెయిన్ జాబ్ ఈజ్ టు నో ద ట్రూత్ బిహైండ్ దిస్.
1: కానీ ప్రపంచమంతా కూడాను గుణగణములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే ఉంటున్నారు.
2: బట్ ఆల్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ పీపుల్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్ ట్రెయిట్స్.
1: తెలివితేటలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
2: Man wants to be more and more intelligent.
1: Telivitetalu penchutunnaru kaani gunamunu maatram penchatam ledu.
2: Though she develops his intelligence, but he is not growing, cultivating virtues.
1: Gunamunu penchukoraka enni penchukunte ee prayojanam emiti?
2: Without the virtues, what for the rest?
1: Kalugune prachina purushulandari kodanu గుణమును పెంచుకునే నిమిత్తమై ప్రయత్నం చేయవలనని చాటుతూ వచ్చారు.
2: అండ్ హెన్స్ సిన్స్ ఏజ్ లాంగ్ పీపుల్ హ్యావ్ బిన్ అడ్వకేటింగ్ ద నీడ్ టు కల్టివేట్ వర్చ్యూస్ క్యారెక్టర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను మనం తెలివితేటలు పెంచుకొని గొప్ప తెలివి కలిగిన వాడని గొప్ప మార్క్స్ అంతా సంపాదిస్తున్నాడని మనం భావించడం చాలా పొరపాటు.
2: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వీ కన్సిడర్ ఎ పర్సన్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ బికాస్ ఆఫ్ ద మార్క్స్ దట్ హీ గెట్స్.
1: తెలివితేట ఉండినంత మాత్రం ప్రయోజనం కాదు, దానిలో గుణం కూడా సంపాదించుకోవాలి.
2: మియర్ ప్రెసెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఇనఫ్, యూ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్.
1: ఈ గుణము లేకుండా ఇన్ని తెలివితేటలు పెంచుకున్నప్పటికీ ఇది వ్యర్థమైపోయేటువంటిది.
2: ఆల్ ది ఇంటెలిజెన్స్ విల్ బి ఇన్ వెయిన్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్.
1: కనుకనే ఈ నవరాత్రులు అనేటువంటి యొక్క పేరు దేనికి వచ్చినది? గుణమును పెంచుకునే నిమిత్తమై అనేక రకములైనటువంటి కర్మలు ఆచరించి అందులో ఉన్నటువంటి యొక్క గుణమును మాత్రమే స్వీకరించడానికి చేసినటువంటి పండుగలే.
2: Navaratri, 9-day celebration, has got a purpose behind it. We undertake so many spiritual rituals and activities to cultivate good qualities, good virtues.
1: Kanuka manam ye pani chesinappudiki nenu manchi gunam kaliginaa leda leka manchi abhishtamalu kaliginaava leda naaku manchi yojana kaliginaa leda aneetuvanti tanaku taane parichu cheskovali.
2: Therefore, whatever work you undertake, whatever your task that you undertake, question yourself, is my desire good or not? Is my thought good or not? That's the way you have to question yourself.
1: ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు అన్ని రకములైనటువంటి యొక్క తెలివితేటలు పెంచుకుంటున్నాడు.
2: Because of the effect of Kali, man is highly intelligent in varied fields.
1: దీనికి కారణం ఏమిటి?
2: What's the reason behind this?
1: మానవునికి నమ్మకం అనేటువంటిది క్షీణించిపోతుండాలి.
2: ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ ద ఫెయిత్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: నమ్మకం క్షీణించిపోవటం వల్లనే తెలివితేటలు పెరిగిపోతున్నాయి.
2: యాజ్ ఫెయిత్ ఇస్ డిమినిషింగ్ మ్యాన్ ఈస్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ ఇంటెలిజెన్స్.
1: తెలివితేటల్లో పెద్దవాడు అయినప్పటికీ గుణం లేకపోతే ప్రయోజనం లేదు.
2: హీ మే బి హైలీ ఇంటెలిజెంట్ బట్ హీ హాస్ నో క్యారెక్టర్, ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక ఈనాడు మానవుడికి నమ్మకము అనేటువంటి యొక్క పెద్ద బిరుదు సంపాదించుకోవాలి.
2: Therefore, the highest title that we can acquire today is to be a man of faith.
1: ఈనాటి మానవ లోకమంతా ఇక్కడను నమ్మకం అనే రెండు నయనములే లేవు.
2: Man has lost both the eyes of faith.
1: ఈ నమ్మకం అనేటువంటిది ఉండినప్పుడే దైవాన్ని కూడాను నమ్మగలడు.
2: When you have faith, you have faith in God too.
1: చాలా మంది నాకు దైవం పైన నాకు నమ్మకం లేదు అంటారు.
2: Many people say that they have no faith in God.
1: దైవం పైన లేకపోతే ఇంక దేనిపైన ఉన్నది నీకు నమ్మకం?
2: If you have no faith in God, whom else you can believe?
1: దానికి అర్థమే లేదు.
2: It's a meaningless thing.
1: దైవం పైన నమ్మకం కలిగినప్పుడే అన్నింటిపైన కూడా నమ్మకం పెరుగుతుంది.
2: When once you have faith in God, you will have faith in everything.
1: కనుక మొట్టమొదట నమ్మకం అనే రెండు నయనములే అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, we have to develop this vision of the eyes of faith.
1: కనుక ఇట్టి అంధులైనప్పుడు వాడు నమ్మకం లేకపోతే దేనిని కూడా సాధించలేరు.
2: Therefore, being blind, having lost the vision of faith, he can never repose faith in anybody.
1: కనుక నమ్మకాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
2: Therefore, we have to strengthen our faith.
1: ఈ నమ్మకం వచ్చినప్పుడే మనకు అన్నింటి ఎందుకు విజయం చేకూరుతుంది.
2: When once we have faith, you are bound to be successful.
1: కాన ప్రతి మానవుడు కూడాను నమ్మకము అనేటువంటిది పూర్తి పెంచుకోవాలి.
2: Therefore, we have to grow in the path of faith more and more.
1: నమ్మకమునకు ఎట్టి రూపము?
2: What is the form of faith?
1: నమ్మకమే దీని యొక్క ప్రధానమైన రూపము.
2: And in fact, the very faith itself is its manifestation.
1: దైవాన్ని నమ్మినటువంటి వాడు సర్వుల కూడా నమ్ముతాడు.
2: The one who has got faith in God will be able to believe the rest of the people.
1: సర్వుల ఎందుకును దైవం ఉన్నదని విశ్వసిస్తాడు.
2: In your full faith of the presence of God in everyone around.
1: ఈశా వాస్యం విదం జగత్.
2: The whole universe is fully divine.
1: ఈశ్వర సర్వభూతానాం.
2: God dwells in all of the beings.
1: సర్వభూతముల ఎందుకును ఈశ్వరుడే నమ్మకం అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతున్నాడు.
2: God is our faith present in all of the organic world, the living creatures.
1: కనుక మొట్టమొదట మనము నమ్మకం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
2: So to begin with, we have to develop faith.
1: ఏ వేదం చూచినా ఏ సంకల్పం చూచినా ఏ ఇది చూచినప్పటికీ నమ్మకం అనేటువంటి విషయాన్ని తప్పక పైకి చూపుతున్నాడు.
2: The Veda or any other spiritual text or scripture, whatever may be, will lay emphasis on faith.
1: కనుక మొట్టమొదట మనం నమ్మకాన్ని పెంచుకోవాలి.
2: Therefore, in the first instance to begin with, we have to develop faith.
1: పాములు కూడా నమ్మాలి. కానీ దాని విషయంలో మాత్రం మనం నమ్మరాదు.
2: We cannot have faith in the visham, visha or poison.
1: పాములు నమ్ము.
2: Yes, you can have faith in
1: కాని పాములు నీవు నమ్మితే దాని విషయం కూడా నీకు చేరదు.
2: But when once you have got the faith in the snake, its poison will not affect you.
1: యత్ భావం తద్ భవతి.
2: As is the feeling, so is the experience.
1: వ్యక్తి యొక్క నమ్మకాన్ని చూచుకునియే ఆ పాము కాని తేలు కాని తన విషయాన్ని విషయాన్ని కూడాను మానుకుంటుంది.
2: In fact, the scorpion or the snake will be able to withdraw its poison if you have got full faith in them.
1: కనుక మొట్టమొదట మనం నమ్మకాన్ని పెంచుకోవాలి.
2: So we have to develop faith in the beginning.
1: ప్రపంచంలో ప్రతి పదార్థములను కూడాను మనము నమ్ముతున్నాము.
2: We believe everything that is in this world.
1: ఏదో న్యూస్ పేపర్ లో వచ్చిందంటే రష్యాలో పలాని మనిషి ఈ రకంగా చచ్చింది అనేటప్పటికీ దాన్ని నమ్ముతున్నాం మనము.
2: We rely on the daily newspaper. If anything says that someone died there in Russia, we believe it.
1: కానీ దీన్ని ఎట్లా నమ్మినాము?
2: How could you believe that?
1: ఎవరొచ్చి మనకు బోధించారు?
2: Who told you that?
1: కేవలం న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటి.
2: It is only a column in the newspaper.
1: ఈ న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటిది మాత్రం నమ్ముతున్నాము.
2: We believe all that is said in newspaper.
1: సత్య ప్రభావమైనటువంటి యొక్క ఆచరణ నుంచి అనుభూతి నుంచి వచ్చినటువంటి దాన్ని నమ్మటం లేదు.
2: We are not able to believe that which is born out of our faith, which is based on truth, based on our own experience.
1: కనుక మొట్టమొదట మనకు గుణములు పెంచుకోవాలి.
2: Therefore we have to develop the guna or the quality.
1: ఈ గుణములు కూడాను కేవలం మన నమ్మకం నుంచినే పెరుగుతున్నాయి.
2: Virtues or guna could be developed out of faith.
1: గుణముల వల్ల మనకు ఎంతైనా కూడా నమ్మకం అధిక అభివృద్ధి అవుతుంది.
2: అండ్ దేర్ ఫోర్ వీ కెన్ డెవలప్ ది క్యారెక్టర్ ద గుడ్ క్వాలిటీస్ మోర్ అండ్ మోర్.
1: కానీ మనం ఈనాడు నమ్మకాన్ని పైకి నెట్టుతున్నాము.
2: బట్ వీఆర్ బ్రషింగ్ అసైడ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫెయిత్.
1: నమ్మకాన్ని మనం ఏమాత్రం కూడా విశ్వసించడం లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ నో ఫెయిత్ అట్ ఆల్.
1: ఇతరుల యొక్క ప్రభావం అన్న ఇతరులు చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతున్నాం మనం.
2: వీఆర్ క్యారీడ్ అవే బై వాట్ ఈస్ హర్డ్ వాట్ ఈస్ సెడ్ బై అదర్స్.
1: ఈ చెప్పిన మాటలు నమ్మి నీవు కేవలం చెడిపోతున్నావు.
2: డోంట్ బిట్రే యువర్ సెల్ఫ్ బై పేయింగ్ హీట్ టు అదర్స్ వర్డ్స్.
1: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకోవాలి.
2: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నీకు అన్నింటి ఎందుకు నమ్మకం ఏర్పడుతుంది.
2: విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ప్రజలారా,
2: పీపుల్,
1: ఈనాడు లోకంలో మనకు కావలసినటువంటిది నమ్మకం.
2: What is required today in this world is faith.
1: Anni tanaku telusu ane uddeshamto ahankara padutuntadu manavudu.
2: Man is egoistic with the feeling that he knows everything.
1: Ee ahankaram anetundi emi teliyani vaadi yokka buddhi yokka sambandhame.
2: Ego is because of lack of any knowledge or any information. Foolishness.
1: Foolishness, foolishness.
2: It's foolishness and foolishness.
1: కనుకనే నమ్మకం అనేటువంటిది లేకుండా నేను అన్నింటినీ నిన్ను విశ్వసిస్తున్నానంటే ఇది నమ్మకం కాదు.
2: బీయింగ్ ఫెయిత్లెస్ యూ స్టార్ట్ బిలీవింగ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్.
1: కాన ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి.
2: దేర్ ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ కల్టివేట్ దిస్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఫెయిత్.
1: కానీ తను చూడనటువంటివి కూడాను నమ్ముతున్నాడు మానవుడు.
2: మ్యాన్ టుడే paradoxically believes all that he doesn't see.
1: Oka chettu kombalu untunnayi,
2: the branches of a tree.
1: Kaani oka kombaku oka kombaku rasukoni akkada agni puttu undali.
2: When the two branches of a tree rub against each other, because of friction the fire emanates.
1: Ee agni ekkada nunchi vastundadi?
2: Where from the fire has come?
1: Aa karra nunchine vastundadi.
2: It is out of the branches only.
1: ఆ కర్ర నుంచి వచ్చినటువంటి అగ్ని ఆ కర్రనే కాల్చివేస్తుంటాది.
2: ద ఫైర్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద వెరీ బ్రాంచ్ వుడ్ బర్న్ దట్ బ్రాంచ్.
1: అదే విధంగానే మానవుడి నుండి వచ్చినటువంటి అహంకారము మానవుడిని హింసిస్తుంటాది.
2: దేర్ఫోర్ ఈగో దట్ హాస్ టేకెన్ బర్త్ ఇన్ మ్యాన్ కమ్ అవుట్ ఆఫ్ మ్యాన్ విల్ రూయిన్ హిమ్.
1: కనుక మనకు నమ్మకం అనేటువంటి దానిని మనం లేకుండా పోతే అన్నిటి ఎందుకు మనము దుష్టమైపోతాము.
2: If we are faithless, we will be failure in all aspects of life.
1: Vidyarthulara.
2: Students.
1: Vidyavantulara.
2: Educated people.
1: Vidyasodakulara.
2: Boys and girls.
1: Vidyabhimanulara.
2: Patrons of education.
1: Ee vidyayandu motta motta manaku nammakanni pettukovali.
2: In the education to begin with, we have to develop faith.
1: Education ante kevalamu grantha parichayam matrame kaadu.
2: Education does not limit to the textual knowledge.
1: Chadivi vraya rechina varandaru vidyavantulena.
2: Can you call a person educated for the simple reason
1: college
2: that he can read and write?
1: Pondha vidyavantulaguna.
2: By merely attending the college, can you be an educated one?
1: తానెవరో తెలియకున్నా తత్వగా మెచ్చుకుదురు.
2: ఇఫ్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ నో ద రియాలిటీ?
1: తానెవరో తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో.
1: అది లేకుండా ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
2: వితౌట్ ది సెల్ఫ్ ఎంక్వైరీ ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్ టు గో త్రూ డిఫరెంట్ టెక్స్ట్.
1: ఇట్లాంటి ఏదైనా కొన్ని సందర్భాల యందు అందరి ప్రభావం కూడాను ప్రచారం కూడాను వింటారు.
2: On occasions like this, people will certainly listen to the
1: talk. Tari ikkadi nunchi lechipothane anta kuda emto nambakaliki veellenetuvi ani antaru.
2: The moment they get up and leave the hall, they forget everything.
1: Idi kaadu manavuni yokka sariyainatuvi gunamu.
2: This is not the proper quality expected of man.
1: Cheppina vishayalanta chakkaga nammali.
2: All that is said must be believed.
1: Aa nammina dani aacharanalo pettali.
2: All that has been believed must be
1: done.
2: Having acted upon that what you heard, experience the joy. Therefore the first that has appeared in our lifetime is faith. Whatever may happen, one has total faith in mother. Mother may be angry and she may beat, yet the child has full faith in mother.
1: కానీ ఆ తల్లి యొక్క ప్రేమ అటువంటి భద్రమైనటువంటిది.
2: That is the love of a mother.
1: తల్లి యొక్క ప్రేమ యందు ఎట్టి విశ్వాసం ఉన్నదో అట్టి విశ్వాసమే భగవంతుని యందు కూడా ఉండాలి.
2: The kind of love that we have towards our mother should be there towards God also.
1: కానీ ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ ఈ నమ్మకం అనేది కనిపించడం లేదు.
2: But today faith is missing everywhere in every quarter.
1: ప్రత్యక్ష భగవంతుని చూడాలని ఆశిస్తుంటారు.
2: బట్ ఎవ్రీ వన్ వాంట్స్ టు సీ గాడ్.
1: ప్రత్యక్ష భగవంతుడు అంటే ఎవరు?
2: హూ ఇస్ గాడ్ హూమ్ యూ వాంట్ టు సీ?
1: ప్రపంచంలో తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుండినంత వరకును మనకు ప్రకాశాన్ని అందించి ప్రబోధాన్ని చేసి అన్ని విధాల ఎక్స్పీరియన్స్ అందించినటువంటి సూర్యుడు.
2: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, ద మూమెంట్ వీ గెట్ అప్ అండ్ రిటైర్, ద వన్ దట్ గివ్స్ లైట్ ఇస్ సన్ గాడ్.
1: ఈ ప్రేమ అనేటువంటిది ఆ సన్లైట్ నుంచి లభించేటువంటి.
2: ఇస్ లవ్ ద లైట్ ఆఫ్ ద సన్.
1: కనుకనే ఈ లైట్ ను మనం నమ్మకపోతే మనకు వచ్చేదంత కూడా డార్క్నెస్.
2: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దిస్ లైట్ ఆఫ్ లవ్, యూ హావ్ టు లివ్ ఇన్ డార్క్నెస్.
1: ఒకనొక ఒక సమయం లోపల పరీక్షిత్ మహారాజు చెప్పాడు, శిష్యులకు బోధించాడు.
2: అట్ వన్ టైం పరీక్షిత్ టోల్ హిస్ డిసైపుల్స్.
1: కానీ నాయన భగవంతుడు ఎక్కడున్నాడు?
2: వేర్ ఇస్ గాడ్?
1: సర్వత్రా ఉంటున్నాడు, సర్వజీవులు ఎందు ఉన్నాడు అని బోధిస్తారు పిల్లలు.
2: ఎల్డర్స్ టెల్ అస్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: ఎట్లా ఉన్నాడు?
2: హౌ ఈస్ హీ?
1: అప్పుడు ఆ గురువు ఒక 10 పార్ట్స్ తెప్పించేస్తాడు.
2: దెన్ ప్రిసెప్టర్ ఆర్డర్స్ 10 పార్ట్స్ టు బి ప్లేస్ దేర్ ఇన్ ఫ్రంట్.
1: ప్రతి పాత్ర ఎందు కూడాను కొంత జలమును చేర్చాడు.
2: And in every container, some water is kept.
1: ఆకాశం నందు సంచరించేటువంటి సూర్యుడు ఆ ప్రతి పాత్ర ఎందు కూడా కనిపిస్తూ వచ్చాడు.
2: అండ్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఇన్ ఎవ్రీ పాట్.
1: ఇప్పుడు సన్ ఎక్కడున్నాడు?
2: నౌ వేర్ ఇస్ సన్?
1: ప్రతి పాత్ర ఎందు కూడా కనిపిస్తూనే ఉన్నాడు.
2: సన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పాట్.
1: ఈ ప్రతి పాత్ర ఎందు కూడా కనిపించేటువంటి సూర్యుడు అది ఏ ప్రత్యక్ష పరమాత్మ.
2: దేర్ఫోర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఇన్ ఎవ్రీ పాట్ is the God whom you find.
1: ఈ విధంగా పాత్రలు ఎన్ని పెట్టినప్పటికీ ఆ పాత్రలో జలం ఉంచినప్పుడు అన్ని రూపాలుగా కనిపిస్తుంటాడు.
2: Like this you may keep any number of pots with water, you will find equal number of reflections of sun.
1: అయితే ఆ పాత్ర యందు జలం లేకుండినా ఏ యొక్క రిఫ్లెక్షన్ కూడా కనిపించదు.
2: When there is no water in a pot, you cannot find reflection of the sun.
1: కనుకనే ప్రతి దేహం కూడాను ఒక పాత్ర వంటిది.
2: Therefore every body, physical body, is a pot.
1: చెప్తున్నాను, దేహం అనేటువంటిది ఒక పాత్ర వంటిది.
2: Bhagavan tells us repeatedly that body is
1: mana vasanalanni kudanu aa paathraloni kevalam paaniyamle.
2: All the vasanas, the attributes, the traits are like the water there.
1: Aa water lopala ee chintalu nee endu untunavo avanni kalipistune untayi.
2: And all the thoughts are there.
1: ఈ యొక్క థాట్స్ డిఫరెన్స్ గా ఉండవచ్చును కానీ జలము ఒక్కటే.
2: ద థాట్స్ మే బి ఎట్ వేరియన్స్ బట్ యెట్ వాటర్ ఈజ్ సేమ్.
1: జలం ఒక్కటే, పాత్రలు అనేకము.
2: వాటర్ ఈజ్ సేమ్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: అదే రీతిగా ప్రతి దేహం కూడాను ఒక పాత్ర సమానంగా పెంచుకున్నారు విశ్వామిత్రుడు.
2: దేర్ఫోర్ లైక్ వైజ్ ఎవ్రీ బాడీ ఈజ్ టేకెన్ యాజ్ ఎ పాట్.
1: దేహం అనే పాత్ర లోపల వాసన అనేటువంటి జలం పెంచుకోవటం లేదు కదా. అన్ని కూడా నీలో చెడ్డ భావములు ఉంటే చెడ్డ భావములే కనిపిస్తాయి, మంచి భావములే ఉంటే మంచి భావములే కనిపిస్తాయి.
2: అండ్ దేర్ఫోర్ ఇన్ దిస్ హ్యూమన్ బాడీ ద పాట్, వెన్ దర్స్ అ వాటర్ ఆఫ్ హ్యూమన్ థాట్స్, వెన్ ద థాట్స్ ఆర్ డర్టీ యు ఫైన్ డర్టీ రిఫ్లెక్షన్, వెన్ ద థాట్స్ ఆర్ ప్యూర్ యు ఫైన్ క్లియర్ క్లీన్ రిఫ్లెక్షన్.
1: కాబట్టి మంచి చెడ్డలు అన్ని కూడాను నీలో ఉన్నటువంటి ప్రభావములే కానీ పాత్రలో కనిపించేటువంటి ప్రతిబింబాలు కాదు.
2: Therefore, good and bad more or less depend on you, your own thought, nothing to do with the reflection.
1: నీ యొక్క థాట్స్ నీవు చూస్తున్నావు.
2: యు నో యువర్ ఓన్ థాట్స్.
1: మరి ఒక్క థాట్ నీకు కనిపించడానికి వీలు లేదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ద థాట్స్ ఆఫ్ అదర్స్.
1: కనుక ప్రతి బాధలు కూడాను ప్రతి సంతోషములు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
2: Therefore, pain and pleasure. You are the center of pain and pleasure, not from anywhere else.
1: Kaliga motta motta neeloni bhavam pranta unnatamainatvanti ganu pavitramainatvanti ganu nee maarchuko.
2: Therefore transform all your thoughts so that they are sacred, noble and exalted.
1: Ee naadu kanipinchetvanti yokka pratibimbalu anni kudanu anaga పవిత్రమైనటువంటి యొక్క నవరాత్రులందు నవరాత్రులుగా కనిపించి అనేక రూపములు పెట్టి కొలువు చేస్తుంటారు.
2: డ్యూరింగ్ దిస్ నవరాత్రి సెలబ్రేషన్ వీ ఫైండ్ 9 ఫార్మ్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ దట్ వీ అడోర్ అండ్ వర్షిప్.
1: కనుక ఈ పాత్రలో కనిపించేటువంటి ప్రతి పదార్థములు నీ ఎందున్నటువంటి భావములే కాని పరులము కానే కాదు.
2: So all that is present in this pot, the human body, belongs to you of your own making.
1: కనుక బాడీ ఇస్ లైక్ ఎ వెసల్ అన్నాను.
2: దేర్ఫోర్ బాడీ ఇస్ లైక్ ఎ వెసల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ అన్నాను.
2: అండ్ ద మైండ్ భగవాన్ సేస్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: కాబట్టి మే మ్యాడ్ మంకీని నీవు నమ్మవద్దు. ఈ మలినమైనటువంటి జలంతో నిండినటువంటి పాత్రను నీవు నమ్మవద్దు.
2: దేర్ఫోర్ డు నాట్ టూ మచ్ డిపెండ్ ఆన్ ద పాట్ అండ్ డు నాట్ టూ మచ్ డిపెండ్ ఆన్ ద మ్యాడ్ మంకీ.
1: రెండు తన నుండి వచ్చినటువంటివి అని తనను తాను మాత్రం నమ్మాలి.
2: These two find their origin in you only. Therefore, you should have faith in yourself.
1: Vidyarthulara.
2: Students.
1: Mimmanni meeru nammukunte etti bedamulu etti baadalu kodadu meeku kanipinchavu kaliginchavu.
2: If you have faith in yourself, you will not have any problems, the pain or the suffering whatsoever.
1: Leka mee peddalu cheppinatuvanti vishayannu koni vishwasinchi danni anusarinchadanikaina prayatnam cheyali.
2: At least you should follow what is said by elders in full faith and adopt the ways suggested by them.
1: Oka suryundu samasta lokamalakunu okkokade kanipinchu. Samasta lokalu kudanu oke suryudu okkokaduga kanipistuntadu.
2: In fact, sun is only one, but each one finds his own way.
1: Ippudu ee time lo chuste manam America lopala sunrise avutuntadi.
2: And at this time in America it is sunrise time.
1: మన ఇండియా లోపల ఈనాడు సన్సెట్ అవుతుంటారు.
2: బట్ రైట్ నౌ ఇన్ ఇండియా ఇట్ ఇస్ సన్సెట్ టైమ్.
1: ఇది సూర్యుడు మునుగుతున్నాడు అని ఇండియన్స్ చెప్తారు.
2: అండ్ ఇండియన్ సే ఇట్ ఇస్ సన్సెట్.
1: సూర్యోదయం అవుతుండదని అమెరికన్స్ చెప్తారు.
2: అమెరికన్ సే ఇట్ ఇస్ సన్ రైజ్.
1: ఇవి రెండు కూడా నీ వాదోపవాదంతో సెటిల్ చేయడానికి వీలు కాదు. రెండు నిజమే.
2: యూ కెనాట్ ఆర్గ్యూ అండ్ కౌంటర్ ఆర్గ్యూ. నో, బోత్ ఆర్ ఫ్యాక్ట్స్.
1: సమయ సందర్భాలు వేరువేరుగా ఉండవచ్చు.
2: ఇట్స్ ఓన్లీ ద టైమ్ దట్ వేరీస్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నీలోని భావాన్ని నీవు చక్కగా విశ్వసించి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ కన్విక్షన్ అండ్ దెన్ అడాప్ట్ అండ్ ప్రాక్టికల్లీ ఎక్స్పీరియన్స్.
1: అసలు నవరాత్రులు రావటం కారణమేమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ నవరాత్రి సెలబ్రేషన్?
1: నవరాత్రి,
2: నవరాత్రి,
1: తొమ్మిది రాత్రులు,
2: 9 nights.
1: తొమ్మిది రాత్రులు అనగా ఏమిటి? తొమ్మిది గ్రహములు.
2: The 9 nights represent 9 planets.
1: ఈ 9 కూడాను ఒక్కొక్క గ్రహమును ఒక్కొక్క సంబంధమైనటువంటి ఫలితంగా మీరు తీసుకోవాలి.
2: అండ్ ఈచ్ ప్లానెట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ రిలేషన్షిప్ అండ్ ఎఫెక్ట్.
1: ఇవన్నీ మన నుండి ఆవిర్భవించినటువంటివి, కానీ బయట నుంచి ఎక్కడ కూడా రావు.
2: In fact, they are all within you. They are not from anywhere, from outside.
1: చెడ్డ భావం నీలో ఉద్భవించిందంటే ఈ చెడ్డ భావం యొక్క ప్రభావమే.
2: It's any bad feeling, it's only you are the center of that bad feeling.
1: ఆ చెడ్డది సమాజం నందు కాని, బజారు ఎందు కాని, లేక పరులు ఎందు కాని వచ్చినటువంటివి కాదు.
2: The bad thoughts are not the products of anybody, not given to you by anyone, external agency.
1: చెడ్డ కాని నీ నుంచి వచ్చినటువంటివి కాని ప్రత్యేకమైనటువంటివి కాదు.
2: The good and bad are within you, not from outside.
1: Vidyarthulara,
2: students,
1: kanuka meer patti bhavamulu kodanu mee nunchi aavirbhavinchinattu gaani meer sankalpinchukovali gaani idi evar nunchino vachi maalo cheyalindi ani sankalpinchukaadu.
2: Clearly understand, the thought arises in you only and is not from anybody.
1: Patti maalavundi endukodanu ilanti pratibimbamulu unnai.
2: In every human being you find so many reflections.
1: ఎలాంటి వారి ప్రతిబింబం కూడాను దాని ప్రతిబింబం ఉచ్చరించి దాని ప్రతిధ్వని కూడా కలుగుతూ ఉంటాయి.
2: అండ్ యాజ్ దర్ ఇస్ రిఫ్లెక్షన్ యూ ఆల్సో కమ్ అక్రాస్ రీసౌండ్.
1: కనుక ప్రతిబింబము, ప్రతి శబ్దము, ప్రతి ఆకారం కూడాను నీ నుంచి వచ్చినటువంటివి.
2: Therefore, reaction, reflection, resound are products of you. Reaction, reflection and resound.
1: ఈ మూడింటి యొక్క ప్రభావం కూడా మానవుని ముడివేసి అనేక రకములుగా తబ్బిబ్బు చేస్తుంటున్నాయి.
2: దీస్ త్రీ కన్ఫ్యూజ్ మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్.
1: కానీ ఈ మూడింటిని వదిలిపెట్టి నాలుగో దాన్ని కొత్తగా కనిపెట్టాలని ప్రయత్నం చేస్తాడు.
2: బట్ మ్యాన్ ఈస్ గివింగ్ అప్ దీస్ త్రీ అండ్ యూ వాంట్స్ టు డిస్కవర్.
1: అతని యొక్క తెలివితేటల యొక్క ప్రభావం అని మీరు అనుకుంటారు.
2: అండ్ వీ థింక్ దట్ మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్ టు ఫైండ్ ద ఫోర్త్.
1: అతని యొక్క ప్రభావం ఏమీ లేదు.
2: He has got nothing to do with that.
1: ఒకదానిపైన విశ్వాసం లేకుండా పోవటము అదే అతని యొక్క ప్రభావము.
2: సిన్స్ హీ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్ థింగ్, హీ ఈస్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ అహెడ్.
1: ఒకదానిపైన నమ్మకం లేకుండా అనేక రకమైనటువంటి దాన్ని నమ్మాలంటే అది సాధ్యం కాదు.
2: Without faith in one aspect of life, you cannot have faith in the rest.
1: దైవం ఒక్కడే.
2: God is one.
1: మానవుడు ఒక్కడే.
2: Man is one.
1: ఆకారములు వేరువేరు.
2: Forms are different.
1: ఆచరణలు వేరువేరు.
2: Practices are different.
1: కానీ అల్పబుద్ధి యొక్క ప్రభావం చేత అనేక రకములుగా కూడాను ఇవి సంచరిస్తూ ఉంటాయి.
2: It is only the thoughts that vary which is responsible for all this variation and differences.
1: కనుక ఈ సౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ అని కూడాను అవి మన నుంచి వచ్చినట్టువే కానీ బయటవి కాదు.
2: So reaction, reflection, this sound find their origin within ourselves.
1: ఇప్పుడు నీవు ఒక విధమైనటువంటి ఫలము తిన్నావు.
2: Supposing you have eaten
1: a mango fruit.
2: You have eaten mango fruit.
1: ఈ త్రేపు మామిడి పండు త్రేపే వస్తుంది, కానీ దోసకాయ త్రేపు రాదు.
2: As you belch, you will suddenly feel that of a mango, not that of a cucumber.
1: అదే విధంగా నీ యందు కలిగించేటువంటి యొక్క భావములు నీ యందే పుట్టినవి కానీ బయట నుంచి వచ్చి చేరినవి కాదు.
2: Likewise, the thoughts are born in you. They are not transported from outside.
1: బయట ప్రపంచంలో అందున్నటువంటి దాన్ని నీవేమాత్రము చింతించవద్దు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దాట్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్
1: నుండి ఆవిర్భవించినటువంటి సత్యభావాన్ని నీవు తప్పక అనుసరించాలి.
2: యూ షుడ్ ఫాలో యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక మానవునికి ఈ నవరాత్రులంతా వచ్చేదంతా కూడాను నవ విధములైనటువంటి శక్తులను తనకు చూపించే నిమిత్తమై వస్తున్నాయి.
2: ద నవరాత్రి సెలబ్రేషన్ ఇస్ మెంట్ టు షో యూ ద 9 ఫార్మ్స్ ఆఫ్ పవర్ టు మ్యాన్.
1: కనుక మనం నవరాత్రులు ఎందుకు నేర్చుకోవాల్సింది ఏకాత్మభావము.
2: వాట్ వీ హావ్ టు లెర్న్ డ్యూరింగ్ నవరాత్రి ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్. ఏకాత్మ
1: నవరాత్రి ఎందుకు కూడాను నవ విధములైనటువంటివి కనిపించినప్పటికీ నవ విధములైనటువంటి శక్తిలో ఒక్కటే భావము, ఒక్కటే సత్యము.
2: దో దేర్ ఆర్ 9 ఫార్మ్స్ ఆఫ్ పవర్ బట్ ద ట్రూత్ ఈజ్ వన్, ద సోర్స్ ఈజ్ వన్.
1: కనుక నా విధములైనటువంటి యొక్క భూతములు నిన్ను అనేక రకములుగా కూడా పీడిస్తూ వస్తున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ 9 ఫోర్సెస్ దట్ విల్ ఇఫ్లిక్ట్ మ్యాన్.
1: ఈ భూతములంటే ఏమిటని?
2: వాట్ ఆర్ దోస్ ఫోర్సెస్?
1: వీటికి మారు పేరు ఆత్మ అని పిలుస్తూ వచ్చారు.
2: అండ్ అదర్ నేమ్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆత్మ.
1: ఆత్మ అనగా
2: ఆత్మ మీన్స్
1: నాలుగు భూతముల యొక్క ప్రభావం యొక్క ఏకత్వమే.
2: ఇట్ ఈస్ ది వన్నెస్ కాంబినేషన్ ఆఫ్ ది ఫోర్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్.
1: ఆత్మ ఎక్కడ చూసినా ఉంటుండాలి.
2: ఆత్మ ఇస్ ఎవ్రీవేర్.
1: ప్రపంచం సర్వత్రా కనిపిస్తూనే ఉంటుండాలి.
2: అండ్ ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: ఒక మానవుని ఎందు మాత్రమే కాదు.
2: నాట్ లిమిటెడ్ టు మ్యాన్.
1: ఒక జీవుని ఎందు మాత్రమే కాదు.
2: నాట్ ఎ సింగిల్ బీయింగ్.
1: ఎక్కడ చూసినా అక్కడంతా కూడా ప్రతిబింబం కనిపిస్తుంటుంది.
2: యు ఫైండ్ దిస్ ఆత్మ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు సర్.
1: నీవు నడుస్తూ ఉంటే
2: as you walk.
1: నీ వెనుక సూర్యుడు ఉదయిస్తుంటాడు.
2: And you find sunrise behind.
1: ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబము నిన్నే అడ్డం చేస్తుంటాది.
2: And the very shadow will come in your way.
1: ఆ సూర్య ప్రతిబింబము నిన్ను చాలా పెద్దదిగా భావిస్తూ వస్తుంటాది.
2: And the very shadow is longer, bigger than your size.
1: సూర్యుడు పెరుగు కొలది నీ ప్రతిబింబం తరుగుతూ వస్తుంది.
2: As with sunrise is more and more, the shadow declines, reduces.
1: సమత్వమైనటువంటి యొక్క మధ్య స్థానంకి వచ్చేటప్పటికి నీ ప్రతిబింబం నీ కాడ కింద పడిపోతుంది.
2: బట్ అట్ ద రైట్ టైమ్ యూ ఫైండ్ ద షాడో రైట్ అండర్ యువర్ ఫీట్ ఇన్ ద మిడ్ డే.
1: అనగా నీ అహంకారం పెరిగినది ఇప్పుడు సమత్వంలో వచ్చేటప్పటికి అది విలీనమైపోతుంది.
2: దేర్ఫోర్ వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ ఈక్వానిమిటీ ద ఈగో విల్ బి అండర్ చెక్ రైట్ అండర్ యువర్ ఫీట్.
1: కనుక ఈ ఈగో అనగా అహంకారం విసర్జించి మనం ఆత్మతత్వంలోనే మన ఏకత్వాన్ని చూడాలి.
2: Therefore, you have to give up ego immediately and proceed by the principle of the self.
1: Ekam sat vipra bahudavadanti.
2: The truth is one which has been interpreted in various ways.
1: Ekam eva advitiyam brahma.
2: God is one, not two, the one without the second.
1: Kanaka okkade bhayam bhagavantudu.
2: God is only one.
1: Nee okkade untunte nee pratibimbam rendu kanipinchavu.
2: When you are only one here, you cannot have two reflections.
1: కనుక నీకు అనేక రకములైనటువంటి యొక్క భావములు కనిపించినప్పటికీ ఇది నీ భావంలో ఉన్నటువంటి పొరపాట్లే కాని సృష్టి యొక్క పొరపాటు కాదు.
2: సో మిస్టేక్స్ లైవ్ విత్ అవర్ థాట్స్ విత్ ఇన్ నథింగ్ టు డూ విత్ గాడ్.
1: ఈ విధంగా మనము ప్రతి దాన్ని కూడా ఏకత్వంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అవర్ యాక్టివిటీ.
1: కనుక నీవు ప్రతి దాని ఎందుకు కూడా నమ్మకం రావాలి.
2: Therefore, in every aspect, we should develop faith.
1: నీ ఎదుటి వ్యక్తి కూడాను చాలా మంచివాడు మంచివాడు మంచివాడు అని చెప్పు నువ్వు.
2: You have to think everyone good, the other person too.
1: కనుక అతను నన్ను కొట్టేకి వచ్చాడు అనుకున్నా అది కూడా నీ ప్రతిబింబమే.
2: If you think that other man is advancing towards you to beat you, well, that figure is also your own reflection.
1: కనుక నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ తీసుకుంటూ నీవు కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
2: You must exercise a control over these three factors, reaction, reflection,
1: అదే ఆత్మగ్రహము ఆత్మాభిమానము ఆత్మశక్తి.
2: That's what it is, the self-control and it is self-respect.
1: తనకు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పోవటం చేతని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుండాలి.
2: As he has no self-control, he is not having self-satisfaction.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలంటే మొట్టమొదటి సెల్ఫ్ కంట్రోల్ చేయాలి.
2: Therefore, in order to have self-satisfaction, you should have the self-control.
1: ఉన్నది ఒకటే ప్రాణం కాదంటే రెండు ప్రాణములు లేవు.
2: In fact, life is only one. There cannot be the second.
1: ఆ ఒక్కటే ఒక్కదానినే చూపుతుంది కానీ రెండు దానిని చూపడు.
2: The life is only one, the non-dual, the one without the second.
1: కనుక ఏకాత్మ భావాన్ని నీవు పెంచుకుంటూ పో.
2: Develop the spirit of oneness more and
1: అనేకత్వం అనేటువంటి ఏకాగ్రతను నీవు పెంచుకోకపోవద్దు.
2: Do not entertain the thoughts based on plurality or multiplicity.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Nenu ekatma swarupani.
2: I am only one.
1: Naaku unnadi okate heart.
2: I have only one heart.
1: Rendu heart levu.
2: I don't have two hearts.
1: Rendu heart vachindatunte tatcham inke edo aspatralo chestaru.
2: When you have two hearts, well, you should be taken to the hospital.
1: Adi dosham yokka prabhavamu.
2: It is a mistake there, something wrong.
1: Rendu atma lekunda oke bhavam untame adi nijamainatunte yokka satyam.
2: The truth is only one, the feeling of oneness which has to be safeguarded.
1: Kanuka truth satyam anetundi dani nu anusaristhu po.
2: So follow the truth continuously.
1: Satyanni nu anusaristhu poyinappudu aa satyam yokka pratibimbame ee kanipistu untuntadi.
2: When you follow the truth, you will find the reflection of the very truth.
1: Neekunnadi prema okkate.
2: The only one love.
1: Rendu premalu levu.
2: There cannot be two.
1: Kaani aneka prema neelo unnattuga kanipistu untadi.
2: But you feel that love is many. No.
1: కానీ అన్ని ప్రేమలు ఉండినట్టుగా కనిపించడము నీ యొక్క సంకల్ప ప్రభావమే కానీ సహజం కాదు.
2: యు అస్యూమ్ దట్ దేర్ ఆర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ లవ్. ఇట్ ఇస్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ థాట్.
1: కనుక విద్యార్థులారా ఆధ్యాత్మిక విషయం మీరు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: స్టూడెంట్స్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ క్లియర్లీ.
1: నేను ఏకాత్మనే.
2: ఐఎమ్ ఓన్లీ వన్ సింగిల్ సెల్ఫ్.
1: నేను ఉన్నటువంటి ఒక్కనే.
2: I am only one.
1: ivanni kevalam bandhutvamto chedinatuntivi.
2: All the rest are around me because of this.
1: Kanna talli gaani, kanna talli gaani,
2: edha madha
1: kattukunna bharya gaani,
2: or the wife
1: kattinchinatuvanti kumarudu gaani,
2: or the son,
1: ivanni kunu nee nundi vachinatuntivi gaani pratyekanga kalpinchinatuntivi kaadu.
2: They are all because of your own relationship. That's all, nothing different from that.
1: Ee relation anetundi kuda nu nation lo polchukuntunnaru.
2: This relationship It can be compared to the divination.
1: కనుక ఈ రిలేషన్స్ మనం ఏమాత్రం కూడా నమ్మకూడదు.
2: సో యూ కెనాట్ గో బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: నీ యొక్క రియల్ నేషన్ దాన్ని నీవు నమ్ము.
2: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద రియల్ నేషన్ దట్ ఇస్ యువర్ సెల్ఫ్.
1: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు నమ్ము.
2: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: బయట ఉన్నటువంటి దాన్ని ఏమాత్రం నీవు నమ్మనది.
2: డోంట్ గో బై ఎనీథింగ్ దట్స్ అవుట్.
1: దైవం మాత్రం సర్వత్ర ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి.
2: యు ఫైండ్ గాడ్స్ ఫీట్, గాడ్స్ హ్యాండ్స్, గాడ్ హెడ్స్ ఎవ్రీవేర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: సర్వత పాణిపాదం.
2: యు ఫైండ్ హిస్ ఫీట్ ఇన్ హ్యాండ్
1: తత్ సర్వత వచ్చి శిరోముఖం
2: అండ్ హిస్ హెడ్ అండ్ ఇయర్స్ ఇన్ ద ఫేస్ ఆల్ ఓవర్
1: సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎంటైర్ ది యూనివర్స్. హి హస్ ఇన్స్టాల్డ్.
1: కేవలం నీ యొక్క భ్రమ చేతని ఇవన్నీ అనేక రకంగా కనిపించుకుంటున్నావు.
2: Because of mistaken identity or illusion, you think of duality, embodiments of love. Embodiments of love.
1: ఈ ప్రేమ నీ యందే ఉన్నట్లు సర్వత్రా ఉంటున్నాడు.
2: God is everywhere.
1: సర్వత పాణిపాదం తసర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి.
2: You find God's feet, God's hands, God's heads.

0: తల్లుడు. దిస్ ట్రూ ఐడెంటిటీ విత్ ది సెల్ఫ్ ది ఐ ఈజ్ ద ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్.
1: కనుక ఇక రేపు ముందు నుంచి దీనికి తెలియనటువంటి వివరములంతా చక్కగా బోధిస్తాను.
0: ద ఫాలోయింగ్ డేస్ టు కమ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ అస్ అలాంగ్ దీస్ లైన్స్.
1: కనుక మీ గురువు కానీ మీ దేవుడు కానీ ఒక్కడే కానీ రెండు మూడు లేవు.
0: ఎదర్ యువర్ గురు ప్రిసెప్టర్ ఆర్ గాడ్ ఓన్లీ వన్ దేర్ నాట్ మెనీ.
1: నీవు పలాని వాడు నాకు గురువు అని అనుకుంటావు.
0: యు థింక్ సోన్ సో ఇస్ యువర్ గురు.
1: అతను టెంపరీగా వచ్చినటువంటి వాడే.
0: ఈజ్ ఓన్లీ టెంపరీ, దట్స్ ఆల్.
1: కానీ నీ గురువు అనేటువంటి వాడు శాశ్వతమైన వాడు కాదా?
0: బట్ డోంట్ యూ థింక్ దట్ యువర్ గురు ఈస్ పర్మనెంట్?
1: అతను కొన్ని దినంలో మార్పు చెందుతాడు.
0: అండ్ యూ థింక్ ద అదర్స్ గురు?
1: అప్పుడు నీ గురువు ఎవరు?
0: దెన్ హూ ఇస్ యువర్ ట్రూ గురు?
1: ఇవంతా కూడా పిచ్చి పిచ్చి భావనలే.
0: ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: నిజమైనటువంటి గురువు దైవం ఒక్కడే.
0: ద ట్రూ గురు is only God himself.
1: అది దైవత్వాన్ని పుట్టి నీవు విశ్వసించు.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకో.
0: డెవలప్ దిస్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
1: అప్పుడే నీ మనుషుడుగా మారగలడు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
1: దైవం మనుషు రూపేనా?
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: అంతేగాని ఇంకొక రూపం ఇంకొక రూపం కాదు.
0: ఈజ్ నో అదర్ ఫామ్ డిఫరెంట్ ఫ్రమ్ ది హ్యూమన్ ఫామ్.
1: కనుక మీరు మిమ్మల్నే మీరు దేవుడిగా, మిమ్మల్నే మీరు భక్తుడిగా, మిమ్మల్నే మీరు దాసుడిగా, మిమ్మల్నే మీరు మీరుగా భావించుకోండి.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ డివైన్. హ్యావ్ దిస్ ఫీలింగ్ ఐఎమ్ ఐ, నథింగ్ టు డూ విత్ ఎనీ అదర్ థాట్.
1: ఈ భావంలో మీరు జీవిస్తురండి, తప్పక దైవత్వము మీలోనే ఆవిర్భవిస్తాడు.
0: లెట్ యూ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సర్జన్ విత్ దిస్ కన్విక్షన్, దెన్ యూ విల్ బి బ్లెస్డ్.
1: నువ్వు ఎక్కడ కూడా బయట ఉన్నాడనేటువంటి కింద ఆ దృష్టిని నీవు మార్చుకోవద్దు.
0: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్.
1: గాడ్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ లేడు.
0: గాడ్ ఈజ్ నెవర్ అవుట్ సైడ్.
1: గాడ్ ఈజ్ ఇన్ సైడ్.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సైడ్.
1: ఎప్పుడు నీలోనే ఉన్నాడు.
0: ఈజ్ దేర్ విత్ ఇన్ యూ కంటిన్యూ.
1: నీ యొక్క ప్రతిబింబమే భగవంతుని యొక్క ప్రతిబింబం.
0: And the very reflection is the reflection of God.
1: Reaction is Bhagavad Gita's reaction.
0: Your reaction is divine reaction.
1: Your resound is Bhagavad Gita's sound.
0: Your resound is God's sound.
1: కాబట్టి అన్ని కూడా భగవంతు.
0: సో ఆల్ ఆర్ బేసికలీ డివైన్.
1: భగవంతుడే ఎన్ని ఆటలు ఆడించి, ఎన్ని పాటలు పాడించి, ఎన్ని విధమైన నాటకం ఆడినప్పటికీ భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ద డైరెక్టర్ ఫర్ ఆల్ ద ప్లే, ఫర్ ద మ్యూజిక్ దట్ గోస్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్.
1: పేరు ఎన్నైనా పెట్టుకోండి.
0: You may give any name.
1: ఆ నేముల వల్ల ఏమాత్రము మార్పు రాదు.
0: The names will not bring in any change.
1: నేములు ఎన్నికైనా ఉండబడిని వ్యక్తిత్వం ఒక్కటే.
0: There is difference in nomenclature, but the reality is one.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు నిజంగా భగవంతుడు కావాలనుకుంటే,
0: if you really want to know the divinity,
1: మీ నమ్మకాన్ని ఏకాత్మ భావంగా పెంచుకోండి.
0: Develop this oneness, the faith.
1: అప్పుడే మీరు భగవంతుని చూస్తారు, భగవంతుడితో అనుభవిస్తారు.
0: Then you will be able to see God, experience Him.
1: Prema mudita manase kaho, Rama Rama Rama.

0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యయే మానవులకు సౌందర్యం.
1: ఎడ్యుకేషన్ ఈజ్ బ్యూటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: విద్యయే మానవులకు గుప్త ధనం.
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ సీక్రెట్ వెల్త్ ఆన్ ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్.
0: మానవులకు కీర్తి సుఖభోగములను అందించినది కూడాను విద్యయే.
1: ఇట్ ఈస్ అగైన్ ఎడ్యుకేషన్ విచ్ గెట్స్ నేమ్, ఫేమ్, జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: విద్య గురువులకు గురువు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ టీచర్ ఆఫ్ టీచర్స్.
0: విదేశములు వెళ్ళినప్పుడు మానవులకు ఒక బంధువు వంటిది విద్య.
1: ఎడ్యుకేషన్ బికమ్స్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎ మ్యాన్ హూ గోస్ అబ్రాడ్.
0: విద్య మరొక నేత్రం.
1: ఎడ్యుకేషన్ ఈజ్ వన్ మోర్ ఐ.
0: రాజులతో పూజింపబడినటువంటిది కూడాను విద్యయే.
1: ఎడ్యుకేషన్ ఈజ్ బీయింగ్ ఆనర్డ్ బై కింగ్స్.
0: ధనము కాదు,
1: వెల్త్ ఈజ్ నాట్ సో మచ్ ఆనర్డ్ బై కింగ్స్.
0: ఇట్టి పవిత్రమైన విద్యనే మనం లేకుండినా వింత పశు అని చెప్పవచ్చును.
1: ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ సచ్ సేక్రెడ్ ఎడ్యుకేషన్, వీ మే బి కాల్డ్ ఎ స్ట్రేంజ్ యానిమల్.
0: విద్య మానవులకు కేవలం వివేకమును మాత్రమే అందించినది కాదు.
1: ఎడ్యుకేషన్ నాట్ మియర్లీ కన్ఫర్స్ అ మ్యాన్
0: భౌతిక జ్ఞానమునే అందించినదే విద్య యొక్క లక్ష్యమైన ఇది ప్రపంచ ప్రగతిని ఒమ్ము చేస్తుంది.
1: నాట్ మియర్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇఫ్ దట్ ఈస్ ది ఓన్లీ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, దెన్ ఎడ్యుకేషన్ బికమ్స్ ఎ బిగ్ లై అండర్ ది ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: భౌతిక జ్ఞానముతో పాటు శీలము, వినయము, విధేయతను కూడాను అందుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు అక్వైర్ అలాంగ్ విత్ ది వరల్డ్లీ ఎడ్యుకేషన్ క్యారెక్టర్, ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క విద్యతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది నేచర్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యార్థి కలిమిని, బలమును, చెలిమిని ఆశిస్తున్నాడే కాని గుణమునకు ఏమాత్రము ప్రయత్నం చేయటం లేదు.
1: టుడే స్టూడెంట్ ఈజ్ ఆస్పైరింగ్ టు అక్వైర్ వెల్త్, స్ట్రెంగ్త్ అండ్ ఫ్రెండ్షిప్, బట్ నాట్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
0: గుణార్జన నిమిత్తమై ఏర్పడినదే విద్య కాని ధనార్జన నిమిత్తము కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ టు అక్వైర్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడా గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లైట్ ఆఫ్ దట్ నాలెడ్జ్.
0: మెదడులకు విషయమును అందించడం మాత్రమే విద్య యొక్క లక్ష్యం కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ మెంట్ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ద బ్రెయిన్.
0: హృదయాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ హార్ట్ ఇంటు ఎ సేక్రెడ్ వన్.
0: ఇట్టి పవిత్రమైన విద్యతత్వాన్ని ఈనాడు మానవుడు మర్చిపోయాడు.
1: టుడే మ్యాన్ హాస్ ఫర్గాటన్ ద ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ సేక్రెడ్ హార్ట్.
0: ఆలోచించదగిన ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగంలో విరివిగా పెరిగినవి.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అన్సర్మౌంటబుల్, అన్సాల్వబుల్ హ్యావ్ క్రాప్డ్ అప్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెంట్ అప్రోచ్.
0: జీవితమునకు సంబంధించిన ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దవలసినటువంటి యొక్క తత్వమును పౌరులకు అందించవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు వికార మార్గంలో అనుభవిస్తున్నవి.
1: ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విచ్ షుడ్ గివ్ ట్రూ అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ పుట్ ద సొసైటీ ఆన్ ద రైట్ పాత్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ వే.
0: విద్యారంగంలో ఉండవలసినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క క్రమశిక్షణ తరిగిపోయినది.
1: డిసిప్లిన్ విచ్ ఇస్ ద లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ బి ప్రివలెంట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ నాట్ ఫౌండ్.
0: విద్యా క్షేత్రమునందు విధిగా ఉండవలసినటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు క్షీణించిపోయినవి.
1: సేక్రెడ్ ఫీలింగ్స్ విచ్ రూల్ అండ్ రెయిన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ అబ్సెంట్ టుడే.
0: గౌరవ మర్యాదలు మంటగలిసినవి.
1: ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆర్ బర్న్ టు యాషెస్.
0: అనాలోచితంగా విద్యా సంస్థలో విత్తమే ప్రధానమైనటువంటి పునాదిగా మారిపోయినది.
1: అన్కాన్షియస్లీ మనీ హెస్ బీన్ గివన్ టాప్ ఇంపార్టెన్స్ అండ్ ప్రయారిటీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సరస్వతి పర్ణశాలయ్యనటువంటి విద్యామందిరమునందు లక్ష్మి వచ్చి ప్రతిష్ట వేసుకున్నది.
1: ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వి షుడ్ బి హోమ్స్ ఆఫ్ లర్నింగ్ అండ్ గాడెస్ ఆఫ్ లర్నింగ్ హ్యావ్ బికమ్ హోమ్స్ ఆఫ్ గాడెస్ ఆఫ్ వెల్త్.
0: హృదయముతో అందుకోవలసినటువంటి విద్యను ఈనాడు ధనముతో అందుకున్నందుకు ప్రయత్నిస్తున్నాడు.
1: పీపుల్ హూ షుడ్ లర్న్ ఎడ్యుకేషన్ త్రూ ది హార్ట్ ఆర్ లర్నింగ్ త్రూ మనీ.
0: ఇది సమాజమునకే ప్రమాదము.
1: This is a great danger for the society.
0: భావి భారతోద్ధారకులు కావలసినటువంటి విద్యార్థులందు ఈ పవిత్రమైన భావం ఉండినప్పుడే దేశం యొక్క కళ్యాణము, మానవుని యొక్క విశిష్టతను అభివృద్ధి గావించినటువంటి వాడవుతాడు.
1: ఇట్ వుడ్ బి పాసిబుల్ టు అచీవ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ది స్పెషాలిటీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఓన్లీ వెన్ ది స్టూడెంట్స్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కరెక్ట్ ఎడ్యుకేషన్.
0: భారతదేశం యొక్క అధ్యక్షుడైన ప్రధాని అయినటువంటి యొక్క తత్వాన్ని, ఈ రచ్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
1: ది కంట్రీ వుడ్ బి ఆల్ రైట్ ఓన్లీ వెన్ ది అథారిటీస్ అండ్ పీపుల్ ఆక్యుపై ది పొజిషన్ ఆఫ్ పవర్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
0: కొన్ని నిమిషములకు పూర్వము ప్రెసిడెంట్ గారైనటువంటి వెంకట్రామన్ సత్య ధర్మ శాంతి ప్రేమల అహింస యొక్క తత్వాన్ని చక్కగా వివరించాడు.
1: A few minutes ago, President Venkatraman has explained very clearly and well the meaning of satya, dharma, shanti, prema and ahimsa.
0: ఈ పంచ పదములు కూడాను మానవునికి పంచ ప్రాణములు.
1: These five words are five life breaths for man.
0: పంచ ప్రాణములే కాదు పంచ కోశములు.
1: Not merely five life breaths, but
0: పంచ కోశములే కాదు పంచ భూతములు.
1: Not merely five sheets, but five elements.
0: ఇవి లేకుండా మానవత్వమే నిర్మూలమైపోతుంది.
1: Without these things, the humanity would lose its very nature.

0: For the mention of Sanatana Dharma, these qualities of Satya, Dharma, Shanti, Prema and Ahimsa are the very foundation which can make the mansion stand firmly. What greater truth can I convey to you? Oh, audience who have assembled here, who are good and who are virtuous.
1: Neti vidyarthi kanamuga nirvadagina kalavu navaratrasuli kaliyugana.
0: Today's student has to learn 9 important gem-like things which will put him in good stead.
1: Tyaga bhavambu,
0: sacrifice,
1: vinayambu,
0: humility,
1: sangha seva,
0: service,
1: maitri,
0: friendship,
1: kramasichanambulu,
0: discipline,
1: satya nirati,
0: truth,
1: prema,
0: love,
1: love, prema, ahimsa,
0: non-violence,
1: divyamau, satyamandu,
0: in this divine truth itself.
1: Yee, navaratramulu, manavuni acharanalendu.
0: All these 9 types of precious stones
1: anubhavinchina
0: will have to be put in practice and be enjoyed.
1: Bala balikale Bharata Saubhagya Ghanulu. Bala balikale Bharata Saubhagya Ghanulu.
0: Only those students, boys and girls, who have practiced these 9 great qualities in life and enjoyed, would ensure a good future and become the minds of virtues for the entire country.
1: Vidyatulara.
0: They are students.
1: Pavitramainatuvanti yokka seela sampadane lekundina manavattamuloni vidyalanni kudanu nirupayogamle.
0: Without having the wealth of character, whatever education you acquire, it is not going to be of any use.
1: Chadivi vraya nechina varandaru vidyavantulena.
0: By merely learning how to read and write, can a person be called educated?
1: College degree ponda vidyavantulaguna.
0: By merely getting degrees in the colleges, can he be called an educated
1: sugnanamu sukriti leka vidyalu sadvidyalaguna.
0: Without having the real wisdom and good qualities, can a person be called
1: bratukuteke vidyanna bratukalede padipachulu?
0: If education is meant to eke out a livelihood, are not birds, beasts and animals living a life?
1: Kaadu kaadu. Vidya vyaktitvanni poshinchi divyatvanni viksimpajesi manavatvanni ralimpajesetvanti de vidya.
0: Education is meant to foster the personality growth, blossom divine qualities in him and develop real human qualities in man.
1: Nitya satya sukrutulanni vikruti pondi maruchundi.
0: Great truths which are permanent, they are not being cared for by the human
1: pavitra prakruti prati dinamu prajala veedi povuchundi.
0: The sacred nature and creation seems to be becoming distant to man in
1: daya dharma acharanalanni duracharamaguchundi.
0: Compassion and dharma, they are all going on the wrong path.
1: Arya Veda Vidyalanage.
0: And sacred ancient Aryas education is declining, and the wrong type of education is making
1: Vidya Vidhanamanu Gurtinchukovadaniki Manavattam Entaina Kuda Nuvvu Shramincali.
0: For learning through education, human beings will have to make ceaseless efforts.
1: Ee naati bhautika vidyalanni kuda nu kevalamu లౌకిక జీవితమునకు ఆధారంగా చేరుకుంటున్నవే కాని భౌతికమునకు ఏమాత్రమైనటువంటి ఆనందం అందించినప్పటికీ తదుపరి దివ్యమైనటువంటి ఒక దివ్య జీవితానికి కూడా ఒక ఆదర్శమును కోరాలి.
0: ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ బీయింగ్ లర్న్డ్ టుడే ఈజ్ ఓన్లీ గివింగ్ ది ఫిజికల్ జాయ్స్ అండ్ కంఫర్ట్స్ బట్ ఇగ్నోరింగ్ ది డివైన్ లైఫ్ విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్.
1: విజయండి రెండు ప్రధానమైన గుణములు కలవు.
0: There are 2 important qualities in education.
1: Okati vishayanni vivarinchi cheppatam.
0: One is explaining the subject matter clearly.
1: Rendavadi జీవిత వ్యక్తిత్వాన్ని వికసింపచేయటము.
0: ది సెకండ్ వన్ ఈస్ బ్లాజమింగ్ ది పర్సనాలిటీ అండ్ ది లైఫ్ ఆఫ్ అ మ్యాన్.
1: ఒకటి మ్యాటర్, వన్ ఆఫ్ ది ఎనర్జీ.
0: వన్ ఈజ్ మ్యాటర్, ది అదర్ ఈజ్ ఎనర్జీ.
1: ఈ యొక్క పదార్థ శక్తుల యొక్క సమ్మిళిత స్వరూపమే విద్య.
0: ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ టుగెదర్ మే బి కాల్డ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: ఆధ్యాత్మిక భౌతికముల యొక్క సమ్మిళిత స్వరూపమే విద్య.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఓన్లీ ఎడ్యుకేషన్ టుగెదర్ మే బి కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్.
1: కేవలం ఒక తలకు మాత్రమే విషయాన్ని అందించడం మాత్రమే విద్య కానేరదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ టు ఫిల్ ది హెడ్ విత్ ఇన్ఫర్మేషన్.
1: హృదయాన్ని కరిగించి కదిలించి సరి అయినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని బోధించాలి.
0: ఇట్ హాస్ టు మెల్ట్ ది హార్ట్ అండ్ పుట్ ది హార్ట్ ఆన్ ద పాత్ ఆఫ్ లవ్.
1: మానవుని మానవునిగా మార్చినంత మాత్రం చాలదు.
0: ఇఫ్ యూ కెన్ మేక్ మ్యాన్ ఎ మ్యాన్ దట్ ఈస్ నాట్ ఎనఫ్.
1: మానవుని ఆదర్శ మానవునిగా రూపుదిద్దాలి.
0: ఇట్ ఈస్ నెససరీ టు ట్రాన్స్ఫార్మ్ మ్యాన్ ఇంటు ఎన్ ఐడియల్ మ్యాన్.
1: మానవుని దయావంతుడిగా రూపొందింప చేయాలి.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు ఎ మ్యాన్ ఆఫ్ హార్ట్ అండ్ కైండ్నెస్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విద్య ద్వారా వికసింపజేసి ప్రకటింప చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి విద్యార్థులు.
0: స్టూడెంట్స్ విల్ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు మేక్ ది గ్రేట్ క్వాలిటీస్ అండ్ డివినిటీ మేనిఫెస్ట్ త్రూ ఎడ్యుకేషన్.
1: కనుక మానవుడు కేవలము సత్య శోధకుడుగా నిలిచిపోవాలి.
0: మ్యాన్ షుడ్ ఎసెన్షియలీ స్టాండ్ యాజ్ ఎ సీకర్ ఆఫ్ ట్రూత్.
1: విద్యార్థి తాను ఆర్జించిన సత్యాన్ని భావి సాంఘిక జీవితం నందు రాణింప చేసుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు పుట్ ది ట్రూత్ విచ్ హి హాస్ లెర్న్డ్ ఇంటు సోషల్ లైఫ్ అండ్ ప్రాక్టీస్.
1: విద్యార్థి యొక్క సమస్యలు ఎందు పౌరులు స్పందింపవచ్చునే కాని పౌరుల యొక్క సమస్యలు ఎందు విద్యార్థులు స్పందింపరాదు.
0: స్టూడెంట్స్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ అండ్ టేక్అప్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు ది కామన్ సిటిజన్స్. సిటిజన్స్ మే గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్.
1: విద్యార్థులు దేశం యొక్క సౌభాగ్యమును, దేశం యొక్క క్షేమమును, దేశం యొక్క ఆనందాన్ని ఆశించటకు ప్రయత్నించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ ఆల్వేస్ ఆస్పైర్ టు గెట్ ది వెల్ఫేర్ ఆఫ్ ది నేషన్ అండ్ ఇట్స్ సెక్యూరిటీ అండ్ ఇట్స్ జాయ్.
1: నిస్వార్థము, నిరహంకారము, నిరాడంబరము, ప్రేమ, ఈ నాలుగింటి యొక్క స్వరూపము విద్యార్థి యొక్క స్వరూపమై.
0: ఎ ట్రూ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఇన్ హిమ్ సెల్ఫ్లెస్నెస్, lack of ego, absence of show and true love.
1: Vidyarthuleka jeevitamu vikasavantamainatundi prakashinga prapanchamunaku prakatimpa cheyali.
0: Students' life should shine forth with full of light and guidance and illumination for the world.
1: Vidyanaga prakashame.
0: Education essentially means illumination.
1: Itti prakashamunu manamu ప్రపంచమునకు అందించడానికి మనం విద్యార్థులుగా తయారు కావాలి.
0: వీ హావ్ టు బికమ్ స్టూడెంట్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ సచ్ ఇల్యూమినేషన్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
1: విద్యానందమును అనుభవించాలి కాని విషయానందమునకు ప్రయత్నించరాదు.
0: స్టూడెంట్ షుడ్ ఓన్లీ ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, నాట్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సెన్సరీ.
1: విద్యార్థి మాస్టర్, మాస్టర్, మాస్టర్.
0: A student should be always a master.
1: Master anaga emiti?
0: What do you mean by a master?
1: Indriyamunu adupulo nunchukunnatundi vaade master.
0: One who has a complete control over the senses may be called a master.
1: Neevu grahasthuduga maarin tarvata neevu mister avutavu.
0: After you become a family man, you become a mister.
1: Mister anaga indriyamulaku lobadinatundi vaadu mister.
0: Mister actually means one who is swayed by
1: indriyamulo tana swadhinamu gavinchukunnatundi vaade master.
0: One who has kept senses under his control can be called a master.
1: Vidyarthi ee indriyamulanu adupulo unchukuntaku prayatninchali.
0: In the very first place, a student should try to control his senses firmly.
1: Manavudu goppa vedanti kavachunu.
0: Man may be a big philosopher.
1: Manavudu కేవలము అనేక పరిశోధనలు చేయవచ్చును.
0: హీ మే కండక్ట్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్.
1: గొప్ప సిద్ధాంతములను వెలుబుచ్చవచ్చును.
0: హీ మే ఎక్స్పౌండ్ న్యూ థియరీస్.
1: కానీ తాను మానవునిగా విలువను ఎన్ని సంపాదించుకున్నాడు అన్నటువంటి విషయాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: హీ హాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ హ్యూమన్ క్వాలిటీస్ హీ హాస్ అక్వైర్డ్ అండ్ ఇంబైబ్డ్.
1: మానవతా విలువలు లేకుండా ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ, ఎన్ని సిద్ధాంతములు అనుభవించినప్పటికీ ఇవి ప్రయోజనం లేనటువంటివి.
0: వాట్ ఎవర్ రీసెర్చ్ వన్ మే కండక్ట్, వాట్ ఎవర్ న్యూ థియరీస్ మే ఎక్స్పౌండ్, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్ ఇట్ ఈస్ నో యూస్.
1: ఈనాటి విద్యా విధానము భారతదేశమునందే కాక అన్ని దేశములందు కూడాను ఒక వికృతి స్వరూపాన్ని ధరించినది.
0: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ టుడే ఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్, నాట్ మెయిన్లీ ఇన్ ఇండియా.
1: ఎవరు కారణము అని ప్రశ్న వేసుకుంటే ఒకరు అని లేదు ఇక్కడ.
0: హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఇఫ్ యు ఆస్క్ ఎ క్వశ్చన్,
1: తల్లిదండ్రులు విద్యార్థులను సరైన మార్గంలో ప్రవేశపెట్టలేకపోతున్నారు.
0: Parents have not been able to put their children on the right path.
1: దేశ నాయకులు వీరికి సరైన ఆదర్శాన్ని అందించలేకపోతున్నారు.
0: The leaders of the nation have not been able to provide any ideal to the students.
1: అధ్యాపకులు కూడాను దీనికి సరైన బోధనలు చేయలేకపోతున్నారు.
0: Even teachers have not been able to teach things which are appropriate.
1: ఆదర్శవంతులైనటువంటి తల్లిదండ్రులు, ఆదర్శవంతమైనటువంటి యొక్క విద్యా అధ్యాపకులు, ఆదర్శవంతులైనటువంటి నాయకులు ఉండినప్పుడు విద్యార్థి విద్యార్థిగానే రూపొందుతారు.
0: ఇఫ్ ఓన్లీ దేర్ ఆర్ ఐడియల్ పేరెంట్స్, ఐడియల్ టీచర్స్ అండ్ ఐడియల్ లీడర్స్ ఆఫ్ ద నేషన్, ఏ స్టూడెంట్ విల్ రిమైన్ ఏ రియల్ గుడ్ స్టూడెంట్.
1: కానీ నిశ్చల నిర్మల నిస్వార్థ స్వరూపులైనటువంటి యొక్క విద్యార్థుల హృదయంలో అశాంతిని ఆవేదనను ఆవేశాలను నింపి ఈ రాజకీయంలో ప్రవేశపెట్టి విద్యార్థుల యొక్క హృదయాన్ని మాలిన్యంపరుస్తున్నారు.
0: Students who have got pure hearts, steady hearts and selfless hearts have been misused and abused by leaders and introducing them into politics and thus corrupting their minds.
1: విద్యార్థులు ఈ యొక్క రాజకీయాల్లో ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
0: Students should never enter into politics.
1: మీ విద్యను అభ్యసించిన తర్వాత, మీరు ఏదైనా ఒక ఉద్యోగం నందో ఇంకే విధమైనటువంటి వృత్తి నందో చేరిన తర్వాత రాజకీయాల్లో నీవు ప్రవేశించినా తప్పు లేదు.
0: After completing your education successfully, once you take up a job or business, you may enter into politics. It may not be wrong.
1: దేశ క్షేమ నిమిత్తమై, దేశ భద్రత నిమిత్తమై, దేశ కళ్యాణ నిమిత్తమై నీవు రాజకీయంలో ప్రవేశించి సరైనటువంటి మార్గంలో నీవు ప్రవర్తించు.
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్, ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ అండ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ద నేషన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
1: ఈనాటి విద్యార్థులకు మంచి ఏమిటో చెడ్డ ఏమిటో గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేకపోతున్నాయి.
0: టుడేస్ స్టూడెంట్స్ డూ నాట్ సీమ్ టు హ్యావ్ ద కెపాసిటీ టు డిస్క్రిమినేట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: అధికారులు చూస్తే విద్యా విధానము విరివిగా పెరుగుతున్నదని తాము భావిస్తున్నారు.
0: వెన్ యూ లుక్ టు ది అథారిటీస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ దే ఆర్ ఫీలింగ్ that education is making
1: విద్యా సంస్థలు విరివిగా స్థాపిస్తున్నారు.
0: A number of education institutions are started.
1: విద్యార్థులు విద్యాలయములకు వెళ్ళినట్టుగా కనిపిస్తున్నారు.
0: Students appear to be going to education institutions.
1: కానీ విద్యను పొందుతున్నారా లేదా అనేటువంటి విషయమును ఎవ్వరు గమనించటం లేదు.
0: But no one is paying attention to the fact whether these students are really getting education at all.
1: ఈ విద్యా విధానమునందు కేవలము మనము విద్యా సంస్థలు అభివృద్ధి పరిచినంత మాత్రం చాలదు.
0: బై మియర్లీ ఇంక్రీజింగ్ ది నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈ విద్య యొక్క క్వాలిటీని మనం చూడాలి, స్టాండర్డ్ ను మనం పెంచాలి.
0: వీ హావ్ టు సీ ది క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇది ఈ స్టాండర్డ్ ఇంత పతనమైపోవడానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ సచ్ ఎ డిటీరియరేషన్ ఇన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: దీనికి అనేక కారణాలున్నాయి.
0: A number of reasons may be given for this.
1: ఈ విద్యను ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా ఏర్పరిచినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యమును మనం అభివృద్ధి గావించవచ్చు.
0: When we consider these educational institutions as autonomous, then only we will be able to develop education in the proper line.
1: రాష్ట్రమునందు కాని లేక కేంద్రమునందు కాని విద్యామంత్రులు మారినప్పుడంతా కూడాను ఈ విద్యా విధానం మారిపోతున్నాయి.
0: విత్ ఎ చేంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఎయిదర్ అట్ ది స్టేట్ లెవెల్ ఆర్ అట్ ది సెంట్రల్ లెవెల్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ చేంజ్డ్.
1: ఈ విధముగా క్షణక్షణమునకు మారటం చేత విద్యా విధానం అనేటువంటిది కేవలం పతనమైపోతుండాలి.
0: ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది డిటీరియరేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్.
1: మంత్రులు మారిన వ్యక్తులు మారిన శక్తి మాత్రము సస్వరూపంగా నిలచాలి.
0: దే చేంజ్ ఇన్ ద మినిస్టర్స్ ఏ చేంజ్ ఇన్ ద పర్సన్స్ షుడ్ నాట్ రియలీ అఫెక్ట్
1: ద కోర్ ఆఫ్ ఎడ్యుకేషన్. కనుకనే విద్యను ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా ఏర్పరిచి ఇందులో గొప్ప అనుభవజ్ఞులైనటువంటి వారు, గొప్ప గొప్ప విద్యావంతులు వారు ఒక కేంద్రంగా నియమించటము ఇది అత్యవసరం.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు మేక్ ది ఎడ్యుకేషన్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ పాలిటిక్స్, గివ్ ఎ స్టేటస్
1: కాకుండా. విద్యా సంస్థలు ఎన్ని నీవు స్థాపించినప్పటికీ, నెలకొల్పినప్పటికీ, ఏ విధమైనటువంటి చేసినప్పటికీ ధన వ్యయమే కాని దీనివల్ల ఫలితం ఏమాత్రం కూడా అందుకోలేము.
0: వితౌట్ టచింగ్ ది బేసిక్ ఇష్యూస్ బై మియర్లీ ఇంక్రీజింగ్ ది నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మంచి గమనించు పద్ధతే మరుగుపడియే.
0: ది కెపాసిటీ టు రికగ్నైజ్ గుడ్నెస్
1: హ్యాస్ సంఘాన కర్మగాలి.
0: ది ధర్మ హ్యాస్ డిటీరియరేటెడ్ వెరీ మచ్ ఇన్ ది
1: సొసైటీ.
0: ఫర్ మొరాలిటీ దేర్ ఇస్ నో షేడ్ వేర్ ఇట్ కెన్ టేక్
1: ప్రోగ్రెస్ టు ఈనాడు విద్యలందు.
0: దిస్ ఇస్ ది టైప్ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఇస్ అచీవ్డ్ ఇన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ది ప్రజెంట్ డే.
1: నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే.
0: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ కన్ఫైన్డ్ ఓన్లీ టు
1: హృదయమంతలు మాలిన్య సదనమయ్యే.
0: హార్ట్ హెస్ బికమ్ ఏ రిచ్ ప్లేస్ ఫార్ ఆల్ పొల్యూషన్.
1: స్వార్థం చేతులయ్యే.
0: హ్యాండ్స్ హెస్ బికమ్ అబ్సల్యూట్లీ సెల్ఫిష్.
1: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యనందు.
0: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ది ప్రజెంట్ డే.
1: మేలు చేసిన వానికే కీడు చేయు.
0: హార్మింగ్ ది పర్సన్ హూ హాస్ డన్ గుడ్ ఫర్ యూ.
1: కూడు పెట్టిన వాని కూలద్రోయు.
0: ఎ పర్సన్ హూ హాస్ గివెన్ ఫుడ్ అండ్ ప్రొటెక్షన్ ఇస్
1: విద్య. నేర్పిన వాని వెక్కిరించు.
0: మేకింగ్ ఫన్ ఆఫ్ ద టీచర్స్ హూ టీచ్ యు.
1: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు.
0: దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ యూఆర్ అచీవింగ్.
1: ఏమిటి విద్య యొక్క ప్రోగ్రెస్?
0: వాట్ ఈస్ ది ప్రోగ్రెస్ విచ్ యూఆర్ అచీవింగ్?
1: ఎవరు కూడా ఈ ప్రోగ్రెస్ ఎన్నిటి ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ ప్రోగ్రెస్
1: ధనాన్ని వ్యయం చేస్తున్నారు.
0: వీఆర్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆన్ ఎడ్యుకేషన్.
1: కానీ ఆ ధనమునకు తగినటువంటి ఫలం కూడా మనం అందుకోలేకపోతున్నాం.
0: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ మ్యాచింగ్ రివార్డ్స్ ఫర్ ది ఎక్స్పెండిచర్.
1: దేశం ఏ రీతిగా బాగుపడుతుంది?
0: హౌ కెన్ ది కంట్రీ మేక్ ప్రోగ్రెస్?
1: సమస్తం కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన ఆధారపడి ఉంది.
0: ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్ ఆఫ్ ద ప్రజెంట్ డే.
1: విద్య ఒక కేవలము పాఠశాలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ కన్ఫైన్డ్ టు ది ఫోర్ వాల్స్ ఆఫ్ ది స్కూల్.
1: ఎందుకు ఉండేటువంటిది విద్య?
0: ఎడ్యుకేషన్ హస్ టు బి లెర్న్ త్రూ అవుట్ ద లైఫ్ అండ్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఆల్ ప్లేసెస్.
1: కర్చిక వ్యాపారములందు కూడా విద్యా విధానం అత్యవసరము.
0: ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ బీట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇండస్ట్రీ, బిజినెస్ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్.
1: జీవితం ఉండినంత వరకు కూడా నేర్చవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
0: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యు నాట్ విల్ లెర్న్ యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ ఈజ్ అలైవ్.
1: కనుక విద్యాలయంలో చేరినంత మాత్రం మనం విద్యార్థులని భావించరాదు.
0: బై మియర్లీ జాయినింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వీ కెనాట్ కాల్ అవర్ సెల్ఫ్ స్టూడెంట్స్.
1: ఎన్ని నేర్చినప్పటికీ తనను తాను గుర్తించుకోలేనటువంటి యొక్క అవ్యక్తము మానవీయంగా ఉండినప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమే అయిపోతాయి.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఇగ్నోరెన్స్ ఇన్ హిమ్ విచ్ డజన్ విచ్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ రికగ్నైజింగ్ హూ హీ రియలీ ఈజ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లెర్నింగ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: విద్యార్థులారా, మీ యందలి పవిత్రమైన భావములను అభివృద్ధి పంచుకుంటూ తగిన కృషి చేయండి.
0: స్టూడెంట్స్ యూ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫాస్టర్ అండ్ డెవలప్
1: తోటి క్వాలిటీస్. ఇబ్బంది కూడా కలగకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ నాట్ కాజ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ టు యువర్ నేబర్ అండ్ యువర్
1: ఎల్డర్. తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క దీనితో నీవు సంతోషాన్ని అందించాలి.
0: యూ షుడ్ గివ్ సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ టు యువర్ పేరెంట్స్.
1: ముఖ్యంగా విద్యార్థులు ఎందుకు కృతజ్ఞత అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది స్టూడెంట్స్ టు కల్టివేట్ గ్రాటిట్యూడ్.
1: మొట్టమొదట తల్లిదండ్రులకు ఆ కృతజ్ఞతను చూపించాలి.
0: యూ హ్యావ్ టు షో దట్ గ్రాటిట్యూడ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ టు యువర్ పేరెంట్స్.
1: మాతృదేవోభవ పితృదేవోభవ అని మీరు వల్లిస్తున్నారు.
0: యూ గో ఆన్ జస్ట్ టెలింగ్ మాతృదేవోభవ.
1: ఈ మాతాపితృలను ఎందుకు మనం గౌరవించాలి?
0: వై షుడ్ వీ ఆనర్ అండ్ రెస్పెక్ట్?
1: ఎందుకు వారికి కృతజ్ఞతను చూపాలి?
0: వై షుడ్ వీ షో గ్రాటిట్యూడ్?
1: ఎందుకు వారిని మనం ప్రేమించాలి?
0: వై షుడ్ వీ లవ్ దెమ్
1: అని విచారణ చేసుకుంటే,
0: వెన్ యూ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్,
1: ఈ దేహంలో ఉండేటువంటి బ్లడ్,
0: ది బ్లడ్ ఇన్ యువర్ బాడీ,
1: నీ తలలో ఉన్నటువంటి యొక్క హెడ్ అనగా తెలివితేటలు,
0: వాట్ ఎవర్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ యూ హావ్ ఇన్ యువర్ హెడ్,
1: నీవు భుజించేటువంటి ఫుడ్,
0: వాట్ ఎవర్ ఫుడ్ యు పార్టేక్,
1: నీవు అనుభవించేటువంటి దుడ్డు,
2: వాట్ ఎవర్ మనీ యు ఆర్ ఎంజాయింగ్,
1: నీ బ్రెడ్, నీ ఫుడ్, నీ దుడ్డు, నీ హెడ్, పేరెంట్స్ గిఫ్ట్,
2: ఆల్ దిస్ ఫార్ బ్లడ్, ఫుడ్, హెడ్ అండ్ మనీ, ఆల్ దీస్ ఆర్ ది
1: గిఫ్ట్ పొందినటువంటి నీవు తల్లిదండ్రులకు కృతజ్ఞత అందించలేనిటువంటి వాడు ఇంక ఎవరికి నీవు అందించగలవు?
2: ఆఫ్టర్ గెటింగ్ ఆల్ దీస్ ఫోర్ ఫ్రమ్ పేరెంట్స్, ఇఫ్ యూ డోంట్ షో గ్రాటిట్యూడ్ టు దెమ్, టు హూమ్ ఎల్స్ విల్ యూ షో గ్రాటిట్యూడ్?
1: వారికి ఇట్టి కృతజ్ఞత అందించినప్పుడే మాతృదేవోభవ పితృదేవోభవ అని పలికి సార్థకం అవుతుంది.
2: ఓన్లీ వెన్ యూ రియలీ షో గ్రాటిట్యూడ్ టు దెమ్, దెన్ దెర్ ఇస్ సమ్ మీనింగ్ ఫర్ ది వర్డ్స్.
1: ఆర్డర్లేని పదములు పలికి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ అటరింగ్ వర్డ్స్ విచ్ డు నాట్ విచ్ ఆర్ నాట్ ప్రాక్టీస్?
1: ఏనాడు నీవు గృహమునందు శాంతిని నీవు అనుభవిస్తావో?
2: ఓన్లీ ఆన్ దట్ డే వెన్ దెర్ ఇస్ పీస్ అట్ హోమ్.
1: ఏనాడు గృహమునందు కలిగినటువంటి యొక్క వ్యక్తులను నీవు ప్రేమిస్తావో?
2: ఓన్లీ వెన్ యూ లవ్ పీపుల్ రైట్ అట్ హోమ్.
1: అప్పుడే ఆ ఇంటి యందు శాంతి ఏర్పడుతుంది.
2: దెన్ ఓన్లీ దెర్ కెన్ బి పీస్ అట్ హోమ్.
1: ఇంటి ఎందు శాంతి లేకుండా వీధి ఎందు శాంతి కావాలని కోరుకోవటం ఇది వెర్రితనం.
2: వితౌట్ హ్యావింగ్ పీస్ అట్ హోమ్ హౌ కెన్ యూ ఆస్పైర్ టు గెట్?
1: ఈనాడు ప్రతి వ్యక్తి కొను శాంతి శాంతి శాంతి శాంతి నిమిత్తమై అనేక సమావేశాలు జరుపుతున్నారు.
2: టుడే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ గోయింగ్ ఆన్ ఈస్ గోయింగ్ ఆన్ ఆస్కింగ్ ఫర్ పీస్ అండ్ దే ఆర్ హ్యావింగ్
1: అనుభవము ఉంచుక అరచుచుందురు శాంతి శాంతిని.
2: కీపింగ్ ఆటమ్ బాంబ్ ఇన్ ద హ్యాండ్ దే గో ఆన్ క్రయింగ్ పీస్ పీస్.
1: చంద్రజేరిక కలిగి కూడాను చందజారులు శాంతి సుఖములు.
2: ఈవెన్ ఇఫ్ యూ గో టు మూన్ యూ కెనాట్ గెట్ పీస్.
1: శాంతి నీ ఎందున్నది కానీ చంద్రుడి ఎందుందా?
2: పీస్ ఈజ్ విత్ ఇన్ యూ, ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ మూన్.
1: చంద్రమా మనసో జాత, లక్షల మైళ్ళు అంతరిక్షయానం ప్రయాణం చేసేదానికంటే హాఫ్ ఇంచ్ హృదయాంతరాలానికి నీవు ప్రయత్నించు.
2: ఇన్స్టెడ్ ఆఫ్ జర్నీయింగ్ లాక్స్ ఆఫ్ మైల్స్ ఇన్ టు ద స్కై, ట్రావెల్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ ఇంచ్ విత్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
1: కనుక విద్యార్థులారా, నీ జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
2: యువర్ లైఫ్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్.
1: నీ వయసు అంతకంటే పవిత్రమైనటువంటిది.
2: యువర్ ఏజ్ ఆల్సో ఇస్ వెరీ ప్రెషియస్.
1: ఒక్క కార్యమును సాధించినంత మాత్రమే తృప్తి చెందేటువంటి స్వభావం కాదు మానవుని.
2: యూ షుడ్ నాట్ బి రెస్ట్ సాటిస్ఫైడ్ బై మియర్ అచీవ్మెంట్.
1: ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నో సాధించాలని చెప్పి ఉల్లాసపడుతుంటాడు వ్యక్తి.
2: మ్యాన్ ఆల్వేస్ వాంట్స్ టు అక్వైర్ అండ్ అచీవ్ మెనీ మెనీ.
1: యవ్వనము క్షణమైనటువంటిది.
2: యూత్ ఈజ్ ట్రాన్సియెంట్.
1: అందులో మానవుని యొక్క యవ్వనము మరింత శీఘ్రంగా కదిలిపోయేటువంటిది.
2: అండ్ ఈవెన్ ఇన్ దాట్ మ్యాన్స్ యూత్ ఈజ్ మోస్ట్
1: ఈ యవ్వనము మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది.
2: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్ ఆల్సో ఇన్ ద మిడిల్.
1: ఇలాంటి అనిత్యమైనటువంటి యవ్వనాన్ని ఆధారం చేసుకుని నీవు గర్వాన్ని అభివృద్ధి గావించుకోవటం ఇది సరి అయినటువంటి లక్షణం కాదు.
2: బికమింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ basing your entire calculation on your momentary youth is not correct.
1: సంఘములోని పెద్దలను,
2: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ,
1: తల్లిదండ్రులను,
2: పేరెంట్స్ అట్ హోమ్,
1: సమాజం నందు ఉన్నటువంటి యొక్క గౌరవించి వారిని సరైనటువంటి స్థితిగా నీవు తెచ్చుకున్నప్పుడే నీ గౌరవం సమాజం కూడా చూస్తుంది.
2: ఓన్లీ వెన్ యూ రెస్పెక్ట్ దెమ్ అండ్ షో ఆనర్ టు దెమ్ సొసైటీ ఆల్సో విల్ రెస్పెక్ట్ యూ అండ్ గివ్ యూ ఆనర్.
1: విద్యార్థులారా, గౌరవం మర్యాదలు అనేటువంటిది వన్ వే ట్రాఫిక్ కాదు, ఇచ్చి పుచ్చుకునేటువంటివి.
2: Respect and honor are not like one-way traffic. You have to give and receive.
1: నీవు పుచ్చుకోవటానికి ప్రయత్నించు.
2: You have to give them and then you can receive them.
1: కానీ ఈనాటి విద్యార్థులు పుచ్చుకొనటకు సిద్ధంగా ఉన్నారు, కానీ ఇచ్చుకొనటకు ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు.
2: Today students are ready to receive respect and honor but not to show to others.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను వినయ విధేయతను పెంచుకోవాలి.
2: Every student should cultivate obedience and
1: మానవత్వాన్ని తెలుసుకోవాలి.
2: Should know what human nature
1: is. దేశం యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి.
2: Should understand about their own nation.
1: మన దేశాన్ని ఆశించేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: We should develop a personality which is highly necessary for the nation.
1: ఎలాంటిదైనప్పుడు మన మాతృదేశం.
2: వాట్ ఎవర్ బి అవర్ కంట్రీ, ఇట్ ఇస్ అవర్ మదర్ కంట్రీ, మదర్ ల్యాండ్.
1: మాతృదేశాన్ని ప్రేమించలేనిటువంటి వ్యక్తి విదేశాలపైన ఆశలు చూపుతున్నాడంటే ఇది వెర్రితనమే.
2: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ లవింగ్ హిజ్ ఓన్ మదర్ ల్యాండ్, if he loves another country, it is a
1: విద్యార్థులలో ఇది ఒక పెద్ద బలహీనత ఏర్పడిపోయింది.
2: దిస్ ఇస్ ఎ గ్రేట్ వీక్నెస్ విచ్ ఇస్ బీయింగ్ డెవలప్డ్.
1: ప్రతి విద్యార్థి ఒక డాక్టర్ అయినా లేక ఇంజనీర్ అయినా ఇంకే విధమైనటువంటి వాడైనా పాస్ అయిన తక్షణమే విదేశాలకు అప్లికేషన్ వేసుకుంటారు.
2: టుడే ది స్టూడెంట్స్ ది మోమెంట్ హీ బికమ్స్ ఎ డాక్టర్ ఆర్ ఎన్ ఇంజనీర్ ఆర్ ఎనీ అదర్ థింగ్ వాంట్స్ టు అప్లై ఫార్ ఎ సీట్ టు సమ్ అదర్ కంట్రీస్.
1: నీ మాతృదేశంలో నీవు సేవ చేయి.
2: Serve your own motherland.
1: నీ మాతృదేశంలో నీవు గౌరవాన్ని పెంచుకో.
2: గెట్ ఆనర్ ఇన్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్.
1: నీ మాతృదేశాన్ని విశ్వసించు.
2: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్.
1: మాతృదేశాన్ని విశ్వసించలేనిటువంటి వాడు విదేశాన్ని ఏ రీతిగా నీవు విశ్వసించగలవు?
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ మదర్ ల్యాండ్, హౌ కెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ అదర్ నేషన్?
1: నీ హృదయాన్ని తట్టుకుని నా మాతృదేశం యొక్క దీనికి నా సర్వస్వమును త్యాగం చేసి సేవ చేయాలి అనేటువంటి ప్రతిజ్ఞను పూనాలి విద్యార్థులు.
2: యూ షుడ్ టేక్ ఎ వో దట్ యు ఆర్ గోయింగ్ టు సర్వ్ యువర్ మదర్ ల్యాండ్ కీపింగ్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్.
1: ఏదో బయటికి వెళ్లి గొప్ప గొప్ప విద్యను అర్జించి వస్తామని భావిస్తారు.
2: పీపుల్ థింక్ దట్ గోయింగ్ అబ్రాడ్ దే ఆర్ గోయింగ్ టు
1: అర్జించి వచ్చేటువంటి వేరు,
2: బట్ వాట్ దే లర్న్ ఎల్స్ ఇన్ అదర్ కంట్రీస్ ఇస్ డిఫరెంట్.
1: తల్లిదండ్రులనే మర్చిపోతున్నారు,
2: దే ఫర్గెట్ దేర్ ఓన్ పేరెంట్స్.
1: అలాంటి కృతజ్ఞులు బయటికి పోయి విద్యను అభ్యసించి ప్రయోజనం ఏమిటి?
2: పీపుల్ విత్ సచ్ ట్రెమెండస్ ఇన్ గ్రాటిట్యూడ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దేర్ లర్నింగ్?
1: ఇది కేవలం విద్యార్థుల యొక్క దోషం మాత్రమే కాదు,
2: ఇట్ ఇస్ నాట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది స్టూడెంట్ అలోన్, ఇది
1: యొక్క తప్పు కూడాను.
2: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఆఫ్ ఈవెన్ ది గవర్నమెంట్.
1: మన విద్యార్థులను విదేశాలకు పంపి దేశం యొక్క గౌరవాన్ని పాడు చేసుకుంటున్నాము అనేటువంటి భావం లోపల విద్యార్థులకు పాస్పోర్ట్ చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నించాలి.
2: ఇన్ ఆర్డర్ టు మేక్ ది స్టూడెంట్స్ లర్న్ అండ్ సర్వ్ ది మదర్ ల్యాండ్, దే షుడ్ పుట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ గివింగ్ పాస్పోర్ట్.
1: చదువులు మన భారతదేశంలో లేవా?
2: Don't you have the type of education in Bharat which you are seeking abroad?
1: Science and technology in Bharat desham lo leva?
2: Is there no science and technology available here?
1: Goppaga nechukoni vastunnam antunnaru.
2: They think that they are going to learn something very great by going abroad.
1: Avishwasamu nechukoni vastunnaru. Aadambaram marinta nechukoni vastunnaru.
2: Lack of humility, which is arrogance and show ostentation, all stunts will be learned outside.
1: Ramulu cheppadu, naa swadeshamu నాకు పరమ ప్రీతికరమైనటువంటిది.
2: రామా టోల్డ్ మై మదర్ ల్యాండ్ ఈజ్ మోస్ట్ డియర్ టు మీ, జననీ
1: జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరీయసి అన్నాడు.
2: హీ ఈజ్ టోల్డ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ అండ్ మోస్ట్ డియర్ టు మీ.
1: నీ తల్లి కురూపిగా ఉన్నదని, ఎవరో తల్లి అందంగా ఉన్నదని ఆమెను తల్లి అని పిలిచడానికి వీలవుతుందా?
2: జస్ట్ బికాస్ యువర్ మదర్ ఈజ్ అగ్లీ, కెన్ యూ కాల్ సమ్ అదర్ బ్యూటిఫుల్ మదర్?
1: నీ తల్లి తల్లియే.
2: Even if she is ugly, your mother is mother alone.
1: సంపదలతో కలకలలాడుతున్నాయని విదేశాలపైన మనం తల్లి భావన పెట్టుకోవటం ఇది కేవలం కృత్రిమైనటువంటి భావమే.
2: On account of the prosperity of the other nations, thinking that they are your motherland, this is an artificial approach.
1: ఇది నాదు మాతృదేశము.
2: This is my motherland.
1: ఇది నాదు మాతృభాష.
2: This is my mother tongue.
1: ఇది నా మతమంచు.
2: This is my religion.
1: ఎదగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుగొక్కడు వస్తుందని గలడా?
2: A person who is not proud of these things is worse than a corpse which is dead and gone.
1: కాదు కాదు విద్యార్థులార, భారత దేశం యొక్క విశిష్టతను మీరు గుర్తించాలి.
2: You dear students, you should learn the speciality of Bharat.
1: ఏదో మీరు వివరించనక్కర్లేదు.
2: No need for criticizing any other nation.
1: ఈ దేశాన్ని విశ్వసించుకో.
2: You respect and
1: ఈ దేశాన్ని నీవు త్యాగం చేయి.
2: You sacrifice for your own motherland.
1: ఈ దేశాన్ని నీవు పోషించుకో.
2: You foster your own motherland.
1: ఈ విద్యార్థులు ఎందు దేశాభిమానం శూన్యమైపోయినది.
2: Love of the motherland is totally absent.
1: దేశాభిమానం పోయింది.
2: They have developed love for their own bodies.
1: దేహము దేశము బింబ ప్రతిబింబములు.
2: The motherland and the physical body are the object of this image.
1: అవినాభావ సంబంధములు.
2: There is a mutual relationship between these two.
1: అన్యోన్యాశ్రయములు.
2: They are mutually dependent also.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసిస్తున్నాము.
2: We should remember this great truth which is unity.
1: అనేకత్వములో ఉన్నటువంటి ఏకత్వాన్ని బోధించేటువంటిదే భారతదేశం.
2: Bharat is one which expounds unity in diversity which is inherent.
1: కనుక మానవుడైనటువంటి యొక్క వ్యక్తి తన యొక్క దేశం యొక్క గౌరవాన్ని మొట్టమొదట చూడాలి.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, టు బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్, షుడ్ రెస్పెక్ట్ హిజ్ ఓన్ మదర్ ల్యాండ్ ఫస్ట్.
1: ఉన్న ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదట గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బోర్న్ ఫస్ట్ రికగ్నైజెస్ హిజ్ ఓన్ మదర్.
1: తల్లిని తండ్రినే గుర్తించలేనటువంటి వ్యక్తి ఇంకా దేనిని గుర్తించగలడు?
2: ఏ పర్సన్ హూ కెనాట్ రికగ్నైజ్ హిజ్ ఓన్ మదర్ అండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ హీ రికగ్నైజ్ అండ్ రెస్పెక్ట్?
1: కనుక పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను తల్లిదండ్రులను గుర్తించినట్టుగా ప్రతి మానవుడు కూడాను తన యొక్క దేశమును తన యొక్క దేశ సంస్కృతిని మొట్టమొదట గుర్తించాలి.
2: ఇన్ ది సేమ్ వే యాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బోర్న్ రికగ్నైజెస్ హిస్ పేరెంట్స్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ లవ్ హిజ్ ఓన్ మదర్
1: ల్యాండ్. అర్థం చేసుకోవాలి.
2: వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ ఓన్ కల్చర్.
1: భారతీయ సంస్కృతి అత్యుత్తమైనటువంటిది.
2: ఇండియన్ కల్చర్ ఇస్ మోస్ట్
1: ఆదర్శవంతమైనటువంటిది,
2: మోస్ట్ ఐడియల్.
1: ఆత్మానందం అందించేటువంటి,
2: ఇట్ ఇస్ వన్ విచ్ కన్ఫర్స్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ.
1: సంస్కృతిని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు ఇంక ఎన్ని మీరు చదివి ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ యూ డు నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్, వాట్ ఇస్ యూజ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్, హౌ మచ్ యు లెర్న్.
1: కనుక మీరు గ్రంథ పరిచయం గావించుకుంటున్నారే కానీ నీలో ఆ గ్రంథాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింప చేసుకోలేదు.
2: యు ఆర్ మియర్లీ అక్వైంటింగ్ యువర్ సెల్ఫ్ విత్ బుక్స్, బట్ యు ఆర్ నాట్ ఇన్హేలింగ్ ది ఫ్రాగ్రెన్స్ విచ్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ ది బుక్.
1: నువ్వు మస్తకంగా మార్చుకుంటున్నారు.
2: యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ది బుక్స్ ఇన్ యువర్ హెడ్.
1: మస్తకము పుస్తకము రెండు ఒకటైపోతున్నాయి.
2: యువర్ హెడ్ అండ్ బుక్ ఆర్ బికమింగ్ వన్.
1: ఆచరణ ఎక్కడ ఉంటున్నాయి? అక్కడ.
2: వేర్ ఈస్ యువర్ ప్రాక్టీస్?
1: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
2: He is great in whom you find unity of the thought, word and deed.
1: Vidyarthulara, trikarana suddhini meeru penchukovali.
2: Dear students, develop purity of trikaranas.
1: Ee trikarana suddhiye lekapoyinappudu vaadu manishe kaadu.
2: A person who does not have purity of trikaranas cannot be called a man
1: at all. Manavude kaani sakarudu kaadu aneetundi vishayanni gurtinchali.
2: He is a man only in form but not in content or in essence.
1: Kanuka ఇట్టి పవిత్రమైనటువంటి నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానికమైనటువంటి యొక్క తత్వాన్ని బోధించేటువంటి భారతదేశాన్ని మీరు విశ్వసించి దానికి తగినటువంటి కృతజ్ఞత అందించాలి. ప్రేమ ప్రేమ అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవించాలి కానీ మాటలతో వచ్చినటువంటిది కాదు.
2: లవ్ షుడ్ ఎమనేట్ స్పాంటేనియస్లీ ఫ్రమ్ ద హార్ట్, ఇట్ కెనాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం వికసిస్తుంది.
2: ఓన్లీ వెన్ వి డెవలప్ సచ్ న్యాచురల్ లవ్ humanity blossoms in us.
1: Vidyarthulara, vidyarthiniyulara,
2: dear students, boys and girls,
1: meeru aadarshavantamaina vidyarthuluga roopondali.
2: You should become ideal students.
1: Ekkadiki vellinappudikini mana institute yokka tattvanni chakkaga gurtinchukoni vartinchali.
2: Wherever you go, you should understand the philosophy of our institution and practice it.
1: Adiye meeru మన యొక్క సంస్థకు అందించేటువంటి కృతజ్ఞత.
2: దట్ ఈస్ ది గ్రాటిట్యూడ్ విచ్ యూ షుడ్ షో టు అవర్ ఇన్స్టిట్యూషన్.
1: మనం కోరలేదు.
2: వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: మీరు సరైన ఆలస్యవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందటమే మా యొక్క ప్రధాన ఆశయం.
2: అవర్ మెయిన్ ఎయిమ్ అండ్ అంబిషన్ ఈస్ దట్ యూ షుడ్ బికమ్ ఐడియల్ స్టూడెంట్స్.
1: అలాంటి విద్యార్థిగా ఉండినప్పుడే ఇందులో చదివి కాని ప్రపంచంలో ప్రవేశించి కాని ఆదర్శాన్ని అందించి కాని ఒక సార్థకమవుతుంది.
2: Only when you are such ideal students, it is you are studying here is justified and you are having goal in the world.
1: Tyagam cheyandi.
2: Sacrifice your selfishness.
1: Ekkada poyinappudiki nee swartham swartham swartham.
2: Wherever you go, you find this kind of selfishness.
1: Vidyarthulu enta swartham unnadaneetundi meeru chokkatori venukoku tirigi chudandi.
2: You look back and introspect what an amount of selfishness is there in students.
1: April maasam vachindante ప్రతి విద్యా సంస్థ ఎందు ఉండినటువంటి యొక్క రిజల్ట్స్ అంతా పేపర్ లో పడుతుంటాయి.
2: వెన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ కమ్స్, రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్ ఇన్ ది న్యూస్ పేపర్స్.
1: ఒక పేపర్ అంతా కూడా ఈ యొక్క మార్క్స్ పాస్ అయినటువంటి వారికి నంబర్ అంతా ఉంటుంటుంది.
2: ది నంబర్స్ ఆర్ గివెన్ ఇన్ ఎంటైర్ ఫుల్ పేజ్.
1: కొన్ని లక్షల నంబర్స్ అంతా ఉంటుంటాయి.
2: దేర్ ఆర్ ఎ ఫ్యూ లాక్స్ ఆఫ్ నంబర్స్ ఇన్ ది న్యూస్ పేపర్.
1: వాటిని చూసినంత మాత్రం ఎంత ఆనందించాలి, ఇంతమంది పాస్ అయినారా అని ఎంతో సంతోషించాలి.
2: When a student sees so many lakhs of numbers in the paper, how much happy he should feel that so many people have passed.
1: ఇంకా ఆనందించటం లేదు.
2: But today a student is not feeling much like that.
1: నా నంబర్ ఎక్కడ అని చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు. స్వార్థం స్వార్థం.
2: In the midst of lakhs of numbers, where is my number is his attention. This is selfishness. He ignores all other numbers.
1: నిజంగా ఇన్ని నంబర్లు చూసి నీవు ఆనందిస్తే నీ నంబర్ కూడా తప్పక ఉంటుంటాది అందులో.
2: If you really enjoy seeing so many numbers passing, your number also can be found there itself.
1: కనుక ఇంత స్వార్థం ఉండకూడదు.
2: There should not be so much of selfishness.
1: ఏదైనా ఒక కన్వకేషన్ టైం లోనో మరొక టైం లో ఫోటోలు తీసుకుంటే,
2: at the time of convocation or any other occasion when photos are taken,
1: అన్ని బొమ్మలు బాగా వచ్చింటాయి, దానిని చూడలు, నా బొమ్మ ఎట్లా వచ్చింది అని చూస్తాడు.
2: In that group photo, he is interested in knowing how his photo has come. He doesn't mind all other people.
1: ఇలాంటి స్వార్థాన్ని దూరం చేయాలి.
2: This is another selfishness which must be made distinct.
1: ఏదైనా బస్సుకు మనం క్యూలో నిల్చుకుంటే,
2: when you join,
1: ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, ఎంతమంది రోగులు ఉన్నారు అని వారికి ఏదైనా ముందు సీట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. లేదు ఆ సీటు నాకే చిక్కాలి అని స్వార్థపడతాడు.
2: While standing in the queue, you have to pay attention to how many old people, needy people are there who should be given a seat.
1: భారతీయ సంస్కృతి నందు నకర్మణ నప్రజయ ధనేన త్యాగే నీకి అమృతత్వ మానసవు. త్యాగం చెయ్యాలి, అదే నిజమైన అమృతత్వం.
2: ఇన్ ఇండియన్ కల్చర్ త్యాగం, సాక్రిఫైస్ హస్ బీన్ గివన్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రైమ్.
1: పరులకు మొట్టమొదటి ఉపకారం చెయ్యి,
2: డూ గుడ్ టు అదర్స్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్,
2: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఇది విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం.
2: దిస్ ఈస్ వాట్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ బై స్టూడెంట్స్.
1: ఈనాడు అనేక సంస్థలు యందు కొన్ని ప్రబలిపోయినవి. విద్యార్థులు విద్యను అభ్యసించుకోవడానికి వెనుకంజ వేయడానికి కూడా కొన్ని కారణాలుంటున్నవి.
2: దేర్ ఆర్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ ఫ్రైటనింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు సర్టన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు కూడా ఏమాత్రము ఎగ్జామినేషన్ లేవు.
2: ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ టు టెన్త్ స్టాండర్డ్ నో ఎగ్జామినేషన్ వాట్స్ ఎవర్.
1: ఇంకా టెన్త్ స్టాండర్డ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చిందంటే ఈ పిల్లలు ఎగ్జామినేషన్ కే పోవటం లేదు.
2: When the examination comes during the 10th standard, students are afraid of going to examination.
1: ఈ పదేండు కూడా పుస్తకమే చూడలేదు వాడు.
2: What is the reason for that fear? For 10 years,
1: చదివిన చదువుకోలేదని ముందు క్లాసుకు పంపుతున్నారు.
2: Whether a student has learnt or not, he is promoted to the next class.
1: ఇంకా ఈ పిల్లలు విద్యా విషయమందు ఒక ఆసక్తి కలగాలంటే ఎలా కలుగుతుంది?
2: How can the students have any interest in education at all?
1: Test ఒక rest.
2: Test is a real rest.
1: ప్రతి విద్యార్థికును టెస్ట్ పెట్టాలి.
2: Every student should welcome test.
1: అందులో బాగా పాస్ అయినప్పుడే ముందుకు పోవడానికి అతనికి కూడా ఒక ఉత్సాహం కలుగుతుంది.
2: When he passes in the test and examination, he gets encouraged.
1: ఇలాంటి పిచ్చి పద్ధతులంతా కూడా రూపుమాపాలి.
2: We should give up all these mad crazy ideas.

0: సకరమైనటువంటి యొక్క ప్రోత్సాహాన్ని అందించాలి.
1: ఫర్ స్మాల్ చిల్డ్రన్ ప్రాపర్ ఎన్కరేజ్మెంట్ మస్ట్ బి గివెన్.
0: ఇంకా అది ఒక వైపున ఉండగా మరొక వైపున
1: దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ, దేర్ ఇస్ ది అదర్ సైడ్.
0: 130 marks వస్తే పాస్.
1: ది సెకండ్ ఈజ్ ఇఫ్ ఎ స్టూడెంట్ గెట్స్ 30%,
0: ప్రభుత్వమే వీరికి ఒక లైసెన్స్ అందించింది.
1: గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ హస్ గివెన్ దిస్ లైసెన్స్.
0: ఇది చాలా తప్పు.
1: దిస్ ఈజ్ ఎ మిస్టేక్.
0: కారణమేమనగా,
1: వాట్ ఈస్ ది రీజన్ యూ మే ఆస్క్?
0: 100 పనులు ఒకరికి చెప్తే 70 పనులు తప్పు చేస్తే వాడిని ఎట్ట పాస్ చేసేది?
1: ఇఫ్ యూ గివ్ 100 టాస్క్ టు ఎ పర్సన్, ఇఫ్ యూ కమిట్స్ మిస్టేక్ విత్ రెఫరెన్స్ 70,
0: ఏదో ఒకటో రెండో తప్పు చేస్తే క్షమించవచ్చు.
1: హౌ కెన్ యూ ఎక్స్క్యూజ్ హిమ్ ఇఫ్ హి కమిట్స్ 1 or 2? ఇట్ ఇస్ ఆల్ రైట్.
0: 70 తప్పులు చేసి 30 బాగు చేసినటువంటి వాడిని పాస్ చేయటం ఇది సరైన పద్ధతి కాదు.
1: Passing a person who commits 70 mistakes and 30 right things is not the proper.
0: అప్పుడే విద్యార్థులకు ఒక విధమైనటువంటి ఒక నిరుత్సాహం బయలుదేరుతుంది.
1: Students get discouraged if this is the approach.
0: ఇంకా దాని లోపల కూడాను, ఈ 30 marks లోపల కూడాను ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: Even with reference to these 30 marks, there are a number of methods of getting them.
0: ఇలాంటివంతా కూడాను చేయటం చేతనే విద్యా సంస్థలు కూడాను కేవలము ఒక విధమైనటువంటి పతనం అయిపోతున్నాయి.
1: On account of such attitudes and tendencies,
0: ఇలా పాస్ అయినటువంటి విద్యార్థులు దేశాన్ని ఏమి ఉద్ధరించగలరు?
1: Students who pass on these lines, how can they do good to the nation?
0: దేశ నాయకులుగా కావాలి.
1: These people should become the leaders of the nation.
0: కనుకనే అలాంటి పిల్లలు యందు ఒక విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహాన్ని అభివృద్ధి గావించి తగినటువంటి టెస్టులు పెట్టి విద్యా విధానం లోపల దానికి తగినటువంటి స్టాండర్డ్ ను పెంచాలి.
1: Students should be properly encouraged and motivated, and tests must be conducted properly, and
0: దయాదాక్షిణ్యాన్ని చూపవచ్చును. కానీ విద్యా విషయం మాత్రము దయాదాక్షిణ్యాన్ని చూపకూడదు.
1: యు మే షో సమ్ కైండ్నెస్ అండ్ కన్సెషన్స్ ఇన్ ఎనీథింగ్, బట్ నాట్ విత్ రెఫరెన్స్ టు ఎడ్యుకేషన్. దాని
0: పేరే శిక్షణ అని పేరు.
1: ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో కాల్డ్
0: శిక్షణ. శిక్షిస్తూ రావాలి.
1: శిక్షణ మీన్స్
0: శిక్షణగా కొట్టడం కాదు.
1: శిక్షణ డజంట్ మీన్ పనిష్మెంట్, బీటింగ్ దెమ్.
0: వాడిని చక్కగా దోషాన్ని వానికి చెప్పి పవిత్రతను బోధించి మున్ముందు వాడిని అభివృద్ధి గావించడానికి తగిన ఉత్సాహాన్ని అందించాలి.
1: వీ హావ్ టు ట్రైన్ దెమ్ ప్రాపర్లీ, కరెక్ట్ హిస్ మిస్టేక్స్, గివ్ దెమ్ ది వాట్ ఈస్ కరెక్ట్, అండ్ హెల్ప్ దెమ్ ఇన్ టు లెర్న్ థింగ్స్ ప్రాపర్.
0: గురుయోగి హితోపదేష్ట, హితాన్ని బోధించేటువంటి వాడు గురువు.
1: ఏ మాస్టర్ అనే గురువు ఇస్ వన్ హూ టీచర్స్ వాట్ ఇస్ గుడ్ ఫర్ హిమ్.
0: వాడు కాదు,
1: నాట్ వన్ హూ డాన్సెస్ అకార్డింగ్ టు ది ట్యూన్స్ ఆఫ్ ది స్టూడెంట్.
0: గురుభక్తి ఏవా, గురుభక్తితో ఉండినటువంటి వాడే నిజమైన శిష్యుడు.
1: ఏ రియల్ స్టూడెంట్ ఇస్ వన్ హూ హాస్ రెస్పెక్ట్ ఫర్ ద టీచర్.
0: ఈనాటి శిష్యుడు గురువు దగ్గర ఏ రీతిగా ఉంటున్నాడు?
1: హౌ డస్ ఏ స్టూడెంట్ ఆఫ్ ది
0: తాను తాగడమే కాకుండా సిగరెట్ సార్ తీసుకోండి అని టీచర్ కూడా అందిస్తున్నాడు.
1: నాట్ మియర్లీ స్మోకింగ్ సిగరెట్, హీ ఆఫర్స్ ఎ సిగరెట్ టు ద టీచర్.
0: ప్రాచీన కాలంలో భారతదేశం యొక్క గురు శిష్యుల యొక్క సంబంధము ఎంత పవిత్రంగా ఉండేటువంటిది.
1: వాట్ ఎ సేక్రెడ్ రిలేషన్షిప్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ది టీచర్ అండ్ ది స్టూడెంట్ ఇన్ ది ఏన్షియంట్ డేస్.
0: ఈ ఆధునిక కాలంలో ఫ్రీడమ్, ఫ్రీడమ్, ఫ్రీడమ్. ఏమిటి ఈ ఫ్రీడమ్?
1: ఇన్ ది మోడర్న్ డేస్ ఫ్రీడమ్ ఇస్ ది వాచ్ వర్డ్.
0: ఫ్రీడమ్ ఇవ్వవలసిందే.
1: It is necessary to give freedom.
0: ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇవ్వాలి.
1: బట్ ఫ్రీడమ్ మస్ట్ బి గివెన్ విత్ ఇన్ లిమిట్స్.
0: ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈస్ ఫ్రీడమ్.
1: రియల్ ఫ్రీడమ్ ఈస్
0: ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈస్ పర్ఫెక్షన్. ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఈ విధమైనటువంటి దీంట్లో మనం చక్కగా తయారు గావించాలి. కానీ ఏదో వాళ్ళకు ఫ్రీడమ్, ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పి కట్టగలిపి వాళ్ళు డిఫెండమ్ అయిపోతున్నారు. ఫ్రీడమ్ కాదు.
1: ఇఫ్ యూ గో ఆన్,
0: ఏమి చెప్పినా వినరు, ఎవరి మాటకు జవాబు లేదు. ఈ విధంగా అహంకారవంతులై మితిమీరిపోతున్నారు.
1: ఇఫ్ యూ గో ఆన్ గివింగ్ అన్బ్రిడల్ ఫ్రీడమ్ టు దెమ్, దే డు నాట్ కేర్ ఫర్ ఎనీవన్. దే బికమ్ డెఫ్ టు ఆల్ ది గుడ్ అడ్వైస్ అండ్ డమ్ దే డోంట్ ఈవెన్ స్పీక్ టు యూ.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మీరైనా తయారైపోయి తగినటువంటి ఒక దేశానికి తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తున్నాను.
1: ఐ విష్ అట్లీస్ట్ యూ షుడ్ బికమ్ మోడల్స్ అండ్ ఐడియల్స్ టు ద నేషన్.
0: డిగ్రీలు పొందటం ముఖ్యం కాదు.
1: గెటింగ్ డిగ్రీస్ ఇస్ నాట్ గ్రేట్.
0: మీరు దీన్ని ఆచరించి ఇతరులకు అందించాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ గుడ్ క్వాలిటీస్ అండ్ హెల్ప్ అదర్స్.
0: ఇదే నిజమైనటువంటి విద్య యొక్క సంబంధం.
1: దిస్ ఈస్ ద రియల్ రిలేషన్.
0: ఇదే నిజమైన విద్య యొక్క లక్ష్యము.
1: దిస్ ఈస్ ది రియల్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈ లక్ష్యాన్ని మీరు దృష్టి అందించుకుని
1: keeping this aim of education in our mind,
0: సత్యాన్ని పలుకుతు,
1: speaking truth,
0: ఈ సత్యం పలుకుతున్నాం కదా అని చెప్పి సత్యం వల్ల మరొకరికి అపకారం కూడా చేసుకోకుండా చూడాలి.
1: Without harming others by your truth,
0: ఈ సత్యం నందు ఏ విధంగా కూడా ఇతరులకు అపకారం జరగకూడదు.
1: By speaking truth,
0: సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: ట్రూత్.
0: ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పద్దు, సత్యము కదా అని ఇతరులకు హాము చేయొద్దు.
1: ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అదర్స్ యు షుడ్ నాట్ టెల్ లైన్, బట్ ఇన్ ఆర్డర్ టు హర్ట్ అదర్స్ యు షుడ్ నాట్ స్పీక్ ట్రూత్ విచ్ ఇస్ హర్ట్.
0: ఈ సత్యము ఎవరికైనా అపకారం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సత్యము వద్దు అసత్యం వద్దు క్వైట్ గా నిల్చు.
1: వెన్ స్పీకింగ్ ట్రూత్ ఈస్ లైక్లీ టు హార్మ్ అదర్స్ యు నీడ్ నాట్ స్పీక్ అట్ ఆల్ ఎయిదర్ ట్రూత్ ఆర్ అన్ట్రూత్.
0: ఈ విధమైనటువంటి యొక్క నాక్, ఒక విధమైనటువంటి యోగ్యతను నీవు సంపాదించుకోవాలి.
1: యు హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ స్కిల్ ఇన్ యూ.
0: ఏ కార్యమునందు కూడాను పరులకు అపకారం కాకుండా చూసుకోవాలి.
1: యు షుడ్ నాట్ కాజ్ ఎనీ హారం టు ఎనీవన్ ఇన్ సొసైటీ.
0: ముఖ్యంగా ఈనాటి పరిస్థితి సత్యం అప్రియం.
1: స్పీక్ ట్రూత్.
0: ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పద్దు, సత్యం కదా అని ఇతరులకు హాము చేయొద్దు.
1: ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అదర్స్ యు షుడ్ నాట్ టెల్ లైన్, బట్ ఇన్ ఆర్డర్ టు

0: You should not cause any harm to anyone in society.
1: ముఖ్యంగా ఈనాటి పరిస్థితి యందు దేశాభిమానం చక్కగా పెంచుకోవాలి.
0: It is necessary to develop love of the nation.
1: దేశానికి సేవ చేయాలి.
0: Serve the nation.
1: దేశం యొక్క భద్రతను కూడా మనం తీసుకోవాలి.
0: You have to take care to see the country's safeguarded.
1: సమాజం యొక్క అభివృద్ధిని కూడా మనం ఆశించాలి.
0: We have to wish the welfare of the society.
1: అన్నింటికీ నీ ఒక్కడే ప్రధానము.
0: For all these things you are the basis.
1: వ్యక్తి బాగా ఉండినప్పుడే ఇల్లు బాగా ఉంటుంది.
0: When the individual is all right, the home will be okay.
1: కుటుంబం బాగా ఉండినప్పుడే గ్రామం బాగుంటుంది.
0: When the family is at peace, the
1: ఈ గ్రామాలు బాగా ఉండినప్పుడే జిల్లాలు బాగా ఉంటాయి.
0: If the village is all right, the district
1: జిల్లాలు బాగా ఉన్నప్పుడే రాష్ట్రం బాగా ఉంటుంది.
0: Then only the nation would be enjoying peace.
1: రాష్ట్రం యొక్క మంచి అంతా కూడాను మంచి చెడ్డలంతా వ్యక్తి పైన ఆధారపడి ఉంటుండాలి.
0: Therefore the welfare and prosperity of the nation depends upon the welfare and prosperity of the individual. You should transform yourself.
1: నీ ద్వారా ఇతరులు కూడాను మంచివారిగా తీర్చిదిద్దు.
0: By yourself becoming good, help others also to become good.
1: దేశానికి సేవ చేయడానికి నీవు ముందంజ వేయి.
0: Take steps to serve the nation.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు వెనుకంజ వేయద్దు.
0: Under any circumstances you should not trace
1: దైవాన్ని స్మరించు.
0: Remember God.
1: దేశాన్ని విశ్వసించు.
0: Have faith in your country.
1: ఆనందాన్ని అనుభవించు.
0: Enjoy bliss.
1: అదే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
0: This is the aim of true human being.
1: విద్యార్థులారా,
0: dear students,
1: ఈనాడు
0: today
1: మన ప్రెసిడెంట్ వెంకటరామను చక్కని ఆదర్శాన్ని అందించాడు.
0: ప్రెసిడెంట్ వెంకటరామన్ హ్యాస్ గివెన్ గుడ్
1: అన్ని రాష్ట్రాల యొక్క సాధు సంతుష్టుల యొక్క సంబంధాన్ని కూడా మీకు వివరించాడు.
0: హి హ్యాస్ ఎక్స్ప్లెయిన్ టు యూ ది సేజెస్ అండ్ సెయింట్స్ ఆఫ్ వేరియస్ స్టేట్స్.
1: పెద్దల యొక్క హృదయాలు చాలా పవిత్రాలే.
0: ది ఎల్డర్స్ హార్ట్స్ ఆర్ సేక్రెడ్.
1: పెద్దల యొక్క వాక్యాన్ని శిరసా వహించాలి.
0: యూ హ్యావ్ టు క్యారీ అవుట్ ది ఐడియల్స్ ఎక్స్పౌండెడ్ బై ఎల్డర్స్.
1: తిరిగి పోవడం మాత్రమే జరగకూడదు.
0: It is no use merely listening to good
1: things. పెట్టి
0: యూ హావ్ టు ప్రాక్టీస్ అట్ లీస్ట్ వన్ ఆర్ టూ గుడ్ థింగ్స్.
1: దేశోద్ధారణకు కంకణం కట్టుకోండి.
0: యూ హావ్ టు టేక్ ఎ ఫర్మ్ రిజాల్వ్ ఫర్ ది వెల్ఫేర్.
1: మానవ సోదరుల యొక్క తత్వాన్ని మీరు అనుభవించండి.
0: యూ షుడ్ ఎంజాయ్ ది ప్రాస్పరిటీ అందరూ
1: సమత్వాన్ని భావించండి.
0: యూ ఎంజాయ్ ది ఈక్వాలిటీ.
1: జాతి మత కుల భేదములు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అన్నింటినీ మీరు పూర్తి ఏకత్వంగా భావించండి.
0: You should not care for any differences based upon religion.
1: Dveshincharadu.
0: Should never hate any religion.
1: Ee vidhamainatundi yokka samabhavanni penchukotame sariyaina vidya.
0: True education really means developing this kind of equal mindedness.
1: Be alike to everyone. ఈ యొక్క సమత్వాన్ని మీరు పెంచుకోవాలి.
0: You have to develop this kind of equal attitude to everything in life.
1: కనుక మతములు ఎన్నైనా మార్గం ఒక్కటే.
0: Religions may be different, but path is the same.
1: ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని కలిగినటువంటి వాడే.
0: Every human being is having divinity in him.
1: ఆ దివ్యత్వం నీ యందు కూడా ఉంటుండాలి.
0: That divinity is found even in you.
1: ఆ దివ్యత్వాన్ని సర్వత్రా వ్యాపింప చేయడానికి తగిన కృషి చేయాలి.
0: You have to make efforts to spread this divinity, manifest itself everywhere.
1: నేను అధికంగా సంభాషణ చలిపి మీకు శ్రమ కలిగింపు చేస్తున్నాను. నా యొక్క ఉపన్యాసమును నా సంభాషణను విరమించుకుంటున్నాను.
0: I am giving you trouble by giving you a long discourse. I am bringing my discourse to a close.
1: ఈ పవిత్రమైన సమయమునందు పెద్దలు ఉచ్చరించినటువంటివి, పెద్దలు బోధించినటువంటి విషయమును మీ హృదయంలో రికార్డ్ మాదిరి చేసుకుని మీరు అప్పుడప్పుడు దీనిని మననం చేసుకుంటూ రావాలి.
0: You have to record clearly in your own heart things which are taught by elders.
1: కన్వోకేషన్ జరిగినందుకు సరైనటువంటి అర్థం.
0: Then only for conducting this convocation there will be some justification.
1: విద్య ముగించిన తర్వాత గృహస్థుడు కాబోయే ముందు ప్రాచీన కాలమునందు అధ్యాపకులు విద్యార్థులను చేర్చి వారికి ఉపదేశం చేసేటువంటి సమావేశం ఈ కాన్వకేషన్.
0: కాన్వకేషన్ వాజ్ ఇన్ ద ఓల్డెన్ డేస్. ద టీచర్స్ వుడ్ కాల్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హావ్ కంప్లీటెడ్ దర్ ఎడ్యుకేషన్ బిఫోర్ దే ఎంటర్ ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ గృహస్థాశ్రమ్.
1: ఆనాడు స్నాతకోత్సవం అని పిలిచేటువంటి వారు.
0: ది నేమ్ గివెన్ వాజ్ స్నాతకోత్సవం.
1: స్నాతకోత్సవం అనగా ఏమి? ఉపదేశమును తీసుకుని ఆ ఉపదేశమును ముందు భవిష్యత్ జీవితంలో అనుభవించడానికి తగిన కృషి చేయటమే స్నాతకోత్సవం యొక్క అధార్థం.
0: ది రియల్ మీనింగ్ ఆఫ్ స్నాతకోత్సవ ఈజ్ ద టీచర్స్ గివింగ్ థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ దర్ ఫ్యూచర్ లైఫ్ అండ్ ది స్టూడెంట్స్ లిజనింగ్ టు దెమ్.
1: గోల్డ్ మెడల్ తీసుకోవటము వెళ్లిపోవటం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ టేకింగ్ ఎ డిగ్రీ, టేకింగ్ ఎ గోల్డ్ మెడల్.
1: నిజమైన గోల్డ్ మెడల్ ఈ ఉపదేశాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నీకు ఆ విధమైన

0: మనం దాన్ని అందింపు చేస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ ది గుడ్ థింగ్స్ దట్ ఆర్ టోల్డ్ టు యూ టుడే, ఇట్ విల్ గివ్ యూ ది జాయ్ విచ్ ఇస్ రియల్ గోల్డ్ మెడల్.
0: నీవు అహంకారాన్ని నిర్మూలన చేసుకో,
1: డిస్ట్రాయ్ ఈగో ఇన్
0: యూ, ఆడంబరాన్ని చంపుకో,
1: కంప్లీట్లీ
0: చిత్తాన్ని శుద్ధి గావించుకో,
1: ఆస్టెంటేషన్ ప్యూరిఫై యువర్ హార్ట్,
0: తగినటువంటి లక్ష్యాన్ని పూను.
1: యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎయిమ్ ఇన్ లైఫ్.
0: కర్తవ్యం యోగముచ్యతే, నీ కర్తవ్యాన్ని నీవు పాటించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. ఈ రెండింటి యందు నీవు లక్ష్యాన్ని ఉంచుకుని భవిష్యత్తు లోపల ఈ యొక్క విద్యార్థులు విద్యార్థినిలు తగిన ఆదర్శాన్ని అందించి తిరిగి భావి భారతోద్ధారకులైనటువంటి మీ యొక్క తత్వాన్ని దేశానికి వ్యాప్తి గావిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ విరమిస్తున్నాను.
1: యూ షుడ్ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ లర్న్డ్ అండ్ ఐ విష్ దాట్ యూ బ్రింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్ అండ్ డూ గుడ్ టు ద నేషన్. దస్ ఐ బ్రింగ్ ది డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Baba on the occasion of the 9th convocation of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthinilayam on the 22nd of November 1990. Bhagwan Baba, the Divine Chancellor, urges the students to cultivate 9 gem-like qualities: the spirit of sacrifice, humility, the spirit of selfless service to society, friendliness, discipline, adherence to truth, non-violence, and faith in God. The boys and girls who have these qualities alone will be the nation's treasure of virtue and ensure its future. Without these sacred qualities, all education is valueless. Thank you and Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Sri Pandranga Dikshit was a well-known musician and composer who composed and sang bhajans for Bhagwan in the 1960s and the 70s. You will now hear some bhajans sung by Sri Pandranga Dikshit and family.

0: సహస్రం.
1: గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం,
2: దేయం దీన జనాయ చ విత్తం.
0: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, ఈ శ్లోకమును

0: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, ఈ శ్లోకమును శంకర్ల వారి కడుగుట్టి శిష్యుడు ఈ గీతను గురించి, ధ్యానమును గురించి, సహస్రనామమును గురించి, త్యాగమును గురించి అనేక రకములుగా భజగోవిందము యొక్క తత్వమునందు దీనిని ఇమిడ్చి సంతృప్తి నొందాడు. గేయం గీత అనగా గీతను పాడమన్నాడు. ఈ గీతను పాడటం చేత లభించేటువంటి ఫలితమేమిటి?
1: పవిత్రాత్మ స్వరూప్ విద్యార్థియో, శంకరాచార్య కా ఆఖరి శిష్య గీతా కే బారే మే, ధ్యాన్ కే బారే మే, సహస్రనామ కే బారే మే ఔర్ త్యాగ కే బారే మే ఇస్ శ్లోక్ మే భజ గోవిందం కే తత్వ కో సమ్మిలిత్ కర్ సంతుష్ట హువా. గేయం గీతా, ఉస్నే గీతా కా గాన్ కర్నే కో కహా. ఇస్ గీతా కా గాన్ కర్నే పర్ హోనే వాలా లాభ భలా క్యా హై?
0: మానవుడు విషయ సంబంధమైనటువంటి రాగములకు గురి కావటం చేత అశాంతి అనేటువంటి రోగములో తపిస్తూ ఉంటున్నాడు. ఈ అశాంతి అనేటువంటి రోగమును దూరం చేసుకునే నిమిత్తమై గీతను గానం చేయమన్నాడు. గీతయే భగవాను దూత, గీతయే జగదేక మాత, గీత భక్తులకొల్లా ఊత, గీత సంసారికొక ఈత, గీతయే మంత్రాల మూట, గీతయే వేదాంత పూట, గీతయే ఘనరాజ బాట, గీతయే శ్రీసాయి మాట.
1: మానవ విషయ సంబంధీ రాగ కా శికార్ హోనే కే కారణ అశాంతి రూపీ రోగ్ సే త్రస్త హై. ఇస్ అశాంతి రూపీ రోగ్ సే ఛుట్కారా పానే కే లియే గీతా కా గాన్ కర్నే కో కహా. యహ గీతా హీ ఈశ్వర్ కా దూత హై, గీతా హీ జగత్ కీ మాతా హై, గీతా భక్తో కే లియే సహారా హై, గీతా గృహస్థీ కే లియే తర్నే కా సాధన హై, గీతా హీ మంత్రో కీ ఏక్ గఠరీ హై, గీతా వేదో కా సోతా హై, గీతా హీ ఉత్కృష్ట రాజమార్గ హై, గీతా హీ శ్రీ సాయి కీ బాత్ హై.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గీతను పాడమనియు తదుపరి నామ సహస్రం అన్నాడు. అనగా అనేక మంది మన భారతదేశమునందు హరినామమని, హరనామమని, శివనామమని, లేక రామనామమని, కృష్ణనామమని అనేక రకములైనటువంటి యొక్క భక్తుల యొక్క తృప్తి నిమిత్తమై ఈ రూపనామములు నిర్మించుకొని తద్వారా భగవంతునికి భిన్న రూపములు కూడాను అమర్చటము కద్దు. దీనిని పురస్కరించుకుని ఏ శంకర శిష్యులు ఏ నామము పెట్టినప్పటికీ మానవులకు కొంతమందికి అసంతృప్తి కలగవచ్చుననేటువంటి యొక్క ఉద్దేశం చేత వేదమును పురస్కరించుకుని సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనగా సర్వజీవుల వాసి అయినటువంటి వాడు సర్వేశ్వరుడని, అట్టి సర్వేశ్వరునికి అనేక రూపములు అనేక నామములు ఉండటంలో కూడాను ఎట్టి అభ్యంతరము ఉండదని, ఎట్టి నామమునైనా ఎట్టి రూపమునైనా స్మరించటంలో ఎట్టి లోపుకును కూడాను కలగదని కూడాను సహస్రనామం అన్నాడు. అనగా భగవంతునికి సహస్రనామములు అనేటువంటిది కాదు, అన్ని నామములు తనవే, అంత ప్రదేశము తనదే, కనుక తనదిగాని నామము తాను లేని దేహము లేదన్నాడు.
1: గీతా కా గాన్ కర్నే కే సాత్ నామ సహస్త్ర కే బారే మే ఉస్నే కహా. భారత్ దేశ్ మే భక్తో నే అప్ని సంతుష్టి కే లియే హరినామ, హరనామ, శివనామ, రామనామ, కృష్ణనామ జైసే నామో కా విధాన్ కర్నే కే సాత్ ఈశ్వర్ కే అనేక రూపో ఔర్ నామో కీ భీ వ్యవస్థా కీ. అతః ఇసీ తథ్య కే ఆధార్ పర్ శంకరాచార్య కే శిష్య నే విచార్ కియా కి కిసీ ఏక హీ నామ కీ వ్యవస్థా కర్నే పర్ కుచ్ లోగో కో అసంతుష్టి హో సక్తీ హై, ఇస్లియే ఉస్నే వేద కీ ఉక్తి
2: సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాత్
1: కే ఆధార్ పర్ కహా కి సభీ ప్రాణియో మే విద్యమాన్ వహీ సర్వేశ్వర్ హై, జిస్కె అనేక రూప్ ఔర్ నామ కే హోనే మే కోయీ అడచన్ నహీ హై. ఇస్లియే కిసీ భీ నామ ఔర్ కిసీ భీ రూప్ కా ధ్యాన్ కర్నే సే కోయీ కమీ నహీ హోగీ ఐసా మానతే హువే ఉస్నే సహస్ర నామ కహా.

0: इसका अर्थ यह नहीं कि ईश्वर के मात्र सहस्त्र नाम ही हैं, सभी नाम उनके ही हैं, सारे प्रदेश उनके ही हैं। अतः उसने कहा कि ऐसा नाम या ऐसी देह एक भी नहीं है जो उनकी न हो और जिसमें वह न हो।
1: इनका श्रीपति नाम अनगा श्रीपति रूपम प्रधानमैनटुवंटिदनी ఆ రూపమునకు ప్రధానమైనటువంటి ఒక తత్వాన్ని కూడాను అందించాడు. శ్రీపతి రూపమనగా ఎవరు శ్రీపతి రూపము? అనేక మంది విష్ణువులని, అనేక మంది శివుడని ఈ రకమైనటువంటి వాదోపవాదములతో కాలహరణం చేయటం కూడాను కద్దు. కాని శ్రీపతి అనగా భగవంతునికి అష్టైశ్వర్య సంపన్నుడనేటువంటి సార్థక నామం కలదు గనక శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయ్యి, పరాత్పరమయ్యి, మాయామయి, శ్రీమయి అని ఈ ఎనిమిదవ యొక్క స్వరూపానికి శ్రీమయి అని ఈ శ్రీపతి స్వరూపుడనేటువంటి ఒక తత్వం లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మకే ఇది సమన్వయమవుతుందనేటువంటి ఉద్దేశంతో కూడాను ఇతరులకు ఎట్టి అశాంతి కాని లేక అసంతృప్తి కాని కలగకుండా ఉండేటువంటి నిమిత్తం శ్రీపతి రూపం అన్నాడు.
0: इसके बाद उसने श्रीपति रूपम की व्याख्या में रूप की प्रधानता और उसके महत्व के बारे में कहा. श्रीपति रूपम कहने पर प्रश्न उठता है कि कौन श्रीपति हैं. इस संदर्भ में कुछ लोगों द्वारा विष्णु और कुछ लोगों द्वारा शिव कहते हुए वाद विवाद उत्पन्न करते देखा गया है. लेकिन ईश्वर के नामों में अष्टैश्वर्य संपन्न एक सार्थक नाम है, यथा वे नाम शब्द ब्रह्ममयी, चराचरमयी, ज्योतिर्मयी, वांगमयी, नित्यानंदमयी, परात्परमयी, मायामयी और श्रीमयी हैं. ईश्वर के इस श्रीमयी स्वरूप को दिव्यतापूर्ण आत्मा के लिए प्रयुक्त मानते हुए किसी को भी कष्ट या असंतुष्टि न पहुंचाने के उद्देश्य से इसे ही श्रीपति रूपम कहा गया है.
1: ఈ శ్రీ అనేటువంటి పదము కేవలము అశుభమైనటువంటి వాటికి శుభమును అందించే నిమిత్తమై శ్రీ అనేటువంటి పదమును మనము ఉపయోగపెడుతుంటాం. నిత్య సత్యమై ఉన్నటువంటి యొక్క పదార్థములకు ఈ శ్రీ అనేటువంటి పదము ఉపయోగించనక్కరలేదు. అది అమృతమయమై ఉన్నటువంటి దానికి ఇంకా ఈ శ్రీతత్వం అనేటువంటిది అందించేటువంటి బిరుదు ఏమాత్రం ఉండదు. పాంచభౌతికమైనటువంటి దేహములు అనిత్యములైనటువంటివి. ఈ లోకమునందు కనిపించేటువంటి ప్రతి పదార్థము కూడాను కొంత మిథ్యమైనటువంటిదిగా మనకు తోచటం చేత ఇట్టి వాటికి మనం స్త్రీ అనేటువంటి పదమును ఉపయోగపెట్టి లేక గౌరవమనేటువంటి దానికి కూడాను స్త్రీ అనేటువంటి పదము ఉపయోగపెట్టి మన భారతదేశమునందు దీనిని అనేక రకములుగా గౌరవిస్తూ వస్తున్నారు. ధర్మ సంస్థాపన నిమిత్తమై వచ్చినటువంటి అవతార స్వరూపములకు కూడాను కొంతకాలం మాత్రమే ఆ దేహములు ఉండి తదుపరి మన దృష్టికి మరుగైపోవటం చేత వట్టి రూపములకు కూడాను స్త్రీ అనేటువంటి పదమును మొదటిలో ఉంచటం కూడాను భారతీయుల యొక్క గౌరవం.
0: ఇస్ శ్రీ శబ్ద కా ప్రయోగ్ హమ్ అశుభ తత్వం కో శుభ సిద్ధ కర్నే కే లియే హీ కర్తే రహతే హై. జో పదార్థ నిత్య ఏవం సత్య హై ఉస్కే లియే ఇస్ శ్రీ శబ్ద కా ఉపయోగ్ కర్నే కీ ఆవశ్యకతా నహీ హై. जो अमृतमय तत्व है उसके साथ श्री को जोड़ने के कारण उसके महत्व में अतिरिक्त कुछ जुड़ने वाला नहीं है. पांच भौतिक शरीर अनित्य है तथा इस संसार में दिखाई पड़ने वाले पदार्थों के मिथ्यापूर्ण होने के कारण ऐसे तत्वों के साथ इस श्री को जोड़ना और आदर सूचक ढंग से इसका उपयोग करना हमारे देश में एक साधारण सी बात है. धर्म स्थापना के लिए अवतरित अवतारों के शरीर भी कुछ समय के बाद विलुप्त हो जाने के कारण उनके नाम से पहले श्री शब्द को जोड़ना हम भारतीयों की गौरवमयी परंपरा रही है.
1: रामुलकु श्रीरामा अनि श्रीनि पेट्टि तर्वात रामा अनि चेप्तां, कृष्णुलकु श्रीकृष्ण अनि श्रीनि पेट्टि तिरिगि कृष्ण अनुकोटं, ఈ విధమైనటువంటి యొక్క పేర్లకంతా ఇంకా గొప్ప గొప్ప వారులకంతా కూడాను శ్రీ శ్రీ అని ఈ అనిత్యమైనటువంటి నీటి బుడగ వంటి దేహమును ధరించినటువంటి ప్రతి వ్యక్తికి కూడాను శ్రీ అనేటువంటిది శుభాన్ని అందించే కోసం పెట్టారు.
0: రామ్ కే నామ్ సే పహలే శ్రీ జోడ్కర్ శ్రీరామ్ కహనా, कृष्ण के नाम से पहले श्री जोड़कर श्री कृष्ण कहना, बड़े बड़े लोगों के नामों के साथ इस श्री को जोड़ना तथा इन अनित्य एवं पानी के बुलबुले के समान शरीरों को धारण करने वाले प्रत्येक के साथ इस श्री को जोड़ना, ये सब मंगल कामना की अपेक्षा में किया गया है।
1: आयते శివత్వము అనేటువంటిది నిరంతరం మంగళమైనటువంటిది కనుక ఈశ్వర యొక్క స్వరూపమును కాని నామమును కాని ఈ శ్రీ అనేటువంటి పదం ఎక్కడ కూడా నువ్వు ఉపయోగపెట్టడం లేదు. ఇప్పుడు శ్రీ శంకర, శ్రీ శివ, శ్రీ ఈశ్వర అని ఎవరూ చెప్పరు. ఈశ్వర, శంకర, శివ అది నిరంతరము ఆకారము ధరింపనటువంటిది కనుక నిత్య సత్య బుద్ధ ముక్తమైనటువంటి యొక్క స్వరూపం కనుక దీనికి అది నిరంతరము మంగళంగానే ఉండటం చేత శ్రీ అనేటువంటి పదము దానికి అక్కరలేకపోయింది. కనుకనే నిరంతరము మంగళమైనటువంటి దానికి పతిగా ఉండేటువంటి వాడు కనుకనే శ్రీపతి రూపం అన్నాడు.
0: పరంతు శివత్వకే సతత మంగళమయ హోనేకే కారణ శివకే స్వరూప్ ఔర్ నామ్ కే సాథ్ కహీ భీ ఇస్ శ్రీ కో నహీ జోడా జాతా హై. ఇసిలియే కోయి భీ శ్రీ శంకర్, శ్రీ శివ ఔర్ శ్రీ ఈశ్వర్ నహీ కహతా హై. ఇస్ శివత్వకే నిరాకార హోనే, नित्य सत्य शुद्ध मुक्त स्वरूप होने के कारण, सतत मंगलमय होने के कारण शंकर, शिव और ईश्वर शब्दों के साथ इस श्री को जोड़ने की आवश्यकता नहीं पड़ी. अतः जो सतत मंगलमय है उसका पति होने के कारण श्रीपति रूपम कहा गया है.
1: इट्टी यक्के यदार्थमनु मनमु चक्कगा गुर्तिंचुकुन्नप्पुडे దైవత్వం అన్నటువంటిది ఏకత్వం అనేటువంటిది మనకు బోధపడుతుంది. దైవము ఒక్కడే, ఏ విష్ణువు కాని, ఏ రాములు కాని, ఏ కృష్ణుడు కాని, ఏ యొక్క ఈశ్వరుడు కాని, అనేక రూప నామముల చేత మనము పూజించి మనము అతన్ని గౌరవించి అనేక రకములుగా ప్రార్థించినప్పటికీ దైవత్వం అన్నటువంటిది ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనకు స్పష్టపరుస్తూ ఉంటుండాలి. శ్రీ పరమాత్ముడు విష్ణువు గరుడ వాహనుడని, శివుడు నందివాహనుడని, బ్రహ్మ హంసవాహనుడని, ఈశ్వరుడు పార్వతీ భర్త అని, విష్ణువు లక్ష్మీపతి అని, ఇంకా బ్రహ్మ సరస్వతీపతి అని అనేక రకములుగా మన యొక్క స్థాయిలకు వారిని తెప్పించుకుని తద్వారా మన యొక్క నిత్య జీవితమునకు సంతృప్తి పరిచేటువంటి యొక్క సంసార సంబంధమైనటువంటి బాంధవ్యములను మనం అనుభవించడం చేత మనకు తాత్కాలిక తృప్తిని అందించేటువంటి యొక్క ఊహలోపల మనం ఇట్టి వారిని అటువంటి స్థితికి మనం తెప్పించుకుంటూ వచ్చాం.
0: अतः इस यथार्थ से अवगत होने पर हमें ईश्वर की एकता का तथ्य समझ में आएगा. ईश्वर एक ही है. यह श्री तत्व हमें स्पष्ट करता है कि चाहे हम विष्णु या राम या कृष्ण या ईश्वर कहकर जिस रूप और नाम से भी पूजा करें या आदर करें या प्रार्थना करें, परंतु ईश्वर एक ही है. हम मानते हैं कि विष्णु का वाहन गरुड़ है, शिव का वाहन नंदी है, ब्रह्मा का वाहन हंस है, शिव पार्वती के पति हैं, विष्णु लक्ष्मी के पति हैं और ब्रह्मा सरस्वती के पति हैं. हमारे तात्कालिक सांसारिक बंधनों में पड़े रहने के कारण अपनी आत्मसंतुष्टि के लिए हम उन्हें अपने स्तर तक उतारना चाह रहे हैं.
1: భగవంతుడు ఒక విధమైనటువంటి దీనికి మనం యోచన చేసినప్పుడు జీవరాశులకంతా కూడాను అధిపతి అయి సర్వ జీవులకు కూడాను తాను నాథుడుగా ఉంటుండి తన యొక్క తత్వాన్ని తాను నడిపించుకుంటూ పోవటం సహజం. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నప్పుడు మానవుడు కూడాను ఒక జంతువులలో ఒక భాగమనే ఇందులో స్పష్టమవుతుంటుండాలి. జన్ అను ధాతువు నుంచి ఉద్భవించినటువంటిది కనుక ఇది జంతువుగా ఉంటున్నాయి. కానీ మనము లోకరీతిగా మనం విచారణ చేసినప్పుడు జంతువులనగా ఏదో కొన్ని మృగములు పశువులుగా మనం భావిస్తున్నాం. కాదు కాదు, గర్భము నుంచి జన్మించినటువంటి ప్రతి స్వరూపమునకు జంతువు అనేటువంటి యొక్క సార్థక నామం కనుక జన్మించటం పురస్కరించుకుని జంతువు అనేటువంటి పేరు వచ్చింది.
0: జబ్ హమ్ ఈశ్వర్ కే బారే మే విచార్ కర్తే హై తో జ్ఞాత హోతా హై కే ఈశ్వర్ సభీ ప్రాణియో కే అధిపతి హై. वह सभी जीवों के नाथ होते हुए अपने तत्व को सहजता के साथ जारी रखते हैं. जब जंतु नाम नर जन्म दुर्लभम कहा जाता है तो स्पष्ट होता है कि मानव भी इन जंतुओं का एक हिस्सा है। जन नामक धातु से जंतु शब्द उत्पन्न हुआ है, लेकिन जब हम लौकिक स्तर पर विचार करते हैं तो पता चलता है कि हम कुछ जानवरों और पशुओं को ही जंतु मान रहे हैं। लेकिन जो भी गर्भ से जन्मता है वही जंतु है, अतः जन्मने के आधार पर जंतु नाम प्राप्त हुआ है।
1: ఎలుక కూడాను జంతువే, ఎలుక తన గర్భము నుంచి కూడాను బిడ్డను అందిస్తూ ఉంటుంటాది, కనుక ప్రతి జన్మము అందినటువంటి వాటికంతా కూడాను జంతువు అనే పేరు. ఇట్టి జంతువులకు మరొక పేరు పశువులు అని కూడాను అంటాం. ఇదికి పశుపతి అని కూడాను ఈశ్వరునికి ఒక పేరు. పశుపతి అనగా జీవరాశులకు నాథుడైనటువంటి వాడు పశుపతి అని.
0: చూహా భీ జంతు హై, చూహేకే గర్భసే బచ్చే పైదా హోతే హై, అతః जो भी पैदा होता है वह जंतु ही है। इन जंतुओं का एक अन्य नाम पशु है। ईश्वर का एक नाम पशुपति है। समस्त जीव राशि के जो नाथ हैं वही पशुपति हैं।
1: पशुपति अंटे मनम ईश्वरुनिगा मनम भाविस्तुन्नामु, గోపాలు అంటే వైష్ణవ సంబంధించినటువంటి వాడుగా మనం విశ్వసిస్తున్నాము. ఈ గోపాల అన్నటువంటి పదమునకు పశుపతి అనేటువంటి పదమునకు ఎట్టి భేదం కూడా ఉంటుండదు, కనుక శివత్వము వైష్ణవత్వం అనేటువంటి దాంట్లో ఇక్కడ భేదమునకు ఏమాత్రం అవకాశం ఉండదే. కనుక మనం ఈనాడు నేర్చుకోవలసినటువంటిది కాని సమన్వయం పరిచేటువంటి విధానమును కాని మనం గుర్తించాలి. కనుక విష్ణు అనేటువంటి వాడు ఒక లక్ష్మి భర్తని కాని, శివుడు అనేటువంటి వాడు పార్వతి భర్తని కాని, ఇంకా బ్రహ్మ అనేటువంటి వాడు సరస్వతి భర్తని కాని మనం భావించక పసలనాథుడు అని అనుకుంటే చాలా సమన్వయం అయిపోతుంటది.
0: లేకిన్ హమ్ మాన్తే హై కి పశుపతి కా అర్థ శివ హై. ఇసి ప్రకార్ గోపాల్ శబ్ద కో హమ్ వైష్ణవ సంబంధి మాన్ రహే హై. ఇన్ గోపాల్ ఔర్ పశుపతి శబ్దో మే కోయి అంతర్ నహీ హై. యహాన్ శివత్వ ఔర్ వైష్ణవత్వ మే కోయి అంతర్ నహీ హై. इसलिए आज हमें समन्वय करने की विधि सीखनी चाहिए। इसलिए पार्वती के पति शिव हैं, लक्ष्मी के पति विष्णु हैं और सरस्वती के पति ब्रह्मा हैं, ऐसा हमें न मानते हुए इनके लिए पसलनाथ शब्द को लेने पर समन्वय अच्छी तरह से हो जाता है।
1: पसलनाथुडनिगा जीवनाथुडनिकुडनु ఒక అర్థము, తదుపరి మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని పౌరాణిక సంబంధమైనటువంటి మార్గమును అవలంబించటం చేత దీనికి కూడాను ఈ యొక్క పసలనాథుడు అనేటువంటి యొక్క పేరు కొంత సమన్వయమైపోతుంది. పసలనాథుడు అనగా పా అనగా పార్వతి, సా అనగా సరస్వతి, లా అనగా లక్ష్మి, పసలనాథుడు. కనుక ముగ్గురికీ నాథుడైనటువంటి వాడు కనుక ఇందులో ఎట్టి భేదమును కూడాను అవకాశం ఉంటుండదు.
0: పసలనాథ్ కా ఎక్ అన్య అర్థ్ జీవనాథ్ హై. भारतीय संस्कृति के आधार पर पौराणिक मार्ग का अनुसरण करते हुए विचार करने पर शब्द पसलनाथ का समन्वय अच्छी तरह से होता है। पसलनाथ का अर्थ इस प्रकार है। पसलनाथ के तीन अक्षरों में प का अर्थ पार्वती, स का अर्थ सरस्वती और ल का अर्थ लक्ष्मी है। इस प्रकार पसलनाथ तीनों के नाथ होने के कारण इनमें किसी प्रकार के अंतर का अवसर ही नहीं है।
1: అయితే ఇంకా వాహనముల గతి ఏంటి? ఈ వాహనాలంతా కూడాను ఏదో ఒక హంస అని, ఒక నంది అని, ఒక గరుడ అని, ఈ వాహనాలు వేరే ఉంటున్నాయే, ఈ మూడు వాహనాలు ఎవరికి వినియోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వాహనాలను కూడాను చక్కగా సమన్వయపరచుకోవటానికి మనం పూనుకున్నప్పుడు విహంగ వాహనుడు పరమాత్ముడు అంటే కూడాను ఇందులో చక్కని అర్థం కూడాను ఇమిడి ఉంటుంది. వి అనగా వృషభము, హా అనగా హంస, గా అనగా గరుడ. కనుక విహంగ వాహనుడనిగా మూడింటికి వాహనుడైనటువంటి వాడు కనుక ఇక్కడ సమన్వయం కుదురుతుంది.
0: అబ్ వాహనో కా ప్రశ్న ఉత్పన్న హోతా హై. యే వాహన్ భీ ఏక హంస, ఏక నందీ ఔర్ ఏక గరుడ్ ఇస్ ప్రకార్ అలగ్ అలగ్ హై. యహ్ విచార్ కర్నే పర్ కి యే వాహన్ కిస్కే లియే ఉపయోగీ హై. जब हम इन वाहनों के समन्वय के बारे में विचार करते हैं तो ज्ञात होता है कि परमात्मा विहंग वाहन है, जिसमें बहुत ही अच्छा सा अर्थ निहित है। विहंग शब्द के वी का अर्थ वृषभ है, ह का अर्थ हंस है और ग का अर्थ गरुड़ है। अर्थात तीनों वाहनों के स्वामी होने के कारण यहां अच्छी तरह से समन्वय बैठता है।
1: ईनाडु मनमु एट्टि भेदमुलकूडनु तावु इवक सर्व मतमुलनु సర్వ భావములను సర్వేశ్వరుని యొక్క తత్వములో ఏకత్వమును మనం అనుభవించుకోవటం, ఇది పవిత్రమైనటువంటి మార్గం. కనుకనే దీనిని పురస్కరించుకునియే కొంతవరకును శ్రీపతి రూపం అని కూడాను శంకరుల యొక్క శిష్యులు ప్రకటించాడు. ఇంకా సజ్జన సంఘం అన్నాడు. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని యాత్రలు తిరిగినా, ఎన్ని రకములైనటువంటి ఆరాధనలు సలిపినప్పటికీ సత్సంగం అనేటువంటిది లేక మన అంతఃకరణములో కరుడు కట్టుకున్నటువంటి యొక్క దుర్భావములు అవి పోవడానికి కాని నశించడానికి కాని వీలు ఉండదు.
0: అత ఆజ్ హమారే లియే కిన్హీ భిన్నతాఓ కో మహత్వ నా దేతే హువే సభీ ధర్మో ఔర్ సభీ భావనాఓ కో ఈశ్వరీయ తత్వ కే అంతర్గత ఏక మాన్కర్ చల్నా హీ ఉత్తమ మార్గ హై. ఇసీ కే ఆధార్ పర్ కుచ్ హద్ తక్ శంకరాచార్య కే శిష్య నే श्रीपति रूपम का प्रयोग किया। इतना ही नहीं, सज्जन संगम भी कहा। चाहे हम कितनी ही पूजा क्यों न करें, कितने ही व्रत क्यों न करें, कितनी ही यात्राएं क्यों न करें, कितनी ही आराधनाएं क्यों न करें, परंतु यदि सत्संग ही न हो तो हमारे अंतःकरण में गहरी बैठी हुई दुर्भावनाओं के దూర్ హోనే యా వినష్ట హోనే కా కోయి అవసర్ హీ నహీ హై.
1: కనుకనే ఇట్టి దుర్భావములను నశింపజేసుకునేటువంటి నిమిత్తమై సజ్జన సంఘం అత్యవసరమని కూడాను ఇందులో ప్రకటించాడు. సజ్జన సంఘం అంటే ఏది సజ్జన సంఘం, ఏది దుర్జన సంఘం అని కూడాను మనం కొంత విచారించవలసినటువంటి అవసరం. సత్యము, త్యాగము, అహింస, ప్రేమతత్వములకు ఎక్కడ బలమైనటువంటి యొక్క అవసరము ఏర్పడుతుందో, ఎక్కడ బలము ఉనర్చేటువంటి యొక్క వాతావరణం ఉంటుంటాదో, అట్టిదారినంతా కూడాను సజ్జన సంఘం అని కూడాను పిలువవచ్చు. ఈనాడు మీకు ఇది ప్రత్యక్ష నిదర్శనము. మీరు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరు విడివిడిగా ఉంటుండి వారి యొక్క జీవితములు, వారి యొక్క భ్రాంతులు, వారి యొక్క ఇచ్ఛాశక్తులు వేరువేరుగా ఉండినప్పటికీ ఇక్కడ ఒక సమ్మర్ కోర్స్ అనేటువంటి దాంట్లో చేరటం చేత ఇది అందరికీ ఒక పవిత్రమైనటువంటి భావములు ఏర్పడటము, ఈ పవిత్రమైనటువంటి భావములు ఒకరిని చూచి మరొకరు, ఒకరిని చూచి మరొకరు కూడాను ఇది కేవలం అభివృద్ధిపరచుకోవడానికి అవకాశం అందించేటువంటి యొక్క సంఘముగా మీకు గుర్తించుకోవటానికి తగినటువంటి నిదర్శనం.
0: ఇస్లియే ఇస్ ఛంద్ మే కహా గయా కి ఐసీ దుర్భావనాఓ కో వినష్ట్ కర్నే కే లియే సత్సంగ అత్యంత ఆవశ్యక్ హై. ఇస్లియే హమే విచార్ కర్నా చాహియే కి క్యా సత్సంగ హై ఔర్ క్యా దుర్జన సంఘ హై. जहां सत्य, त्याग, अहिंसा और प्रेम के सुदृढ़ होने के अवसर होते हैं उसे सत्संग कहा जा सकता है। आज तुम्हारे लिए यही प्रत्यक्ष प्रमाण है। तुम सब अलग अलग प्रांतों से हो, तुम्हारे जीवन, विचार करने के ढंग, इच्छा शक्तियां इत्यादि सबके अलग अलग होने पर भी यहां इस ग्रीष्मकालीन कक्षाओं में शामिल होने के कारण सभी में पवित्र भावनाओं का उत्पन्न होना और परस्पर एक दूसरे को देखकर इन भावनाओं को बढ़ाने का प्रयत्न करना तुम्हारे लिए इसे सत्संग के रूप में पहचानने का एक अवसर है।
1: मनलो उन्नटुवंटि पवित्रमैनटुवंटि ओक भावमुनु మనం ఏకాంతంగా ఉంటున్నప్పుడు ఆ పవిత్రమైనటువంటి భావము క్రమక్రమేణా కొంత బలహీనము కావచ్చును. కాని అట్టి పవిత్రమైనటువంటి భావములు మన సమాజములో, మన చుట్టుప్రక్కల కొంత అభివృద్ధి అవటం చేత మన భావానికి కూడాను కొంత బలం కూడాను ఏర్పడుతుంటుంటుంది. ఇప్పుడు ఈ వస్త్రము లోపల అనేక దారములు ఉంటున్నాయి. ఒక్కొక్క దారమును తీసి మనము రెండు వేళ్లతో ఇట్లా తుంచడానికి పూనుకోవచ్చును. కాని అన్ని దారములు చేరి ఒక వస్త్రంగా తయారు కావటం వల్ల ఇట్టి వస్త్రాన్ని మనము త్రుంచడానికి వీలు కానటువంటి యొక్క శక్తిలో ఇది తయారవుతుంటుంది.
0: హమమే జో భీ పవిత్ర భావనాయే హోతీ హై ఉన్కే హమారే ఏకాంత కే సమయ కమజోర్ పడనే కి సంభావనా హై. లేకిన్ హమారే చారో ఓర్ కే సమాజ్ మే वैसी पवित्र भावनाओं के बढ़ने से हमारी भावनाएं भी सशक्त होती हैं। इस कपड़े में अनेक धागे हैं, हम इसमें से एक एक धागे को निकालकर उन्हें दो उंगलियों से तोड़ सकते हैं, लेकिन सभी धागों के आपस में जुड़े रहने के कारण दृढ़ कपड़ा बनता है, जिसमें ऐसी दृढ़ता आ जाती है कि हम उसे फाड़ नहीं सकते हैं।
1: ఒక్క గడ్డి పోచ ఒక్క చిన్న చీమనైనా కూడాను బంధించడానికి వీలు కానటువంటి బలహీనతలో ఉంటుంటాది. కానీ అలాంటి గడ్డి పోచలే అనేక వేల గడ్డి పోచలు చేర్చడం చేత మదించినటువంటి గజమును కూడాను బంధించడానికి వీలవుతుంటాది. మనలో ఉన్నటువంటి చెడ్డ గుణములు కాని మంచి గుణములు కాని మనము చేరేటువంటి యొక్క గుంపులను బట్టి ఉంటుంటాది. కనుకనే మనము చెడ్డ గుణములను దూరం చేసుకోవాలనుకున్నప్పుడు మంచి గుణములు కలిగినటువంటి వారి సంఘములో మనం ప్రవేశించడానికి పూనుకోవాలి.
0: ఏక్ ఘాస్ కా తిన్కా ఇతనా కమ్జోర్ రహతా హై కి వహ్ ఏక్ చింటీ కో భీ నహీ బాంధ్ సక్తా హై, లేకిన్ హజారో కి సంఖ్యా మే ఉన్హీ ఘాస్ కే తిన్కో కే ఆపస్ మే జుడ్ జానే పర్ వహ్ ఏక్ మద్మాతే హాథీ కో భీ బాంధ్ సక్తే హై. హమ్ మే जो भी अच्छे या बुरे गुण होते हैं वे उन समूहों पर आधारित रहते हैं जिनके साथ हमारी संगति रहती है. अतः यदि हम बुरे गुणों से छुटकारा पाना चाहते हैं तो अच्छे गुणों से युक्त संगति में रहने के प्रयत्न करने चाहिए.
1: కనుక మనము సత్సంగమనేటువంటి దాని వల్ల మనకు సద్భావములు, సద్బుద్ధులు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు ఎంతైనా కూడా అభివృద్ధి కావడానికి కూడా అవకాశం ఉంటుంటారు. కనుకనే మనకు సత్సంగం అనేటువంటిది అత్యవసరమని కూడాను ఈ శంకరుల యొక్క శిష్యులు మూడవదిగా ఇందులో ప్రకటించాడు. ఇంకా దీనజనులకు ధనమును దానము చేయమని చెప్పని నాలుగవ యొక్క పంక్తిలో ఉంది. అనగా ఎవరు ఇట్టి దానమునకు పూనుకోవటానికి తగినటువంటి అర్హులనగా గృహస్థులే ఇట్టి దానమునకు సరి అయినటువంటి అర్హులని కూడాను ఇందులో మనం గుర్తించాలి. సన్యాసులకు ధనముండదు, సన్యాసులకు ఎట్టి దానము చేసేటువంటి యొక్క దీంట్లో కూడాను వారు సంసిద్ధులై ఉంటుండరు.
0: सत्संगति में रहने के कारण हम में सद्भावनाओं, सद्बुद्धि, सदाचरण और सद्विचारों के उत्पन्न होने की संभावना रहती है. अतः शंकराचार्य के शिष्य ने सत्संगति की आवश्यकता को तीसरे अंश के रूप में इसमें जोड़ा है. चौथी पंक्ति में दीन दुखियों को धन दान में देने की बात है. इस पर विचार करने पर कि कौन ऐसे दान देने के योग्य हैं तो पता चलता है कि गृहस्थ ही इसके लिए योग्य हैं. सन्यासियों के पास धन नहीं होता है, इसलिए वे दान नहीं दे सकते हैं.
1: కనుక సర్వవిధములకొడను ధనమును ఆర్జించి ఏదో తమ యొక్క నిత్య జీవితమునకు కొంత ఉపయోగపరిచి తమ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కొడను కొంత భద్రపరిచి ఇంకా మిగిలినటువంటి వాటిలో ఏదో కొంత దాన ధర్మములు అనేటువంటి దానికి పూనుకోవటం చేత మనము సంపాదించినటువంటి యొక్క ధనమును కూడాను కొంత సద్వినియోగపరచటము ఒక పవిత్రమైనటువంటిది, మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కూడాను ఒక ఉత్తమమైనటువంటి యొక్క జీవితాన్ని అందిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇందులో ఒక దానము అనేటువంటిది అత్యవసరము అన్నాడు. దైవము యొక్క ఏకత్వమును ఇంకా మానవత్వం యొక్క సమత్వమును ఇందులో అభివృద్ధి పరిచేటువంటి నిమిత్తమై ఈ శ్లోకములో ఇట్టి భావములు కూడాను ఇమిచ్చటం జరిగింది.
0: दान की आवश्यकता को स्पष्ट करते हुए कहा गया है कि अनेक प्रकार के श्रम से धनोपार्जन कर उसमें से कुछ अंश का उपयोग अपने जीवन के लिए करते हुए अपनी संतान के भविष्य हेतु कुछ धन को सुरक्षित रखते हुए शेष बचे धन को दान दक्षिणा में उपयोग में लाने के कारण समुपार्जित धन का सदुपयोग होने के साथ संतान के उत्तम भविष्य के लिए भी उपयुक्त होगा. ईश्वर संबंधी एकता और मानव की समता से संबद्ध भावनाओं को बढ़ावा देने के लिए ऐसे विचारों को इस श्लोक में सम्मिलित किया गया है.
1: ఈ రెండు కూడాను మనకు లభించాలనుకున్నప్పుడు మన హృదయము నిర్మలమైనటువంటిదిగాను ప్రేమమయమైనటువంటిదిగాను మనము కొంతవరకు తీర్చిదిద్దుకోవాలి. ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షమందు కూడాను ప్రేమ అనేటువంటి ఫలములు కొల్లలుగా ఉండటం కద్దు. అయితే అట్టి ఫలములు కొంతవరకు మనం భుజించడానికి పూనుకోవటం లోపల ఫలమునకు పైభాగము లోపల కొంత అరుచి అయినటువంటి యొక్క చర్మం కూడాను కప్పబడి ఉంటుంటాది. ఇట్టి మధురమైనటువంటి, ఇట్టి సున్నితమైనటువంటి, సుగంధమైనటువంటి ఈ యొక్క తేనె వంటి ఈ రసమును కొంత చేదు చర్మము కప్పటం చేత అందులో ఉన్నటువంటి మాధుర్యము మనకు ఒక్కతూరి మనకు లభించదు. కనుక మొట్టమొదట ఈ కప్పబడినటువంటి యొక్క అభిమాన మమకారములను కాని లేక కోప తాప ఈర్ష్య అసూయ డంబమనేటువంటి యొక్క దుర్గుణముల యొక్క మిశ్రమమైనటువంటి చర్మము కాని దీనిపైన కప్పబడి ఉంటుంటాది. దానిని మనము తీసినప్పుడే అందులో ఉన్నటువంటి మధురమైనటువంటి రసము మనకు లభిస్తుంది.
0: యది హం ఇన్ దోనో కో ప్రాప్త్ కర్నా చాహతే హై తో హమే అప్నే హృదయ కో నిర్మల్ ఏవం ప్రేమ పూర్ణ బనానా చాహియే. ప్రత్యేక వ్యక్తి కే జీవన రూపీ వృక్ష మే ప్రేమ రూపీ ఫలో కా అత్యధిక హోనా బహుత్ హి సహజ హై. జబ్ హమ్ ఇస్ ఫల్ కో ఖానా చాహతే హై తబ్ ఉస్కే ఊపర్ ఏక్ అస్వాదిష్ట छिलका ढका रहता है. ऐसा मधुर कोमल एवं सुगंधित मधु जो फल में रहता है वह कड़वे छिलके से ढके रहने के कारण हमें तुरंत प्राप्त नहीं होता है. इस फल के ऊपर अहंकार ममत्व क्रोध नाराजगी ईर्ष्या जलन और आडंबरता जैसे दुर्गुणों के मिश्रण का छिलका ढका रहता है, జిసె హటానే పరి హమే మాధుర్యపూర్ణ రస్ ప్రాప్త హోతా హై.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ ప్రతి మానవుని యందు కూడాను ఉండినప్పటికీ ఈ ప్రేమ వివిధ మార్గముల లోపల మనం ప్రవేశపెట్టడం చేత అది కొంత బలము తగ్గి భగవత్ విశ్వాసములకు కొంత అంతరాయం కూడాను కలిగిస్తూ ఉంటుంటుంది. ఈనాడు మన మన సంకల్పములు సఫలమాయనా మన భక్తి అభివృద్ధి అవుతుంటున్నది, మన యొక్క సంకల్పములు విఫలమాయనా ఉన్న భక్తి తరిగిపోవడానికి ప్రయత్నం అవుతుంటుంది. కనుక ఇట్టి తరిగి పెరిగేటువంటి యొక్క భక్తి భక్తి అని చెప్పడానికి కూడా అవమానం. కనుక ఇట్టి తరిగి పెరిగినటువంటి యొక్క భక్తిని గాఢమైనటువంటి యొక్క ప్రేమను విశ్వాసమును మనం బలపరుచుకున్నప్పుడే ఇందులో దైవత్వం అనేటువంటి ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: ప్రత్యేక మానవమే ఇస్ పవిత్ర ప్రేమ కే హోనే పర్ భీ ఉస్కా వివిధ మార్గో మే ప్రవిష్ట కియే జానే కే కారణ वह कुछ हद तक कमजोर पड़कर ईश्वर के प्रति आस्था में अड़चन उत्पन्न कर रहा है. यदि आज हमारे संकल्प सफल होते हैं तो हमारी भक्ति बढ़ने लगती है, लेकिन संकल्प विफल होते हैं तो भक्ति घटने लगती है. अतः ऐसे बढ़ने और घटने वाली भावना को भक्ति कहना भी अपमान है. इसलिए न बढ़ने वाली और न घटने वाली भक्ति अर्थात प्रगाढ़ प्रेम को आस्था को सशक्त करने पर ही हमें दिव्यता में निहित एकता समझ में आएगी.
1: केवल वांछल पैनने मन యొక్క మనసును లగ్నపరచడం చేత మంచి చెడ్డలనేటువంటి విచారణ శూన్యమైపోవడం చేత ఇందులో కొన్ని రకములైనటువంటి పరాభవానికి కూడాను ఒక కారణం ఏర్పడుతుంటుంటది. తన అభిష్టములు నెరవేరినప్పుడు దైవమని చెప్పినప్పుడు కాని తన అభీష్టములు నెరవేరినప్పుడు ఇతను దైవము కాదని ఉల్లంఘించినప్పటికీ దైవమునికి ఎట్టి నష్టములు కష్టములు ఉంటుండవు. కానీ ఈ రెండు కూడాను ఆ వ్యక్తి యొక్క బలహీనతలో ఉన్నటువంటి యొక్క మార్పే అని భావించాలి. వ్యక్తిగతమైనటువంటి సంబంధములను మనం పురస్కరించుకుని క్షుద్రమైనటువంటి వాంఛలను మనం ఆధారం చేసుకుని నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వం లోపల మనం కొంత మార్పు తెందించుకోవటము ఇది కేవలము మానవత్వం అనేటువంటి దాంట్లో కొంత మలినమైనటువంటి యొక్క భావమే దీనికి కారణము.
0: మనకో మాత్ర ఇచ్చాం పరి కేంద్రిత రఖనే కే కారణ అచ్చాయి ఔర్ బురాయి సంబంధీ వైచారికతా కే శూన్య హో జానే కే కారణ అపమానిత హోనే కే కారణ ఉత్పన్న హో సక్తే హై. ఇచ్చాం కే పూర్ణ హోనే పర్ ఈశ్వర్ కో మాననా ఔర్ ఇచ్చాం కే పూరే నా హోనే పర్ ईश्वर को न मानने मात्र से ईश्वर का कुछ बिगड़ने वाला नहीं है. इसे व्यक्ति की कमजोरी का परिणाम मानना चाहिए. वैयक्तिक संबंधों और निम्न इच्छाओं के आधार पर ईश्वर की नित्यता और सत्यता के प्रति विचारों में परिवर्तन लाना मानव की मलिन भावनाओं का ही परिणाम है.
1: ये अंतःकरण नंदु इट दुर्वांचल उंचुकोनी ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి యొక్క దర్శన స్పర్శన సంభాషణలు పొందినప్పటికీ, మనకు మన యొక్క భావముల లోపల సంతృప్తి అనేటువంటిది కలగటం చాలా అరుదు. దీనికి ఒక చిన్న కథ. ఒక వ్యక్తికి అనేక రకములుగా తాను అనారోగ్యమును అందుకోవటం సంభవించింది. దీనికంతా మూల కారణము అజీర్ణమే అని డాక్టర్ నిర్ణయించాడు. అయితే ఇట్టి అజీర్ణ వ్యాధి నిమిత్తమై అనేక రకములైనటువంటి మందులు మార్చి మార్చి తీసుకున్నాడు. మితిమీరిన రోగానికి ఎన్ని రకములైనటువంటి మందులు కూడాను పనిచేయటం కొంత కష్టమే.
0: ఇస్ అంతఃకరణమే బురి ఇచ్ఛాంకు రక్తే హువే చాహే హమ్ కితనీ హీ సాధనాయే క్యో న కరే చాహే కితనే హీ దర్శన్ స్పర్శన్ ఔర్ సంభాషణ ప్రాప్త క్యో న కరే పరంతు హమారీ భావనాఓ మే సంతుష్టి విరలే హీ ప్రాప్త హోగీ. ఇస్కే లియే ఛోటీ సీ కహానీ. ఏక్ ఆద్మీ అనేక ప్రకార్ కీ బీమారియో కా షికార్ హువా. డాక్టర్ నే ఫైసలా దియా కే ఇస్కా కారణ బదహజ్మీ హీ హై. बदहजमी से छुटकारा पाने के लिए बदल बदल कर उसने अनेक दवाएं ली. बीमारी जब बेहद सख्त हो जाती है तब दवाओं का काम करना भी कठिन हो जाता है.
1: కానీ ఏదో అతని అదృష్టవశాత్తు ఒక మహనీయుడు అతనికి కనిపించి, నాయనా, నీ అజీర్ణ వ్యాధికి ఒక తాత్కాలికమైనటువంటి ఉపశాంతిని అందించే నిమిత్తమై నేను ఒక మందు చెప్తాను, దీనిని నిత్యము కూడాను నీవు అనుభవిస్తూ ఉంటుండాలి అన్నాడు. అతను చెప్పిన మందు ఏమంటే ఉప్పు రాళ్ళు అని ఉంటుంటాయి, సాల్ట్. ఈ గడ్డలను నిరంతరము నీవు జోబుల్లో వేసుకుని ఉంటుండు. అది అయిన తక్షణమే ఒకటి, ఒకటైన తక్షణమే ఒకటి, కరిగిన తక్షణమే మరొకటి. ఈ రీతిగా నీవు దినమంతా కూడా ఉప్పు రాళ్ల రసమును నీవు మింగుతూ ఉంటే నీకు కొంతవరకు ఈ అజీర్ణ వ్యాధి తగ్గిపోవచ్చును అని ఒక సలహా ఇచ్చాడు. ఈ రకమైనటువంటి యొక్క మందును తాను కొంత అలవాటులో పెట్టుకోవటం చేత క్రమక్రమేణా ఈ అజీర్ణ బాధ తగ్గినట్టుగా అతనికి కొంత తోచింది.
0: लेकिन भाग्यवश इसे एक महात्मा मिले और उन्होंने कहा, वत्स, मैं तुम्हारी इस बदहजमी के लिए एक तात्कालिक उपचार बताता हूं जिसे तुम प्रतिदिन लेते रहना. उन्होंने सलाह दी कि तुम अपनी जेब में नमक के ढेले रखो, एक के बाद एक ढेला मुंह में डालकर एक के गल जाने के बाद एक करके पूरा दिन नमक के ढेलों का रस निगलते रहो, तब कुछ हद तक तुम्हारी बदहजमी दूर हो सकती है. इस प्रकार इस दवा की आदत डालने के कारण उसे धीरे धीरे बीमारी का कम होना महसूस होने लगा.
1: అయితే ఆ వ్యక్తికి ప్రతి దీపావళి పండుగ దినం కూడాను ఒక విధమైనటువంటి అలవాటు. దీపావళి వచ్చిందంటే తీపులు తీసి, అనగా స్వీట్స్ తీసి పిల్లలకంతా పంచటము అతని యొక్క ఆచారంగా పెట్టుకున్నాడు. ఒకనాడు తెల్లవారి స్నానం చేశాడు, ఉప్పురాళ్లు జోబిలో వేసుకున్నాడు, ఒక్కొక్కటి దవడ పెట్టుకుని దాని రసాన్ని మింగుతూ ఈ లడ్డు తీసుకునేటువంటి అంగళకంతా వెళ్లాడు. ప్రతి అంగడిలో కూడాను లడ్డు ఇది మంచిదా, ఫ్రెష్ గా ఉందా లేక పాతదా అని రుచి చూసే నిమిత్తమై కొంచెం కొంచెం గిల్లి వేసుకోవటము, ఇది లడ్డు సర్లేదు, లడ్డు సర్లేదు, లడ్డు సర్లేదని అనేక అంగళ్లంతా కూడా తిరిగినాడు.
0: ఇసే దివాళీ కే దిన్ కుచ్ విశేష్ కర్నే కి ఆదత్ థీ. दिवाली के आने पर मिठाइयां लेना और बच्चों में बांटना उसने एक रस्म बना रखी थी. एक दिवाली के दिन प्रातः को नहाकर तैयार हुआ, जेब में नमक के ढेले डाला, एक एक कर ढेले चूसता हुआ वह लड्डू खरीदने के लिए दुकान पर पहुंचा. वह हर दुकान पर पहुंचता और पूछता कि माल ताजा है या बासी, और छोटा सा टुकड़ा लेकर मुंह में डालकर कहता कि लड्डू अच्छा नहीं है, लड्डू अच्छा नहीं है, लड्डू अच्छा नहीं है. इस तरह वह कई दुकानों पर गया.
1: కానీ ఎవరో ఒక తెలివితేటలైనటువంటి ఈ లడ్డూ మిఠాయి అమ్మేటువంటి వాడు ఇతని యొక్క చేష్టలంతా కనిపెట్టి అతని అంగడి దగ్గరికి వచ్చే సమయానికి, అయ్యా, మొట్టమొదటి కొడాయి దగ్గర పోయి నోరు కడుక్కొని రా అన్నాడు. ఇతను నిజమే అనుకున్నాడు. అప్పుడు తాను గుర్తు తెచ్చుకుని ఆ కొడాయి దగ్గరికి వెళ్లాడు. నోరు కడుక్కొని వచ్చి అతను లడ్డు తీసినప్పటికీ తీయగా చక్కని రుచిగా ఉంటున్నది.
0: ఏక్ హోన్హార్ దుకాన్దార్ నే ఇసే దేఖా ఔర్ జైసే హీ వహ్ ఉస్కీ దుకాన్ పర్ ఆయా తో ఉస్సే కహా, అజీ, తుమ్ పహలే నల్ పర్ జావో ఔర్ కుల్లా కర్కే ఆవో. ఇస్ ఆద్మీ కో తబ్ యాద్ ఆయా और वह नल पर गया और कुल्ला करके आया। इसके बाद जब उसने लड्डू चखा तो वह बहुत मीठा और अच्छा लगा।
1: అదే విధముగానే ఈనాడు మనకు కొన్ని రకములైనటువంటి మతిభ్రాంతి జరగటం చేత దీనికి అనేక రకములైనటువంటి లోక సంబంధమైనటువంటి యొక్క విషయ వాసన అనేటువంటి దానిని మన అంతఃకరణంలో పెట్టుకుని ఏ సమాజమునకు వెళ్లినా, ఏ సంఘమునకు వెళ్లినా, ఏ సత్సంగమునకు పోయినా, ఏ పెద్దల దర్శన స్పర్శన సంభాషణలకు పోయినా మన అంతరాత్మలో ఉన్నటువంటి యొక్క రుచే మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఇందులో వచ్చేటువంటి పవిత్రమైనటువంటి యొక్క భావములు కానీ ఈ నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి విషయములు కానీ మనకు అర్థం కావటం కొంచెం కష్టమే. కనుక మొట్టమొదట మన అంతఃకరణమును శుద్ధి చేసుకుని మనం ఆత్మానందమును అనుభవించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నప్పుడే ఇందులో ఉన్నటువంటి మధురమైనటువంటి ఆనందము తనకు కొంత అనుభవానికి వస్తుంది. దీనిని పురస్కరించుకుని యద్భావం తద్భవతి అన్నారు.
0: ఇసీ ప్రకార్ ఆజ్ హమారీ మతికే భ్రమిత హో జానే కే కారణ్ అంతఃకరణ్ మే లౌకిక్ विषय वासनाओं को रखने के कारण हम किसी भी संस्था में जाने पर, किसी भी समाज में जाने पर अथवा किसी भी सत्संग में जाने पर किन्हीं संत महात्माओं के दर्शन स्पर्शन और संभाषण के लिए जाने पर भी हमारी अंतरात्मा में जो है उसी का स्वाद हमारी अनुभूति में आता है। इसी कारणवश जो कुछ पवित्र भावनाएं और निर्मल निश्चल तथा निस्वार्थ विषय जो भी हैं उनका हमें समझ में आना कठिन ही है। अतः जब हम अंतःकरण को विशुद्ध कर आत्मानंद का अनुभव प्राप्त करने के प्रयत्न करेंगे तभी हमें सत्संग में निहित माधुर्यपूर्ण आनंद का अनुभव हो सकता है। इसी के आधार पर यद् भावं तत् भवति कहा गया है।
1: ఎట్టి కలర్ అద్దాలు మన కన్నులకు తగిలించుకుంటామో అట్టి కలరే ప్రకృతి అంతా మనకు కనిపిస్తుంటుంటాది. కనుక నీవు తగిలించుకున్నటువంటి గ్లాసులలో మార్పే కాని ప్రకృతిలో ఎట్టి మార్పు లేదు. అదేవిధంగానే పెద్దలపైన నీకొచ్చేటువంటి భావములు నీలో పుట్టినటువంటివే కాని పెద్దలలో వచ్చినటువంటివి కాదు. ఎవరు తిన్నటువంటి యొక్క పదార్థం యొక్క వాసన వారికే ఆ త్రేపులో వస్తుంది. కాని ఒకరు ఒక పదార్థం తింటే ఆ పదార్థము వాసన ఇంకొకరు త్రేపినప్పుడు ఆ వాసన రావటానికి వీలుండదు.
0: हम जिस रंग की ऐनक पहनेंगे पूरी प्रकृति हमें उसी रंग में दिखाई पड़ेगी। यह सब तुम्हारी ऐनक का ही प्रभाव है, प्रकृति में कोई परिवर्तन नहीं है। बड़ों के प्रति तुम में जो भावनाएं होंगी वे तुम में उत्पन्न भावनाएं ही हैं, न कि बड़ों में उत्पन्न भावनाएं। यदि तुम कुछ खाते हो तो उसी गंध की डकार तुम्हें आती है। यदि कोई दूसरा कुछ खाता है तो तुम्हारी डकार में उसकी गंध नहीं आएगी।
1: अयिते ई मनसुकु रेंडु रकमुलैनटुवंटि पिच्चि सिद्धांतालु उंटुन्नायि। ओकटि एमिटंटे शून्यत्वं ओकटि अनेकत्वं ओकटि कानी एन्नि प्रयत्नालु चेसिनप्पटिकी एकत्वं अनेटुवंटिदि मात्रमु दीनिकि प्रयत्नपूर्वकंगा सिद्धिंचडं लेदु। अंदुन ఇట్టి సత్సంగంలో చేరినప్పుడు దానికి మరింత వికారమైనటువంటి భావములు కూడా చెలరేగుతుంటాయి. అనేక మంది ఇట్టి సత్సంగంలో చేరి కొంతమందికి ఈ సత్సంగం యొక్క సద్భావములు కూడాను వినడానికి కూడాను కొంత ప్రాప్తి కూడాను ఉండదు. కొంతమంది సత్సంగంలో కూర్చుని తక్షణమే కుంభకర్ణుని లెటర్స్ వస్తుంటాయి, తూగుతూ ఉంటుంటారు.
0: ఇస్ మన్ కే దో బడే హీ సిర్ఫిరే సిద్ధాంత హై, పహలా శూన్యత ఔర్ దూసరా अनेकता। लेकिन चाहे कितने भी प्रयत्न करें इसे एकता प्राप्त नहीं हो रही है। उल्टे ऐसे सत्संग में शामिल होने पर उसमें और भी विपरीत भावनाएं उत्पन्न होने लगती हैं। ऐसे सत्संग में शामिल होने के बाद भी कई लोगों को अच्छे विषय सुनने की प्राप्ति नहीं होती है। कुछ लोगों को सत्संग में बैठते ही कुंभकर्ण से पत्र मिलने लगते हैं, ऐसे लोग तब ऊंघने लगते हैं।
1: మరికొంత మంది సత్సంగంలో కూర్చుని విన్నట్టుగానే తలలోపుతుంటారు. కానీ వాళ్ల బుద్ధి ఏ బిజినెస్ పైనో, ఏ ఫ్యాక్టరీ పైనో, ఏ యొక్క గృహం పైనో సంచారం సలుపుతూ ఉంటుంటుంది. మరికొంతమందికి ఈ వచ్చినటువంటి వారందరి కూడా ముఖాల చుట్టం లోపలనే ఈ బుద్ధి సంచారం జరుపుతుంటుంది. కానీ చెప్పినటువంటి విషయం ఏమిటో అది సూటిగా నాటుకునేటువంటి యొక్క చిత్తములు చాలా తక్కువనే. ఇంత దూరము ప్రయాణము చేసి, ఇంతకాలము వ్యర్థము చేసి ఈ సమావేశములో కూర్చొని కూడాను ఇందులో వచ్చినటువంటి విషయములు ఏమిటో, చెప్పినటువంటి యొక్క విషయములు ఏమిటో మనం గుర్తించలేకపోయినా మన కాలము, మన యొక్క కాయము, మన యొక్క ధనాదులు కూడాను వ్యర్థము చేసుకున్నటువంటి వారమైపోతాం.
0: కుచ్ లోగ్ సత్సంగ్ మే బ్యాట్కర్ సున్నే వాళ్ళకే జసే సర్ హిలాతే రహతే హై, లేకిన్ తబ్ ఉన్కా మన్ కిసీ ధందే యా కిసీ ఫ్యాక్టరీ యా అప్నే పరివార్ మే ఘూమ్తా రహతా హై. కుచ్ ఔర్ లోగో కో సత్సంగ్ మే ఆయే హువే దూసరో కే ముహ్ తాకనే మే హీ మన్ లగా రహతా హై. సత్సంగ్ మే బతాయీ గయీ బాతే సీధే బహుత్ కమ్ లోగో కే మన్ మే జడే జమాతీ హై. ఇత్నీ దూర్ కీ యాత్రా కర్, ఇత్నా సమయ లగా కర్, ఇస్ సత్సంగ్ మే బ్యాఠ్ కర్ భీ యహాం పర్ బతాయే గయే తథ్యో సే యది హమ్ అవగత్ నహీ హోతే హై తో హమ్ అప్నే సమయ, శరీర్ ఔర్ ధన్ సబ్ కుచ్ వ్యర్థ్ కర్నే వాలే హీ హోంగే.
1: పురాణ కాలక్షేపం సలుపుతూ ఒక పండితుడు 7 దినములు సప్తాహం అనేటువంటి ఒక పేరుతో ఈ పురాణమును చెప్పుతూ వచ్చాడు. కాని ఆ సప్తాహ సమావేశము లోపల క్రొత్తగా భర్త చనిపోవటం చేత ఆ యొక్క స్త్రీ ఏదో ఈ పురాణ కాలక్షేపం చేసటం వల్ల నా దుఃఖము కొంత శాంతించవచ్చును అనేటువంటి ఉద్దేశంతో అందరికంటే ముందుగా ముందు లైన్లో వచ్చి కూర్చోవటం జరుగుతుండేటువంటిది. కానీ ఈ పండితుడు చక్కగా ఒక సీటును పెట్టుకుని దానికి ఒక బుక్ను పెట్టుకుని రామాయణమును దానిని చక్కగా చదువుతూ ఉంటుంటే ఇతను చదివినంతసేపు కూడాను బుక్కు పైనే లక్ష్యమును పెట్టి ఆ యొక్క స్త్రీ పాపం కంటిదారలు కార్చుకుంటూ ఉండేటువంటిది.
0: ఏక్ బార్ ఏక్ పండిత్ సప్తాహ పారాయణ కే నామ్ పర్ పురాణ పాఠ్ కర్తా ఆయా. హాల్ హీ మే పతి కే మర్ జానే కే కారణ్ విధవా హుయీ ఏక్ స్త్రీ అప్నే దుఃఖ్ కో భులానే కే లియే ఇస్ పురాణ పాఠ్ మే ఆనే ఔర్ పహలీ పంక్తి మే బైఠనే లగీ. యహ పౌరాణిక్ ఏక్ పీఠ్ పర్ రామాయణ కా గ్రంథ రఖ్ కర్ పాఠ్ కర్తా థా ఔర్ యహ స్త్రీ పూరే పురాణ పాఠ్ కే దౌరాన్ ఉస్ గ్రంథ పర్ హీ దృష్టి జమాయే రఖ్తీ ఔర్ ఆంసూ బహాతీ రహతీ థీ.
1: 7 దినములు కూడాను టైము తప్పక ఆయన ప్రారంభించినటువంటి మొదలుకొని అంత్యమయ్యేంత వరకు కూడాను లేయక ఉండినటువంటి ఒక స్త్రీ అక్కడ ఉండేటువంటిది. కాని ఈ పండితునికి ఈమెకు మహాభక్తి అని, ఈమె భక్తి లోపల తన్మయత్నం అయిపోతుంటుండదని అనేక రకములుగా కూడాను పాపం తాను భావించుకుని ఆ సప్తాహ దినము పూర్ణాహృతి అయిన తరువాత అతను ప్రసంగాన్ని ప్రారంభించి ఈ 7 దినములు కూడాను నా సప్తాహంకు టైం తప్పక వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈమె, మహాభక్తురాలు, మహా యొక్క తన్మయత్వం లోపల ఈ పురాణం అంతకుడును శ్రవణం చేసింది కనుక మొట్టమొట ఈమెకు నేను తీర్థమును అందిస్తున్నాను అని అతను ఉపన్యాసం లోపల ముగించాడు.
0: ఇస్ పురాణ సప్తాహ కే సాతో దిన్ యహ స్త్రీ సహీ సమయ పర్ ఆతీ రహీ ఔర్ పురాణ పాఠ్ పూరా హోనే తక్ బినా ఉఠే వహీ బైఠీ రహీ. పండిత్ నే విచార్ కియా కి యహ మహాభక్తిన్ హై ఔర్ భక్తి మే బడీ తన్మయ హోతీ జా రహీ హై. ఐసా మాన్కర్ ఉస్నే పురాణ సప్తాహ కే అంతిమ్ దిన్ పూర్ణాహుతి కే బాద్ అప్నా భాషణ ఆరంభ కర్తే హువే కహా, ఇస్ సప్తాహ కే దౌరాన్ సాతో దిన్ బినా కిసీ చూక్ కే సమయ పర్ యే మహిళా ఆతీ రహీ. యే మహాన్ భక్తిన్ హై, పూరీ తన్మయతా కే సాథ్ ఇన్హోనే పురాణ కా శ్రవణ కియా, ఇస్లియే సబ్సే పహలే మే ఇన్హే తీర్థ దే రహా హూ. ఐసా కహకర్ ఉస్నే అప్నా భాషణ సమాప్త కియా.
1: ఆమెను ఇంతమంది లోపల కూడా నువ్వు లేపించి ఈ యొక్క పండితుడు తీర్థం వేసి, అమ్మా నా పురాణం చక్కగా ఉంటున్నదా, ఎంత తీవ్రమైనటువంటి హృదయంతో నీ వింటున్నావు, హృదయపూర్వకంగా విన్నటువంటి వారు మీరొక్కడే కనుక నా పురాణం చక్కగా ఉంటుండదా అని ఈ బ్రాహ్మణుడు ప్రశ్నించి తీర్థం వేయటానికి వచ్చాడు. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా మీరు పురాణమే చెప్పారో రామాయణమే చెప్పారో ఏమి చెప్పారో నాకు ఒక్కటే తెలియదే అనింది.
0: పండిత్ నే స్త్రీకో తీర్థ దేతే హువే పూచా, మాతాజీ మేరా పురాణ పాఠ క్యా అచ్చా రహా, బడే హీ వేదనాపూర్ణ హృదయ సే ఆపనే సునా, పూర్ణ హృదయ సే బస్ ఆప్ ఏక హీ నే సునా, क्या आपको पुराण पाठ अच्छा लगा? यूं कहकर पंडित तीर्थ देने के लिए उसके निकट आया। तब उस स्त्री ने कहा, पंडित जी, आपने पुराण सुनाया या रामायण सुनाया मुझे कुछ भी पता नहीं।
1: మరి దిన్నము కంటిదారలు కార్చుకుంటూ ఏకాగ్రత చిత్తంతో నీవు వింటున్నావేటంటే, నేను దాని కాదండి, మీ పుస్తకానికి నల్లటి దారంతో కుట్టినారు, ఆ నల్లదారము నా భర్త మొలతాడు జ్ఞాపకం వచ్చి ఏడ్చినాను అనింది. కనుక సమావేశముల్లో చేరి ఇట్టి పరచింతలు కూడాను చేసుకుంటూ కావలము ఒక విధమైనటువంటి యొక్క భావముతో ఆ జరిగేటువంటి యొక్క విషయాన్ని ఏమాత్రము కూడాను గుర్తించినటువంటి వ్యక్తులు కూడాను లోకములో అత్యధికంగా ఉంటుంటారు.
0: यह सुनकर पंडित ने पूछा, फिर प्रतिदिन आप आंसू बहाती हुई प्रवचन सुन रही थी ना? तब स्त्री ने कहा, सरकार, मैं उसके लिए नहीं, बल्कि आप जो ग्रंथ पढ़ रहे थे वह काले धागे से सिला हुआ था, जिसे देखकर मुझे मेरे पति के कमर में बंधा हुआ काला धागा याद आता रहा, इसलिए मैं रोती रही। अतः सत्संग में शामिल होकर भी अन्य बातों में डूबे रहने वाले, सत्संग के विषयों से अनभिज्ञ रहने वाले संसार में अत्यधिक होते हैं।
1: मन सर्वशास्त्रमुल यक्क सारमु, समस्त मार्गमुल यक्क मूलमु, मन यक्क दिव्यमैनटुवंटि यक्क चित्तशुद्धि अनेटुवंटि यक्क तत्वानि मनं गुर्तिंचुकोवालि नेडु। अट्टि चित्तशुद्धि कलिगिनटुवंटि व्यक्तिकि भगवंतुडु శుద్ధమైనటువంటి రూపంలో ప్రతిబింబిస్తూ ఉంటుంటాడు. ద్వారక యందు ఒక మహా పేరుగన్నటువంటి ఒక పెయింటర్ ఉండేటువంటి వాడు. కాని అతని పేరు ప్రతిష్టలు దేశమునకంతా వ్యాపించడం చేత అతనికి ఒక రకమైనటువంటి అహంకారం బయలుదేరింది. ఇంకా ఇట్టి అహంకారం వచ్చినప్పుడు తన క్రింద మీద కూడా చూడటానికి పూనుకోడు.
0: ఆజ్ హమే అప్నే సమస్త శాస్త్రం కే నిచోడ్, సభీ మార్గం కే గంతవ్య और अपने चित्त की विशुद्धता से अवगत होना चाहिए। चित्त की ऐसी विशुद्धता जिसमें होगी, ईश्वर उसे विशुद्ध रूप में दिखाई देते हैं। द्वारका में एक विख्यात चित्रकार रहता था। समूचे देश में प्रसिद्ध होने के कारण उसमें अहंकार आरंभ हुआ और अहंकार के उत्पन्न होने पर ऊपर नीचे कुछ भी नहीं सूझता है।
1: ఒకనాడు నేనింక సంపాదించవలసిందంతా సంపాదించాను, తిరగవలసినటువంటి దేశములంతా తిరిగాను, కాని ఒక్క కృష్ణుడి దగ్గరికి మాత్రం ఇంకా నా యొక్క ప్రవేశం జరగలేదు. కనుక కృష్ణుడి దగ్గరికి వెళ్లి ఈ కృష్ణుడి యొక్క రూపమును కూడా ఒక్కతూరు చిత్రించి అతని యొక్క మెప్పును నేను అందుకోవాలి అని కొంత వాంఛ కలిగింది.
0: ఏక్ బార్ ఉస్మే ఇచ్ఛా ఉత్పన్న హుయి ఔర్ వహ్ విచార్ కర్నే లగా, मुझे जितना कमाना चाहिए था कमा लिया, जितने देशों में घूम आना था घूम लिया, लेकिन आज तक श्री कृष्ण के पास नहीं जा सका। इसलिए एक बार श्री कृष्ण के पास जाकर उनका चित्र बनाकर उनसे प्रशंसा प्राप्त करनी है।
1: सरे ఒకనాడు టైం ఎంగేజ్ చేసుకున్నాడు కృష్ణుడు, పలాని ఇంటకు నీవు నా యొక్క భవనముకు రావచ్చును అని అతను తెలిపాడు. ఆ టైంను పురస్కరించుకుని ఈ పెయింటరు తన యొక్క మెడల్స్లు తన యొక్క బిరుదులు అనేక రకములుగా గాడిది మూటగా కట్టుకుని బయలుదేరి వెళ్లాడు కృష్ణుని యొక్క భవనానికి.
0: ఏక్ దిన్ ఉస్నే శ్రీకృష్ణ సే మిల్నే కా సమయ తయ్ కియా తో శ్రీకృష్ణ నే కహా కి తుమ్ ఫలా సమయ మే మేరే భవన్ మే ఆ సక్తే హో. ఉస్ దిన్ వహ్ చిత్రకార్ అప్నే పదక్ ఔర్ ఉపాధియో కే ప్రతీకో కి బడీ సీ గఠరీ బనాకర్ శ్రీకృష్ణ కే భవన్ కో గయా.
1: సరే ఇతని యొక్క ఆర్భాటమును కృష్ణుడు గమనించాడు. ఇతను అంతర్వాసి సర్వహృదయవాసి అయినటువంటి యొక్క కృష్ణుడు గనుక ఇతని యొక్క భావములు మొదలే గుర్తించుకుని, ఆ ఏమండి మీరు ఎందుకోసం వచ్చారు, ఇక్కడ రావడానికి వచ్చిన కారణం ఏమిటి అన్నాడు. స్వామి, నా యొక్క జీవితంలో ఎట్టి ఆశలు లేదు, ఇది ఒక్క ఆశ మాత్రమే ఉంటుండాలి, ఈ ఆశను తీర్చి నా యొక్క జన్మను సార్థకం చెయ్యండి అని प्रार्थिंचाडु ई पेंटर.
0: श्री कृष्ण ने इसके आडंबर को देखा। श्री कृष्ण तो अंतरवासी हैं, सभी लोगों के हृदयवासी होने के कारण चित्रकार की भावनाओं को भांपते हुए श्री कृष्ण ने कहा, अजी आप क्यों आए हैं, यहां आने का कारण क्या है। चित्रकार ने प्रार्थना की, स्वामी मेरे जीवन में कोई इच्छा नहीं है, मात्र एक ही इच्छा है, इस इच्छा को पूरी कर मेरे जीवन को सार्थक कीजिए।
1: ये मैं अने चेप्पेटप्पटिकी तमनु नेनु चित्रिंचाली ఒక పది నిమిషాలు మీరు కదలక మెదలకు కూర్చుండారంటే దానిని మొట్టమొదట నేను అవుట్లైన్ వేసుకుంటాను, ఇంటికి పోయి ఒక వారం లోపల నేను ఈ యొక్క చిత్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను తీసుకుని వస్తాను అని ప్రామిస్ చేశాడు. సరే, రాత్రింబగలు కృష్ణుని యొక్క బిరుదును అందుకోవాలని చెప్పినని తాను చాలా శ్రమపడి చక్కగా వేశాడు. వేసి ఒక తెల్లటి వస్త్రము కప్పుకొని ఆ చెప్పినటువంటి కాలమునకు తిరిగి కృష్ణ భవనంలో ప్రవేశించి కృష్ణుని కూర్చోమని చెప్పినని, స్వామి తమ చిత్రం సిద్ధంగా ఉంటుండాలి, తమరు చూడాలి అన్నాడు. సరే, ఈ వస్త్రము తెరిచేటప్పటికీ కూర్చున్న కృష్ణునికి పెయింట్ లో ఉన్న కృష్ణునికి పూర్తి విరుద్ధంగా ఉంటుండాలి చూచి ఆ పెయింటర్ కే చాలా ఆశ్చర్యమైపోయింది.
0: శ్రీకృష్ణుని పూచా కే ఇచ్చా క్యా హై తో ఉస్నే కహా ముజే ఆప్కా చిత్ర బనానా హై, ఆప్ 10 మినిట్ హిలే డులే బినా బైఠే రహెంగే तो मैं पहले आउटलाइन बना लूंगा, फिर घर जाकर आपका चित्र एक सप्ताह के अंदर यथावत बनाकर लाऊंगा। तत्पश्चात श्री कृष्ण की प्रशंसा पाने के लिए उसने दिन रात मेहनत करके उनका चित्र बनाया। चित्र बनाने के बाद उसे एक सफेद कपड़े से ढककर वह श्री कृष्ण से कहे गए समय पर श्री कृष्ण के भवन में पहुंचा और कहा, स्वामी आपका चित्र तैयार है, कृपया आप देखें। लेकिन जैसे ही उसने चित्र पर ढके कपड़े को हटाया तो देखा बैठे हुए कृष्ण और चित्र के कृष्ण में बड़ा ही अंतर था। यह देखकर चित्रकार को बड़ा ही आश्चर्य हुआ।
1: ఈ విధంగా అనేక పర్యాయములు ఇదిగో రేపు తెస్తా ఎల్లుండి తెస్తానని చాలా శ్రమపడి ఈ విధంగా ఒక 5-6 పర్యాయములు తన పెయింట్ వేసి తన అపజయానికి గురి అయిపోయి ఇంకా ఆ గ్రామమునే వదిలిపెట్టి పోవడానికి సిద్ధమైపోయాడు. రెండవ దినం ఇంకా ముఖము చూపించడానికి వీలు కాక తాను అర్ధరాత్రి అంటే బయలుదేరి ఏదో ఇంకొక దేశానికైనా వెళ్లిపోదామని చెప్పని తాను ప్రయాణమై వెళ్లిపోతున్నాడు. సరే, మధ్య మార్గం లోపల నారదుడు కనిపించాడు.
0: इसके बाद अनेक बार कल लाऊंगा परसों लाऊंगा कहते हुए वह 5-6 बार चित्र बनाकर विफल हुआ और अंततः उसने उस गांव को छोड़कर जाने का निश्चय कर लिया। अगले दिन अपना मुंह न दिखा सकने की स्थिति में वह आधी रात के समय रवाना होकर जाने लगा। बीच रास्ते में उसे नारद मिले।
1: ఈ నారదుని యొక్క స్వభావం ఎట్టిదంటే, నయా పైసా ఇచ్చి కనిపించుకుంటే 400 ఇచ్చినా కూడా వదిలించుకోవటానికి వీలు కాదు. కాని ఈ నారదుని కంటికి కనిపించినటువంటి తక్షణమే నారదుడు కూడా నువ్వు త్రికాల జ్ఞాని కనుక ఈ పెయింటర్ కు కలిగినటువంటి యొక్క పరాభవం చక్కగా గుర్తించుకుని ఎక్కడికి వెళుతున్నావు నాయన, ఏమి జరిగిందని అనేక రకములుగా కూడాను వివరించి అడిగాడు. అప్పుడు ఈ పెయింటర్ జరిగిందంతా చెప్పటప్పుడు నారదుడు చెప్పాడు, ఒరే పిచ్చివాడా, కృష్ణుణ్ణి పెయింట్ చేయడానికి నువ్వు పునుకున్నావా, అతను క్షణక్షణమును కూడా నువ్వు మారుతుంటాడు కదా, అలాంటి యొక్క నిత్య నూతనుడైనటువంటి యొక్క క్షణక్షణమునకు నూతనుడైనటువంటి యొక్క కృష్ణుణ్ణి నీవు ఏ రీతిగా పెయింట్ వేయటానికి పూనుకున్నావు, అయితే అట్టి కృష్ణుణ్ణి నీవు పెయింట్ వేసి అతని దగ్గర నుంచి బహుమానం పొందాలనేటువంటి ఒక ఉద్దేశం నీకుంటే నేను కొన్ని ఉపాయములు చెప్తాను, ఆ ఉపాయములు పురస్కరించుకుని నీవు నడుచు, తప్పక నీకు ఆ బహుమానం అందుకోవటానికి వీలవుతుందన్నాడు.
0: నారద్జీక స్వభావకు చేసా థా कि नया पैसा देकर पकड़वाएं तो फिर 400 देकर भी नहीं छुड़वा सकते हैं। नारद भी त्रिकाल ज्ञानी होने के कारण चित्रकार की पराभूत भावना से अवगत होने के बाद उन्होंने पूछा, वत्स कहां जा रहे हो, क्या हुआ? जब चित्रकार ने सारी बातें बताई तो नारद ने कहा, अरे पगले, क्या श्रीकृष्ण का चित्र बनाने को तुम तैयार हुए? वे तो प्रतिपल बदलते रहते हैं, ऐसे नित्य विनूतन और प्रतिपल परिवर्तित होने वाले श्रीकृष्ण को चित्रित करने का निर्णय तुमने कैसे कर लिया? ऐसे श्रीकृष्ण का चित्र बनाकर यदि तुम पुरस्कार प्राप्त करना चाहते हो तो मैं तुम्हें कुछ उपाय बताता हूं। यदि तुम उन उपायों का अनुसरण करोगे तो अवश्य तुम पुरस्कार पा सकते हो।
1: ये दो वकट चवलो ऊदाड़ सारी दीन आधार चेसकोनी नारदुन तो पाटे द्वारकु ఈ పెయింటర్ వెళ్లి రెండో దినము, స్వామి నేను తమ చిత్రమును చక్కగా తీసుకుని వచ్చాను అని చెప్పని ఒక తెల్లటి వస్త్రం కప్పుకొని లోపలికి వెళ్లాడు. సరే ఇది తీసుకుని రా చూద్దామని చెప్పాడు. ఎదురు నిలబెట్టాడు, అనగా కృష్ణుడు కూర్చున్నటువంటి దానికి ఎదురుగా నిలబెట్టేసేసినాడు. చేశాడు, స్వామి ఇంకా మీరు ఎన్ని రూపాలు మారుతారో అన్ని రూపాలు మారండి, ఏ రూపం మారినా ఆ రూపం దాంట్లో వస్తాదని శుద్ధమైన అద్దాన్ని కొండొచ్చి పెట్టాడు.
0: उन उपायों का अनुसरण करोगे तो अवश्य तुम पुरस्कार पा सकते हो।
1: ये दो वकट चवलो

0: ఇంకా మీరు ఎన్ని రూపాలు మారుతారో అన్ని రూపాలు మారండి, ఏ రూపం మారినా ఆ రూపం దాంట్లో వస్తాదని శుద్ధమైన అద్దాన్ని కొండొచ్చి పెట్టాడు.
1: ఫిర్ నారద్ నే ఉస్కే కాన్ మే కుచ్ ఫుస్ఫుసాయా. అగలే దిన్ నారద్ కే సాథ్ చిత్రకార్ ఏక్ సఫేద్ కపడే సే ఢక్ కర్ శ్రీకృష్ణ కా చిత్ర లేకర్ గయా ఔర్ కహా, స్వామీ మే ఆప్కా సుందర్ చిత్ర లే ఆయా హూం. శ్రీకృష్ణ నే కహా కి లే ఆవ్ దేఖతే హై. తబ్ బైఠే హువే శ్రీకృష్ణ కే సామనే ఉస్నే చిత్ర లాకర్ రఖా ఔర్ కహా, స్వామీ ఆప్ చాహే జితనే భీ రూప్ బదలియే లేకిన్ సభీ ఇస్ చిత్ర మే ఆ జాయేంగే. యూ కహతే హువే ఉస్నే ఉన్కే సామనే ఏక్ సాఫ్ ఆయినా లాకర్ రఖ్ దియా.
0: కనుక ఇదే విధముగానే భగవంతుడు ఇటువంటి వాడు అటువంటి వాడు అని మనం ఆకారాలు తీర్చిదిద్ది మనం ఎన్ని పెట్టుకున్నప్పటికీ నిజమైనటువంటి ఆకారం అందులో రావటానికి వీలుండదు. కనుకనే అట్టి ఆకారంలో తీర్చిదిద్దుకునేటువంటి యొక్క ప్రయత్నంలో మనం విఫలములలో అయిపోయేదానికంటే చిత్తమనేటువంటి దీనిని శుద్ధమనేటువంటి అద్దంగా తీసుకున్నప్పుడు తన ఆకారములు ఏ ఆకారములు మారినా కానీ అందులో మనకు స్పష్టంగా కనిపించడానికి వీలవుతుంటాది.
1: ఇసీ ప్రకార్ హమారే ద్వారా ఈశ్వర్ ఏసే హే వేసే హే కహతే హువే ఈశ్వర్ కో రూపాయిత్ కర్నే పర్ భీ ఉస్మే ఈశ్వర్ కే యథార్థ రూప్ కే ఆనే కి సంభావనా కతయీ నహీ హై. అతః ఏసే రూపో కే చిత్రణ కర్నే కే ప్రయత్న మే విఫల్ హోనే కే బదలే అప్నే చిత్త కో హీ విశుద్ధ ఆయినా బనా లేనే పర్ ఈశ్వర్ కే రూప్ చాహే కితనే హీ పరివర్తిత్ క్యో న హూ లేకిన్ సభీ రూప్ ఉస్మే విస్పష్ట రూప్ మే దిఖాయీ పడ్ సక్తే హై.
0: కనుకనే చిత్తమును శుద్ధి చేసుకోవటమే మన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా మీరు విశ్వసించవలసినటువంటిది. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క అద్దముగా మన యొక్క చిత్తము తయారు కావాలనుకున్నప్పుడు ప్రేమ, శ్రద్ధతో కూడినటువంటి భక్తి ఈ రెండింటి ద్వారా మనకు లభ్యమవుతుంది. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమను పెంచుకునియే గోపికలు కాని, పవిత్రమైనటువంటి జయదేవుడు కాని, గౌరాంగదుడు కాని కృష్ణ అని ఉచ్చరించిన తక్షణమే తమ యొక్క దేహములు తాము మరచి క్రింద పడిపోయేటువంటి వారు.
1: ఇస్లియే తుమే విశ్వాస్ కర్నా చాహియే కే చిత్త కో విశుద్ధ కర్నా హీ తుమ్హారా ప్రధాన కర్తవ్య హై. యది హమ్ అప్నే చిత్త కో ఐసా పవిత్ర ఆయినా బనానా చాహతే హై తో ప్రేమ్ ఔర్ శ్రద్ధాపూర్ణ భక్తి ఇన్ దోనో కే హీ ద్వారా ప్రాప్త హోగా. ఐసే ప్రేమ్ కో స్వయం మే బఢాకర్ గోపియా జయదేవ్ ఔర్ గౌరాంగ హే కృష్ణ కహతే హువే అప్నీ సుద్ బుద్ ఖోకర్ గిర్ పడతే థే.
0: కనుకనే గౌరాంగదుని కూడాను అతనికి గౌరాంగదుడు అనగా తెల్లటి వర్ణం కలిగినటువంటి వాడు కనుక అతనికి గౌరాంగదుడు అని మొట్టమొదట పెట్టిన పేరు. కాని కృష్ణనామమును ఉచ్చరించిన తక్షణమే తర్మయత్నముతో క్రింద కూలిపోతుండేటువంటి వాడు కనుక చైతన్యము తప్పేటువంటిది కనుక కృష్ణ అంటే చైతన్యము లేకుండా పోవటం చేత కృష్ణ చైతన్య అనేటువంటి పేరుగా కూడాను తాను పిలువబడుతూ వచ్చాడు. కనుక ప్రేమతో మన యొక్క దేహమును కూడాను మరిచేటువంటి యొక్క దివ్యత్వాన్ని మన హృదయంలో అభివృద్ధి పరచుకోవటానికి పూనుకోవాలి.
1: గౌరాంగ కా బిల్కుల్ గోరే రంగ్ కే హోనే కే కారణ్ పహలే ఉన్కా నామకరణ్ గౌరాంగ్ కే రూప్ మే హువా లేకిన్ శ్రీకృష్ణ కా నామోచ్చారణ్ కర్తే హీ తన్మయతా మే గిర్ పడనే చేతనా ఖో జాతే రహనే కే కారణ్ హే కృష్ణ కహతే హీ చేతనా కే ఖో జానే కే కారణ్ ఉన్కా నామ్ కృష్ణ చైతన్య పడా. హమే అప్నీ దేహ కో భీ భులా దేనే వాలీ దివ్యతా కో అప్నే హృదయ మే ప్రేమ్ కే సహారే బఢానే కే ప్రయత్న కర్నే చాహియే.
0: అదే సరైనటువంటి యొక్క సమత్వానికి తగినటువంటి గుర్తుగా ఉంటాది. కనుక మీరందరూ కూడాను ఎవరి ఎందుకు చూచినప్పటికీ మన ఆరాధన దైవమే సర్వజీవులు ఎందు ఉంటున్నాదనేటువంటి యొక్క విశ్వాసమును క్రమక్రమేణ ఒక్కతూరి అది బలపరచడానికి వీలు కాదు. కనుక క్రమక్రమేణ మీరు అట్టి సమత్వాన్ని అభ్యాసంతో అభివృద్ధి పరుచుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: యహి సహీ సమత్వ భావన కా ప్రతీక హై. హమ్ జిసే భీ దేఖతే హై ఉన్హే అప్నే ఆరాధ్య కే రూప్ మే హీ దేఖనా చాహియే. స్వామి ఆశా కర్తే హై కే తుమ్ ఇస్ సమత్వ భావన కో అభ్యాస

0: ఎవడు నిరంతరము ప్రీతిపూర్వకము చే ప్రీతిపూర్వకంతో నన్ను భజించును అట్టివానికి నేను బుద్ధి యోగమును అందిస్తాను అన్నాడు గీతాచార్య.
1: గీతాచార్య హెస్ డిక్లర్డ్ దట్ హూసో ఎవర్ లవింగ్లీ రిమెంబర్స్ అండ్ ప్రైజెస్ మీ వుడ్ బి గివన్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్ బుద్ధి యోగం.
0: ఇంతే కాదు,
1: నాట్ మియర్లీ దిస్,
0: అతనిని నాతో చేర్చుకుంటానని కూడా వాగ్దానం చేశాడు.
1: హి హాజ్ ఆల్సో ప్రామిస్డ్ దట్ ఐ విల్ టేక్ హిమ్ విత్ ఇన్ మీ.
0: బుద్ధి యోగం అనగా ఆత్మ అనాత్మ వివేకమే.
1: బుద్ధి యోగం ఆర్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్ రెఫర్స్ టు డిస్క్రిమినేషన్ విచ్ కెన్ డిస్టింగ్విష్ ద వన్ విచ్ ఈస్ ఆత్మ ఫ్రమ్ అనాత్మ, పర్మనెంట్ ఆత్మ టు ఇంపర్మనెంట్ అనాత్మ.
0: ఇది పవిత్రమైన భక్తవర్ణకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడాను నిరూపించాడు.
1: దిస్ బికమ్స్ పాసిబుల్, ఇట్ హెస్ బీన్ ప్రూవ్ ఓన్లీ టు పీపుల్ హూ ఆర్ రియలీ డివోటెడ్ అండ్ ఆల్మోస్ట్ మ్యాడ్ విత్ లవ్ ఫర్ ద లార్డ్.
0: ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు సునిర్మల భక్తియే ఆధారమని కూడాను నిరూపించింది.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్ దట్ టు గెట్ ఎ రియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ డివోషన్ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
0: సోహం తత్వమునకు దాసోహమే ఆధారమని కూడాను ప్రకటించింది.
1: టు ద ప్రిన్సిపల్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద లార్డ్ ఇట్ సెల్ఫ్ సోహం తత్వ ది attitude of servant and dasoham is the proper path.
0: Bhaktiman me priyo narahani evaru na bhaktudiga untuntado vaade naaku atyanta priyudani kudanu sthiram chesindi.
1: It has also confirmed that the one who is a devotee is dear to me.
0: Bhakti anaga emiti?
1: What is devotion?
0: Prema nasharamaina padartham paina ప్రకరించినప్పుడు ఇది రాగమోహితంగా రూపొందుతుంది.
1: వెన్ లవ్ ఫ్లోస్ టువర్డ్స్ ట్రాన్సియంట్ థింగ్స్ ఇట్ బికమ్స్ అటాచ్మెంట్.
0: శాశ్వతమైనటువంటి దీనిపైన ప్రకరించినప్పుడు ఇది ఏ భక్తిగా రూపొందుతుంది.
1: వెన్ ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ ద పర్మనెంట్ ఎంటిటీ ఇట్ బికమ్స్ డివోషన్.
0: భక్తి రెండు విధములుగా ఉంటున్నది.
1: డివోషన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్.
0: పుష్పములచే పూజలు గావించుతూ, ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సల్పుతూ, క్షేత్రములు దర్శించుతూ, పుణ్యనదీ తీర్థములు ఆచరించుతూ, మందిరముల యందు పూజా రూముల యందు దేవాలయముల యందు ఆచరించేటువంటి నిత్యసు షోడశోపచారములచే గావించినటువంటి కర్మలకంతయును సామాన్యమైన భక్తి అని సార్థక నామం.
1: వన్ ఈస్ ఆర్డినరీ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ రెఫర్స్ టు సర్టన్ యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ రిచువల్స్ లైక్ వర్షిపింగ్ ద లార్డ్, 16 టైప్స్ ఆఫ్ ఆఫరింగ్ అండ్ విజిటింగ్ వేరియస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్, టేకింగ్ బాత్ ఇన్ హోలీ రివర్స్. దీస్ ఆర్ ఆల్ రిచువల్స్ విచ్ ఈజ్ ఆర్డినరీ టైప్ ఆఫ్ డివోషన్.
0: కానీ గీతాచార్యులు దీని అంతగా అంగీకరించటం లేదు.
1: గీతాచార్య హౌవర్ డస్ నాట్ యాక్సెప్ట్ దిస్ యాజ్ ది థాట్ ఆఫ్ డివోషన్.
0: సత్శీల సదాచార సంపన్నమైనటువంటి పరాభక్తియే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చారు.
1: డివోషన్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్యారెక్టర్ అండ్ టోటల్ లవ్ టు ద లార్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ట్రూ డివోషన్. దిస్ హెస్ బీన్ ట్రూ.
0: భక్తికి పరాభక్తికి ఉండినటువంటి వ్యత్యాసం కూడాను మనం విచారించాలి.
1: వి హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టు ద డిస్టింక్షన్ బిట్వీన్ భక్తి ది ఆర్డినరీ డివోషన్, పరాభక్తి ది ట్రాన్సెండెంటల్ డివోషన్.
0: భక్తి అనగా కేవలము దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టింపబడినటువంటి పదార్థముల యొక్క ప్రయోజనము భక్తిగా నిరూపిస్తూ వచ్చింది.
1: ది ఆర్డినరీ డివోషన్ రెఫర్స్ టు ద యూజ్ ఆఫ్ the things and articles of the phenomenal world for worshipping the Lord.
0: దీనికి ఉదాహరణము మనము పూజిస్తున్నాము. బాహ్యమై బాహ్య సంబంధమైనటువంటి పుష్పమును తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము.
1: ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ గెటింగ్ ది ఫ్లవర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద ట్రీస్.
0: ఈ పుష్పములు ఎక్కడి నుంచి వచ్చినవి?
1: From where did these flowers come?
0: నీవు సృష్టింపబడినటువంటివా?
1: Have you created them?
0: లేక మరే విధమైనటువంటి దీంట్లో నీవు కల్పితం చేసినటువంటివా?
1: Have you been able to manufacture them otherwise?
0: కాదు కాదు.
1: Certainly not.
0: ఇది భగవత్ సృష్టికి సంబంధమైనటువంటి పుష్పములు.
1: These are all flowers created by the Lord.
0: భగవంతుడు సృష్టింపబడినటువంటి పుష్పములు నీవు తెచ్చి భగవంతునికి అర్పితం చేయడంలో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యం ఏమిటున్నది?
1: What is
0: the meaning?
1: What is the big speciality in offering the flowers which are created by the Lord to the Lord himself?
0: Kanuka bhagavantunu srishtimpabadinatundi padarthamulu cheta bhagavantunni aaradham chesetundi yokka prakriyalaku sadharanamaina bhaktiga nirupistu vachindi geeta.
1: Geeta has been proving that as ordinary type of devotion which is taking the created things of the Lord and offering them to the Lord himself.
0: Parabhakti anaga kevalamu nee yokka prayatnamu dwara nee hrudaya brindavanam nandu satya sadaacharam antanti gunamulanu abhirudhi gavinchi danini poshinchi atti pushpamulu cheta bhagavantuni aaradhana cheseetundi yokka prakriyake parabhakti ani kuda nu cheptochu.
1: The activities which are associated with worshipping of the Lord who is seated in your heart by the flowers which are not relating to the world as such.
0: Aithe jnana dhyanam visishyate ani Balaraju cheppadu. Jnanamunaku dhyanamunaku undinatuvanti vyathyasamunu kudanu manam kontha vicharinchali.
1: We have to also inquire into the difference between jnanam and dhyanam which Balaraju said just now.
0: Dhyanamu leka jnanamu kudaradu.
1: Without meditation it is not possible to get real knowledge.
0: Jnanamu leka dhyanam sambhavinchadu.
1: Without the awareness of the knowledge you would not be able to enter into meditation.
0: Ee vidhamaina paristhiti yendu edi manamu odalu teeskovali?
1: In such circumstances, which of the two should we have to start with?
0: Dhyanam anaga loka sambandhamainatundi arthamulanu manam puraskarinchukunnappudu edo oka vastuvunu ekagrata chittudai danini smarinchi danini darshinchi tadwara divyatvanni pondeetundi margamu ani.
1: Taking in a worldly context and in a worldly way, meditation refers to concentrating upon an object and through that object reaching the ultimate.
0: Kani idi kadu.
1: But this is not correct.
0: Dai chintayam iti dhyanam ani. Dai chintayam aneetundi dhatuvu nunchi puttinatundide dhyanam.
1: Etymologically dvai chintayam explains the origin of dhyanam.
0: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanamu ani dini yokka antararthu.
1: Dvai chintayam really refers to meditation of God himself.
0: భగవంతుని చింతనే భక్తి అని కూడా దీని యొక్క అర్థం.
1: మెడిటేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డివోషన్.
0: కనుక ఈ భక్తియే లేక అఖండమైనటువంటి జ్ఞానతత్వం మనకు ప్రాప్తించటం ఇది అసాధ్యం.
1: వితౌట్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ద అన్లిమిటెడ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్.
0: ఫలము మనకు ముఖ్యమే.
1: Fruit is important.
0: Kani idi pushpam leka phalam kaneradu.
1: But you would not be able to get fruit without having flower.
0: Kanuka motta motta manamu pushpamunu aashrayinchinappude phalamu manaku dakkutundi.
1: Only when we get flower in the first place we would be able to just get a fruit.
0: Adi vidhamugane pushpam vantide bhakti.
1: In the same way devotion may be compared to flower.
0: Bhaktini aashrayinchaka అఖండ జ్ఞానం అనేటువంటి ఫలం మనకు ప్రాప్తించదు.
1: వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ టు డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు గెట్ నాలెడ్జ్.
0: కనుక పులం పుష్పము వంటి స్థాయి ఎందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావం నుండే తాను ప్రారంభించాలి.
1: ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఫ్లవర్ ఏ డివోటీ హ్యావ్ టు టేక్ అప్ టు హిమ్సెల్ఫ్ ది స్టేజ్ ఆఫ్ సర్వెంట్ యాటిట్యూడ్ దాసోహం ఐఎమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్.
0: ఇలాంటి దాసోహం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రారంభించి బ్రహ్మాహం అని లేక సోహం అనేటువంటి యొక్క స్థితిలో మనము చేరాలి.
1: కమెన్సింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, వీ హావ్ టు గో టు ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ బ్రహ్మ అండ్ ఐ ఆమ్ దట్.
0: విద్యారణ్యుల వారు దాసోహం దాసోహం అనేటువంటి చింతనతో ప్రారంభించాడు సాధన.
1: సేక్రెడ్ విద్యారణ్య హ్యాస్ కమెన్స్ హిస్ సాధన ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్, ఐ ఆమ్ యువర్ సర్వెంట్.
0: కానీ కొంతకాలము ఈ దాసోహం అనేటువంటి మంత్రంతో ప్రారంభించినటువంటి సాధన క్రమక్రమేణ సోహంగా మారిపోయింది.
1: గ్రాడ్యువల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సాధన విచ్ కమెన్స్ ఫ్రమ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ బికేమ్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ ద లార్డ్ హింసెల్ఫ్.
0: ఒకనాడు విద్యారణ్యుల వారు ఏమిటి ఆశ్చర్యమని తన యొక్క శిష్యులతో బోధిస్తున్నాడు.
1: పర్టికులర్ డే ది సేక్రెడ్ గురు విద్యారణ్య వాస్ డిస్కసింగ్ విత్ హిస్ డిసైపుల్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ది సిగ్నిఫికెన్స్.
0: శిష్యులు గురువును ప్రశ్నించారు, స్వామి ఇంతకాలము దాసోహం దాసోహం అనేటువంటి యొక్క సాధన చేత తాము ఇంత స్థాయికి వచ్చారు, కానీ ఈనాడు శివోహం శివోహం శివోహం లేక సోహం సోహం సోహం అనేటువంటి దీనికి తగినటువంటి మార్పునకు కారణం ఏమిటన్నారు.
1: ద డిసైపుల్స్ క్వశ్చన్ విద్యారణ్య, స్వామి యూ హ్యావ్ బీన్ జస్ట్ టీచింగ్ అస్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ దాసోహం దాసోహం, బట్ టుడే యు ఆర్ టెలింగ్ ఐ ఆమ్ శివ శివోహం ఆర్ సోహం ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ దట్, హౌ ఇస్ ఇట్ దట్ యూ హ్యావ్ కమ్ టు దిస్ పర్టికులర్ స్టేజ్.
0: బిడ్డలారా, ఇంతకాలము నేను దాసోహం దాసోహం దాసోహం అని భగవంతునికి దాసుడై నేను పూజిస్తూ వచ్చాను. ఒకనాటి రాత్రి చిట్టచోరు బృందావన విహార్ గోపీమాన సంచారి వచ్చి ఆ దాను అపహరించి వెళ్ళాడు అన్నాడు.
1: షీ సెడ్, డియర్ చిల్డ్రన్, ఐ హావ్ బీన్ జస్ట్ ప్రేయింగ్ దట్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. వన్ పర్టికులర్ డే చిత్త చోర ద స్టీల్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ ద హార్ట్ హీ జస్ట్ కేమ్ అండ్ స్టోల్ మై హార్ట్ అండ్ హీ మేడ్ మీ ఫీల్ సోహం సోహం ఐ ఆమ్ దట్.
0: దా అపహరించాడు.
1: హీ హాస్ టేకన్ అవే ఫ్రమ్ దా సోహం దట్ పర్టికులర్ ధాతు దా అండ్ హీ మేడ్ ఇట్ సోహం.
0: దాసోహం దాసోహం అనేటువంటి పదములో కృష్ణుడు దకారాన్ని అపహరించడం చేత సోహంగా మారిపోయింది అన్నాడు.
1: As Krishna carried away Da from Dasoham, it became Soham. This is how he explained.
0: ప్రారంభంలో నీవు దాసుడిగా ప్రయాణం సలిపావు నాయన, ఇప్పుడు నాకు సమీపించావు, నాతో ఐక్యుడైపోతున్నావు, కనుక నీవు సోహం సోహం అనేటువంటి మార్గాన్ని అనుసరించమన్నాడు.
1: To begin with, you started your sadhana from a stage of dasoham, but as you progressed, you have become very close to me, very near to me, and now you can take it up as soham, soham. This is how Lord told Vidyaranya in the dream.
0: Ramakrishna Paramahansa daggara kudanu oka gruhasthudainatunte bhaktudu sanyasi ainatunte bhaktudu undetunte vaaru.
1: There were two devotees, one a grihastha, a family devotee, and a sanyasin devotee with Ramakrishna Paramahamsa.
0: Naga Mahasayudu grihastha bhaktudu.
1: Naga Mahasaya was a family devotee.
0: Vivekananda sanyasi bhaktudu.
1: Vivekananda was a sanyasin devotee.
0: Naga Mahasaya nirantaram kudanu దాసోహం దాసోహం దాసోహం అనేటువంటి నేను దాసాంతాసుడను అనేటువంటి దీంతో ప్రారంభిస్తూ వచ్చాడు సాధన.
1: నాగ మహాశయ ఆల్వేస్ అండ్ టు స్టార్ట్ విత్ హీ ప్రాక్టీస్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ దాసోహం ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్.
0: దాసోహం అనేటువంటి పదములో సాధనను ప్రారంభించినప్పుడు మానవుని యందు అహంకార వృత్తులు శూన్యమవుతాయి.
1: వెన్ ఎనీ డివోటీ కమెన్సెస్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ దాసోహం ఈగోయిజం విల్ డిసప్పియర్ ఫ్రమ్ ద డివోటీ.
0: అహంకారం ఉండినంత వరకు ఆత్మజ్ఞానం ప్రాప్తించదు.
1: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగోయిజం ఇన్ హిమ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఈ అహంకారం అనేటువంటి గాంధీవును పారవేసి కరిష్యే వచనం తవా అని శరణాగతులు కావటం చేతనే అర్జునుడు కృష్ణుడు కూడాను అనేక విధముల ధైర్యమును ప్రోత్సాహమును అందిస్తూ వచ్చాడు.
1: ఈవెన్ ఫర్ అర్జున కృష్ణ గేవ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ హీ ఫ్లూ అవే దిస్ గాంధీవ ఆఫ్ అహంకార దట్ ఇస్ ఈగోయిజం అండ్ సరెండర్డ్ టు ద లార్డ్ అండ్ సెడ్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఒబే యువర్ కమాండ్ గివ్ మీ యువర్ కమాండ్ ఐ విల్ ఒబే.
0: అహంకారం ఉండినంత వరకు ఆత్మస్థాయిలో పరమాత్మ స్వరూపం లభ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగోయిజం, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఆత్మ ది పరమాత్మ స్వరూప ఇట్సెల్ఫ్.
0: పరమాత్మ అనుగ్రహం చిక్కిన అహంకారం ఉండటకు వీలు లేదు.
1: వన్స్ యు గెట్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్ యు వుడ్ నాట్ బి హ్యావింగ్ ఈగోయిజం. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఈగోయిజం.
0: ఒకే సమయమునందు ఒకే ప్రదేశములో వెలుతురు చీకటి ఉండటకు వీలు కాదు కదా.
1: అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ ప్లేస్ దేర్ కెనాట్ బి లైట్ అండ్ డార్క్నెస్ ఇజంట్.
0: కనుకనే నాగమహాశయుడు మొదలు దాసోహం దాసోహమని తన స్థాయిని కొంత అల్పస్థాయికి తీసుకుని వెళ్లాడు.
1: దేర్ఫోర్ నాగమహాశయ స్టార్టెడ్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బిగినింగ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దాసోహం.

0: కాని వివేకానందుడు శివోహం శివోహం శివోహం అనేటువంటి దీంతో లేక సోహం సోహం అనేటువంటి దీంతో తాను విశాలమైనటువంటి యొక్క హృదయుడుగా తయారవుతాడు.
1: వివేకానంద ఆన్ ద అదర్ హ్యాండ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బై టెలింగ్ శివోహం శివోహం ఐఎమ్ శివ ఐఎమ్ దట్ సోహం.
0: విరిజానంద స్వామి ఈ రెండింటినీ ఆధారం చేసుకుని నాగమహాశయుడుకు వివేకానందుడు ఇరువురు కొడుకు మాయా అనేటువంటి బంధన చేత కట్టుబడినారు.
1: నిరంజనానంద స్వామి సెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాగమహాశయ అండ్ వివేకానంద బోత్ ఆఫ్ దెమ్ అడాప్టెడ్ డిఫరెంట్ పాత్స్ టు ఓవర్కమ్ దిస్ ది పవర్ ఆఫ్ ఇల్యూషన్.
0: కట్టబడినటువంటి ఈ కట్టలో నుంచి నాగమహాశయుడు దాసోహం దాసోహమని స్వల్ప స్వరూపాన్ని ధరించి లోపల తప్పించుకుని వెళ్లాడు.
1: నాగమహాశయ అడాప్టెడ్ ది పాత్ ఆఫ్ దాసోహం దాసోహం. హీ బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ హీ గాట్ హిమ్సెల్ఫ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది టై ఆఫ్ దిస్ మాయా ది స్పెల్ ఆఫ్ ద మాయా అండ్ హీ వాస్ ఫ్రీ.
0: కాని వివేకానంద శివోహం శివోహం శివోహం శివోహం అని తన అఖండ స్వరూపాన్ని విశాలమైనటువంటి తత్వాన్ని అభివృద్ధి గావించుకుని ఆ మాయా బంధనమును ఛేదించుకుని వెళ్లాడు.
1: ద షాకల్స్ ఆఫ్ మాయా విచ్ ఆర్ బైండింగ్ వివేకానంద వర్ టర్న్ టు పీసెస్ బై హిస్ ఎక్స్పాండింగ్ శివోహం శివోహం శివోహం ఐఎమ్ శివ ఐఎమ్ శివ ఐఎమ్ శివ.
0: అనగా నేనే దేవుడను అనేటువంటి ఉన్నత భావమును ఉత్తమ భావమును అభివృద్ధి పరుచుకున్నటువంటి వానికి ఏ విధమైనటువంటి బంధనను అతన్ని బాధించవు.
1: ఎనీ పర్సన్ హూ డెవలప్స్ ఇన్ హిమ్సెల్ ద సేక్రెడ్ అసెన్ లాఫ్ ది ఐడియాస్ దట్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ నథింగ్ విల్ బాదర్ హిమ్ నథింగ్ విల్ కమ్ ఇన్ ద వే.
0: కేవలం మాటలతో చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దెర్ ఇస్ నో యూస్ బై మియర్లీ అటరింగ్ ఆల్ దీస్ థింగ్స్ బై వర్డ్.
0: అనుభూతికి రావాలి.
1: దే మస్ట్ కమ్ టు వన్స్ ఎక్స్పీరియన్స్.
0: దేహప్రాంతిని వీడాలి.
1: వన్ షుడ్ ఓవర్కమ్ ది ఫీలింగ్ ఆఫ్
0: ఇంద్రియని గ్రౌండ్ చేయాలి.
1: వన్ షుడ్ ఓవర్కమ్ బాడీ కాన్షియస్నెస్.
0: రతడం యోగినః అనేటువంటి ఏకాత్మ భావన పెంచుకోవాలి.
1: కంట్రోల్ సెన్సెస్ అండ్ కంటిన్యూస్లీ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్.
0: అట్టివారే ఈ విధమైన జ్ఞానమును పొందగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ అక్వైర్ దిస్ నాలెడ్జ్ సుప్రీం.
0: అయితే భక్తుడైనటువంటి వాడు అహంకారమును దూరం చేసుకుని ఆత్మానందంలో లీనమవుతాడు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎ డివోటీ రిమూవ్స్ ఈగోయిజం ఫ్రమ్ హిజ్ ఓన్ హార్ట్ అండ్ హీ గెట్స్ ది బ్లిస్ సుప్రీం.
0: దీనికి ద్వైత విశిష్టద్వైత అద్వైతములు అనేటువంటి మూడు మార్గములను బోధిస్తూ వచ్చాడు.
1: దేర్ ఆర్ త్రీ పార్ట్స్ ద్వైత విశిష్టాద్వైత అద్వైత డ్యువలిజం క్వాలిఫైడ్ డ్యువలిజం అండ్ నాన్ డ్యువలిజం.
0: తత్వైపాహం అనగా నేను భగవంతుని భక్తుడను అని ప్రారంభంలో తాను చెప్పుకుంటాడు.
1: ఇన్ ది వెరీ బిగినింగ్ హీ అటర్స్ దట్ ఐఎమ్ ఏ డివోటీ ఆఫ్ గాడ్.
0: ఇందులో భగవంతుడు వేరు తాను వేరుగా నిరూపించుకుంటాడు.
1: ఇన్ దిస్ ఇట్ ఈస్ ప్రూవ్ దట్ దేర్ ఆర్ టూ ఎంటిటీస్ వన్ ఇస్ గాడ్ ది అదర్ ఇస్
0: ద్వైతాహం అనగా నేను ప్రత్యేకంగా ఉంటున్నాను దేవుడు ఎక్కడో ఉంటున్నాడు అతన్ని నేను చూడడం కోసం అని అతని భక్తుడిగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు.
1: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ గాడ్ ఈజ్ ఎల్స్వేర్ హీజ్ అ సెపరేట్ ఎంటిటీ ఐ వుడ్ లైక్ టు సీ హిమ్ దిస్ ది అప్రోచ్ అండ్ యాటిట్యూడ్.
0: క్రమక్రమేణ ఈ భక్తిని అభివృద్ధి గావించుకుని తవైవాహం అనేటువంటి దీంట్లో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ వచ్చి భగవంతుడా నేను నీ భక్తుడను నేను నీ భక్తుడను అని ప్రారంభిస్తాడు.
1: గ్రాడ్యువలీ హీ విల్ మేక్ ప్రోగ్రెస్ హీ విల్ కమ్ ఫేస్ టు ఫేస్ ది లార్డ్ అండ్ హీ విల్ ఆర్గ్యూ విత్ హిమ్ యాస్ లార్డ్ ఐఎమ్ యువర్ డివోటీ ఐఎమ్ యువర్ డివోటీ.
0: తవైవాహం అనేటువంటిది ఎదురుగా నిలిచి భక్తునితో భక్తుడు భగవంతునితో నేను నీ భక్తుడని ధీరంగా చెప్తున్నాడు.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ హీ స్టాండ్స్ ఎరెక్ట్ బిఫోర్ ద లార్డ్ అండ్ డిక్లర్స్ దట్ ఐఎమ్ యువర్ డివోటీ ఓ లార్డ్.
0: మూడవది త్వమైవాహం.
1: ద థర్డ్ స్టేజ్ ఈస్ త్వమైవాహం.
0: నీవు నేనేను అంటున్నాడు.
1: ఐఎమ్ యు ఆర్ మై సెల్ఫ్.
0: నేను నీ భక్తుడను అని అనుకోవటం విశిష్టాద్వైతం.
1: I am your devotee refers to visishtadvaita.
0: Nenu daiva bhaktudanu ani anukovatamu dvaitam.
1: I am the devotee of some god. This is dvaita bhava.
0: Neede nenu anukone advaitam.
1: You are myself. This particular feeling is feeling of advaita, non dualism.
0: కనుక మనము ద్వైతములో ప్రారంభం జరిపినప్పుడే అద్వైతములో మనం ప్రవేశించడానికి అర్హులమవుతాం.
1: దేర్ఫోర్ ఓన్లీ వెన్ వి కమెన్స్ అవర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ డ్యువలిజం విల్ ఎండ్ అప్ ఇన్ నాన్ డ్యువలిజం.
0: కనుక మొట్టమొదట మనము సామాన్యమైనటువంటి భక్తిలో భక్తితో మన యొక్క ఆరాధనను ప్రారంభించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దేర్ ఫోర్ విల్ హావ్ టు కమెన్స్ అవర్ సాధన అవర్ డివోషన్ from the very ordinary devotion stage.
0: ఇది సాకార సగుణములు లేక నిరాకార నిర్గుణములు మనకు ప్రాప్తించవు.
1: That is, without having సాకార and సగుణ attributes and a form, it is not possible to get attributes
0: and a form.
1: This is impossible also.
0: కనుక మొట్టమొదట మనము ఒక విధమైనటువంటి యొక్క దాసులుగా మనము తయారు కావాలి.
1: Therefore, to start it, we will have to develop ourselves and become the servant of the Lord.
0: మరొక ఉదాహరణ.
1: One more example for this.
0: ఒకవైపున పెద్ద సున్న ఉంటుండాలి.
1: There is a big circle or a zero on one side.
0: దానికి పక్కనే ఒక చిన్న జీరో ఉంటుండాలి.
1: Just by its side, there is another smaller circle.
0: ఈ పెద్ద సర్కిల్ దైవం.
1: The big circle may be compared to God.
0: ఈ చిన్నదే జీవుడు.
1: The small one refers to జీవ.
0: ఈ జీవుడు అనేటువంటి వాడు దేవునికి కొంచెం ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: This jiva is different and distinct from deva, God.
0: ఇది ద్వైతం.
1: This is ద్వైతం.
0: విశిష్టాద్వైతం అనగా పెద్ద సున్న లోపల చిన్న సున్న ఉంటుండాలి.
1: విశిష్టాద్వైతం, క్వాలిఫైడ్ డ్యువలిజం రెఫర్స్ టు ది స్మాల్ సర్కిల్ బీయింగ్ విత్ ఇన్ అ బిగ్ సర్కిల్.
0: అనగా దైవములో జీవుడు ఉన్నాడు.
1: దట్ మీన్స్ జీవ అంశ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డివినిటీ. ఇట్ ఈస్ హీ ఎగ్జిస్ట్ ఇన్.
0: అయితే ఈ జీవుడు దైవంతో చేరే విధానం ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది వే ఆఫ్ మర్జింగ్ హిమ్సెల్ఫ్ టోటలీ ఇన్ ద లార్డ్.
0: ఈ చిన్న సున్న క్రమక్రమేణ విశాలమైనటువంటి భావం పెంచుకుని పెంచుకుని పెంచుకుని పోతూ ఈ పెద్ద సున్నలో లీనమైపోతుంది.
1: దిస్ స్మాల్ సర్కిల్ హ్యాస్ టు గ్రో బిగర్ అండ్ బిగర్ బై బ్రాడనింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ గెట్ మర్జ్డ్ ఇన్ టు ద బిగర్ వన్, బిగర్ సర్కిల్.
0: ఇదే అద్వైతము అన్నారు.
1: దిస్ ఈస్ అద్వైతం, ఇట్ ఇస్ సెట్.
0: అనగా జీవతత్వమును దైవత్వముతో చేర్చడానికి తగిన కృషి చేయటమే ఈ భక్తి ప్రపత్తుల యొక్క మార్గము.
1: ది పార్ట్ ఆఫ్ డివోషన్ అండ్ ప్రపత్తి రెఫర్స్ టు ద పాత్ విచ్ మేక్ ఎ జీవతత్వ మర్జ్ ఇట్సెల్ఫ్ ఇన్ దేవతత్వ ఆర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించి దానిని దైవత్వంగా మనం విశ్వసించినప్పుడే ఈ జీవతత్వం అనేటువంటి యొక్క చర్యలు క్రమక్రమేణ అణుగుటకు అవకాశం ఉంటుండాలి.
1: Only when we recognize the principle of divinity which is inherent in man, we will be able to just suppress the weaknesses and develop broadness and merge in the
0: Deyo hi jnanam abhyasat. Ee jnanam anekuntadi e vidhanga vastundante abhyasam dwara manaku labhyam avutundi.
1: How do we acquire this knowledge? Through constant practice we can get this knowledge.
0: Prapanchamulo ye chinna vishayankaina ఏ చిన్న స్థాయికైనా అభ్యాసం లేకుండా మనము ఆ స్థాయిని మనం పొందలేము.
1: వాట్ ఎవర్ స్మాల్ థింగ్ బి ఇట్ ఇన్ ద వరల్డ్, వాట్ ఎవర్ స్మాల్ స్టేజ్ బి ఇట్, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ ఆర్ రీచ్ ఇట్ వితౌట్ ప్రాక్టీస్.
0: చదువుట కానీ, వ్రాయుట కానీ, నడచుట కానీ, తినుట కానీ, ఇవన్నీ కూడాను అభ్యాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నాయి.
1: బి ఇట్ రీడింగ్, రైటింగ్, వాకింగ్, ఈటింగ్, ఆల్ దీస్ థింగ్స్ వీ అక్వైర్ త్రూ ప్రాక్టీస్.
0: ఈ అభ్యాసమును మనం ప్రథమ సోపానంగా తీసుకున్నప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి యొక్క తత్వము మనకు కొంత అర్థమవుతుంది.
1: వెన్ వీ టేక్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ స్టెప్, వీల్ బి ఏబుల్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అక్వైర్ నాలెడ్జ్.
0: అయితే ఈ జ్ఞానం అనేటువంటి దాంట్లో రెండు విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ హియర్.
0: ఇది భౌతికమైనటువంటి జ్ఞానం ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం మరొకటి.
1: వన్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది అదర్ స్పిరిచువల్.
0: ఆధ్యాత్మిక జ్ఞానమును విజ్డమ్ అంటారు, భౌతిక జ్ఞానమును నాలెడ్జ్ అంటారు.
1: నాలెడ్జ్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ విజ్డమ్ రెఫర్స్ టు ది స్పిరిచువల్ వరల్డ్.
0: ఇక్కడ వస్తువును పరిశీలన చేయటము, విచారించటము, ഇനി സാമാന്യമായിട്ട് ജ്ഞാനം.
1: Enquiring into the nature of an article refers to ordinary knowledge.
0: ഈ വസ്തുവിൻ യൊക്ക അന്തർഭാഗമായിട്ട് മൂലാധാരമനു ഗുർത്തിച്ചി ആ മൂലാധാരം യൊക്ക തത്വാന്നി അർത്ഥം ചേസ്കോട്ടവും ഇനി ആധ്യാത്മിക ജ്ഞാനം.
1: Spirituality refers to understanding the inner principle and significance of every article that exists in the world.
0: ഈ ആത്മജ്ഞാനം അനേട്ടുണ്ടിത് ലേക്കുണ്ട മനമു ഈ ലൗകിക ജ്ഞാനം അനേട്ടുണ്ട് ദാന്നി അഭ്യസിച്ചിട്ടും കാണി ദാനിനി അന്തുപോട്ടും കാണി ഇത് അസാധ്യം.
1: Without the basis of the wisdom which refers to spirituality, it is not possible to acquire the knowledge of the world.
0: దీనిని అందుకొను విధానమే ఈ కాయము చేత ఆచరించేటువంటి సమస్త సత్కర్మలు.
1: All the good activity associated with this body is that refers to the path of acquiring this knowledge.
0: ఈ శరీరం అనేటువంటిది మనకు లేకుండినా ఎట్టి సాధనలు కానీ మనం చేయలేము. ఎట్టి ప్రాప్తిని కూడా మనం పొందలేము.
1: Without having the body, it is not possible to do any activity and reach any goal.
0: శరీరం మార్గం కలుధర్మ సాధకం అని ఈ కర్మ సాధనకు శరీరం అత్యవసరం.
1: ఫర్ ఆల్ యాక్టివిటీ బాడీ ఈజ్ ది వెరీ బేసిస్.
0: పరోపకారార్థం ఇదం శరీరం అని ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించి ఇతరులకు ఉపకారములు గావించేటువంటి విషయంలో ఈ యొక్క దేహము అత్యవసరం.
1: Body has to be used and is necessary for doing activities which are useful for others.
0: Chinna pillalaku artham kavalante dini maroka reetilo oka udaharananga cheppukovachu.
1: For the sake of young children to understand, this can be presented in a different way.
0: Manam ekkadiko oka picnic ani vellamu.
1: Let us say that we have gone on a picnic to some place.
0: Akkadiki bhojanamuku sambandhinchinatundi padarthamulu anni ippudu manam teesukoni vellam.
1: There we have carried all the articles necessary for cooking food.
0: Akkada bhojana samayaniki manam vondukovataniki prayatninchamu oka adavilo.
1: In the forest we have made preparations to cook food.
0: Appudu manam em cheyali? Moodu raalanu techi pettukovali.
1: For this purpose, what is to first stage, we will have to get 3 stones and keep them.
0: ఈ మూడు రాళ్ల పైన పాత్రను పెట్టాలి.
1: On these 3 stones, we will have to keep the vessel.
0: పాత్రలో నీరు పోయాలి.
1: We will have to pour water into the vessel.
0: ఆ నీటిలో బియ్యం వేయాలి.
1: We have to put rice in the vessel and water.
0: ఈ మూడు రాళ్ల మధ్యలో పాత్రకు కింద మనం అగ్నిని పెట్టాలి.
1: Underneath the vessel, in between these 3 stones, we'll have to make some fire.
0: ఈ మంటను వేయటంలో ఉండేటువంటి అర్థార్థం ఏమిటి?
1: What is this inner significance of putting the fire beneath the vessel?
0: ఈ మంట ద్వారా పాత్రలో ఉండేటువంటి యొక్క బియ్యము తత్వం కావటం కోసమని.
1: Through the fire, we have to just cook the rice which is within the vessel.
0: అయితే ఈ యొక్క వేడి సరాసరి బియ్యమునకు తగిలి అవి అన్నముగా తయారు కావటం లేదు.
1: సపోజ్ వితౌట్ ది మీడియం ఆఫ్ ద వెసల్ ఇఫ్ దిస్ రైస్ ఇస్ పుట్ ఇన్ ద ఫైర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఫుడ్ యాస్ సచ్.
0: ఈ కట్టెల వేడి ఈ యొక్క పాత్రకు సోకి పాత్ర వేడి నీళ్లకు సోకి నీళ్ల వేడి బియ్యమునకు సోకి బియ్యము అన్నంగా మారిపోతున్నాయి.
1: ద హీట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ టు ద వెసల్ ఫ్రమ్ ద వెసల్ టు ద వాటర్ ఫ్రమ్ ద వాటర్ టు ద రైస్ అండ్ దెన్ రైస్ ఇస్ కుక్.
0: అదే విధముగానే జీవిత అరణ్యము లోపల మనం ఆహార నిమిత్తమై ఆనందమనే ఆహార నిమిత్తమై ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ది world of in the forest of life we are searching for the bliss which will be compared to
0: ikkada sattva rajo tamo gunamule moodu raalu.
1: Those 3 stones are the 3 qualities sattva rajas and tamas.
0: Mana dekhne paatra
1: our body will be compared to the vessel.
0: Mana yokka aasale jalam mana aasalu anetundi deento ee yokka deenini tattvam gaavinchukoni manamu shantini pondalu.
1: The wisdom has to apply itself to the body, through the body to the feelings, and through the feelings to our desires, and through desires in the atma gnana should be obtained.
0: Kanuka ee gnanam anetundi sarasari manaku hrudayaniki chekkutaku gaani dakkutaku gaani veedu kaadu.
1: Directly therefore it is not possible to get wisdom directly in the heart.
0: Idi deham dwara bhavamula dwara మన యొక్క కోరికలను భస్మము గావించుకోవాలి.
1: త్రూ ది బాడీ అండ్ త్రూ అవర్ గుడ్ ఫీలింగ్స్ వీ హావ్ టు డిస్ట్రాయ్ అండ్ బర్న్ అవర్ డిజైర్స్.
0: క్రమక్రమేణా ఈ కోరికలను మనము అదుపులో పెట్టుకోవటమే ఇది సరి అయినటువంటి ధ్యానమునకు అర్థం.
1: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ గ్రాడ్యువలీ అండ్ స్లోలీ కంట్రోలింగ్ ది డిజైర్స్ దట్ రెఫర్స్ టు మెడిటేషన్.
0: ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవటం చేత కోరికలను అదుపులో పెట్టుకోవటం చేతనే కర్మ ఫలత్యాగంగా సహజంగా మార్పులు కలుగుతుంటాయి.
1: By controlling the sense organs and controlling our desires, it would be possible to do the work without expecting any fruits thereof in the natural, automatic, spontaneous way.
0: Karmanu karma yokka phalatyagam cheyataku evariki kudunu sadhyam kaadu.
1: It is impossible for anyone to sacrifice the fruits of work.
0: Phalamu undane undani.
1: There is fruits for every work.
0: Maa phaleshu ani cheppindi kaani na phaleshu ani cheppaledu.
1: It is said మా ఫలేషు నాట్ నా ఫలేషు.
0: కనుక ఫలితము ఉన్నది అయితే ఫలిత నిమిత్తమై నీవు కర్మలు ఆచరించద్దు.
1: దేర్ విల్ బి ఫ్రూట్స్ బట్ డోంట్ వర్క్ ఫర్ ఫ్రూట్స్.
0: నీ కర్తవ్యంగా నీవు భావించి కర్మలు ఆచరించు.
1: కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ వర్క్.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు వాంఛలు వచ్చినప్పటికీ దానిని స్వీకరించటంలో తప్పు లేదు.
1: While discharging your duties, incidentally there are some desires, there is nothing wrong in accepting them.
0: కర్మఫలమును త్యజించమని కాని లేక కర్మఫలము ఉండదని కాని గీత బోధించలేదు.
1: గీత హాస్ నాట్ టాట్ దట్ యు హావ్ టు గివ్ అప్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ ది ఫ్రూట్స్ డు నాట్ హావ్ ఎనీ యాక్షన్ అండ్ సో యాక్షన్.
0: ఈ కర్మఫల త్యాగమును సరిగా అర్థం చేసుకునలేక అనేక మంది కర్మనే త్యాగం చేస్తున్నారు.
1: పీపుల్ హావ్ నాట్ కరెక్ట్లీ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ సాక్రిఫైసింగ్ ది యాక్షన్.
0: కర్మ ఎంతవరకు ఉంటుండాలి?
1: హౌ ఫార్ కెన్ దే సాక్రిఫైస్ ది యాక్షన్?
0: వంటలు అయ్యేంత వరకే కట్టెలతో మనకు అవసరం.
1: ఓన్లీ అంటిల్ ఫుడ్ ఈస్ కుక్డ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ ది ఫైర్.
0: వంట పరిపక్వం అయిన తర్వాత కట్టెలు మనకు అక్కరలేదు.
1: వన్స్ ది ఫుడ్ ఈస్ కుక్డ్ దెర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ ఫైర్.
0: అయితే కర్మ యొక్క రహస్యాన్ని కానీ కర్మ ఫలితం యొక్క రహస్యాన్ని కానీ గుర్తించేంత వరకే మనకు ఈ కర్తవ్యములు అత్యవసరం.
1: ఓన్లీ అంటిల్ వీ రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ వర్క్ అండ్ సీక్రెట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ద వర్క్ వీ హావ్ టు జస్ట్ డూ డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్.
0: కనుక ఈ కర్మ ఫలత్యాగమునకు కానీ కర్మత్యాగమునకు కానీ జ్ఞానాభివృద్ధికి కానీ ధ్యానమునకు కానీ అన్నింటికి ప్రేమనే ప్రధానము.
1: Therefore, be it for the sacrificing the fruits of action, for acquiring wisdom, for whatever be it, the basis and the root is love itself.
0: Ikkada sila sadacharam annaru. Idiye satyamunaku prakatinchetuvanti yokka gurtulu.
1: The character and good behavior, it is said, this will really reflect and announce the truth.
0: Satyam kani, shanti kani, dharmam kani, pratyekanga levu.
1: Truth, peace and righteousness, they do not exist
0: separately.
1: All these are essentially dependent upon love.
0: Prema manavuni yokka aalochanalo cherinappudu adi satya roopanni dharistundi.
1: When love enters into one's thoughts, it becomes truth.
0: Prema aacharana roopamlo dharinchinappudu adi dharmam avutundi.
1: When love manifests itself in the form of action, it becomes righteousness and dharma.
0: Premanu artham chesukunnappude adi shanti avutundi.
1: When one understands love, it automatically becomes peace itself.
0: Prema yokka artame idi shanti.
1: The very meaning of the word love is peace.
0: Prema yokka aacharane dharmam.
1: Practicing love is dharma.
0: Prema yokka aalochane idi satyam.
1: Thinking of love is truth.
0: Premanu talanchutu poyinappude non violence ahimsaga maaripothundi.
1: Continuously thinking of love itself becomes non violence.
0: Kanuka satya dharma shanti ahimsalaku naligintiki kodunu antarbahiniga pravahinchetundi prema okkati maatrame.
1: For truth, for non violence, for peace and for righteousness, it is love which is flowing as an undercurrent.
0: ఇట్టి ప్రేమను అభివృద్ధిగా వించుకొని నన్ను చేరమనియే ఈ యొక్క బుద్ధి యోగము బోధిస్తూ వచ్చాడు భక్తి జ్ఞానంలో.
1: ఇన్ ది బుద్ధి యోగ హెస్ బీన్ టాట్ ఇన్ భక్తి యోగ స్టేటింగ్ దాట్ లవ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ లవ్ టు రీచ్ మీ.
0: కనుక ప్రియుడై ప్రేమతో దైవమును పొందేటువంటి మార్గమునకు ఈ యొక్క ప్రేమతత్వమే పెంచుకోమని కూడాను శాసించాడు.
1: He has also declared that make use of love, with full of love you try to just develop nearness to me.
0: భక్తుడ, నీ చేతులు చిన్నవి.
1: Dear devotee, your hands and palms are small.
0: ఈ రెండు చిన్న చేతులతో నా సేవను ఆచరించు.
1: With those small little palms you serve me.
0: నీ యొక్క కన్నులు చాలా చిన్నవి.
1: Your eyes are small.
0: నా సృష్టి యొక్క ఇది చాలా గొప్పది.
1: My creation is very vast.
0: ఇంత విశాలమైనటువంటి యొక్క జగత్తును నీ చిన్న రెండు కన్నుల ద్వారా చూస్తున్నావు.
1: With this vast creation you are taking a look with your small little two eyes.
0: నీ చెవులు రెండు చిన్నవి.
1: Your ears are very small.
0: ఈ రెండు చెవుల ద్వారా నా యొక్క వాణిని శ్రవణం చేయమన్నాడు.
1: You listen to my word and the sound through these two little ears.
0: నీ రెండు చిన్న పాదములు నా సమీపమునకు ప్రయాణం సల్పమన్నాడు.
1: With your two little feet you journey towards my sannidhi.
0: పాదములు రెండు కూడాను సన్నిధికి వచ్చినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: By merely coming to sannidhi of the Lord, it doesn't serve the entire purpose.
0: రెండు చిన్న కన్నుల ద్వారా విశాలమైనటువంటి యొక్క జగత్తును చూచినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: By merely taking a look at the vast world with your little eyes, there is no use.
0: రెండు చిన్న చేతుల ద్వారా నా సేవలు సలిపినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: By merely serving me with your two little hands, you are not going to achieve.
0: రెండు చిన్న చెవుల ద్వారా నా వాణిని ఆలకించి ప్రయోజనం లేదు.
1: By listening to my divine words through your little ears, there is no use.
0: కానీ ఒక్క హృదయం ఉన్నది.
1: But there is one thing and that is the heart.
0: ఆ ఒక్క హృదయములో నన్ను ప్రవేశపెట్టుకుంటేవా ఈ యొక్క కర్మలు ఏమాత్రం కూడా నీకు అక్కరలేదన్నాడు.
1: If you introduce me into your heart, then none of these actions are very important.
0: ఈ చేతులు, చెవులు, కన్నులు, నోరు ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంబంధమైనటువంటి వృత్తులను అరికట్టుకునేటువంటి మార్గములు.
1: Whatever activity you indulge in by way of worship through your hands, feet, ears, nose and eyes, this is only a method of controlling your mind.
0: కానీ హృదయములు ప్రవేశించిన తర్వాత ఆ ఇంద్రియము తమంతకు తామే స్తంభించిపోతాయి.
1: Once the Lord enters the heart, the control of senses will be so easy, they get stilled automatically.
0: కనుక కర్మ ఫలత్యాగం కోసం మనం ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: There is no need for any special effort to be made for karma phala tyaga, sacrificing the fruit of the action.
0: Bhakti mame priyo naraha. Naa yokka bhaktudai nannu smarinchuchu, nannu chintinchuchu, nannu jalinchuchu, naa yokka chintani endi neevu nimagnudainappudu sarvamu kudanu nene chuchukuntaan annadu.
1: Bhakti mame priyo naraha. He has said, once you start thinking and indulging only in thoughts around me, then the rest of it will be taken care of by me. I'll take care of it.
0: Drudha nischeha annadu. Drudha nischeedu kavali.
1: For this particular purpose, you would have firm resolve.
0: Ee paripurnamainatundi nammakame lekundina manamu ee pavitramainatundi yokka aanandanni andukolemu.
1: If one doesn't have complete and full faith, one would not be able to get the bliss arising out of this.
0: భగవంతుడు పరిపూర్ణుడు.
1: గాడ్ ఈజ్ ఫుల్ అండ్ కంప్లీట్.
0: అట్టి పరిపూర్ణుని పొందాలనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనస్సును మనం అభివృద్ధిపరచుకోవాలి.
1: టు గెట్ ద లార్డ్ హూ ఈజ్ హోల్ పరిపూర్ణత్వ
0: పరిపూర్ణ విశ్వాసమును పెంచుకోవాలి.
1: కంప్లీట్ ఫెయిత్ వన్ షుడ్ డెవలప్.
0: అతను పరిపూర్ణుడై నీవు అపరిపూర్ణుడైనప్పుడు ఇవి రెండింటికి నీ ఏమాత్రమో పొత్తు కుదరదు.
1: వెన్ హీఈస్ ఫుల్ అండ్ కంప్లీట్, ఇఫ్ యూఆర్ ఇన్కంప్లీట్ అండ్ నాట్ ఫుల్, దేర్ కెనాట్ బి ఎనీ వ్యారిటీ బిట్వీన్ దీస్.
0: పరిపూర్ణుని పొందేటువంటి యొక్క మార్గములో పరిపూర్ణమైనటువంటి యొక్క భావమునే మనం సల్పకుండిన మనము భగవద్్రోహులుగా మారిపోతాం.
1: టు రీచ్ ది ఫుల్ అండ్ ది కంప్లీట్ లార్డ్, అన్లెస్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ ఫుల్ హార్ట్, యూ వుడ్ బి ట్రెచరస్.
0: భగవంతుని యొక్క సర్వజ్ఞత్వమునకు, సర్వవ్యాపకత్వమునకు, సర్వశక్తిత్వమునకు మనం కళంకం కలిగించినటువంటి వారం అవుతాం.
1: వుడ్ బి గెటింగ్ బ్లెమిష్ ఫర్ ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ ఆమ్నిషియన్స్, ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్.
0: కనుక నీవు చింతించేటువంటి చింతన కూడాను పరిపూర్ణ హృదయుడై చింతించాలి.
1: వాట్ ఎవర్ థాట్స్ యూ ఇండల్జ్ ఇన్ విత్ ఫుల్ హార్ట్ యూ ఇండల్జ్.
0: పరిపూర్ణ ప్రేమతో అతన్ని చెంత చేరాలి.
1: విత్ ఫుల్ లవ్ యూ రీచ్ హిమ్.
0: భజతాం ప్రియో అనగా భజించినటువంటి వానికి ప్రియుడిగా తాను రూపొందుతాడు.
1: ఇట్ ఇస్ సెడ్ that he becomes dear to anyone who worships him fully with whole heart.
0: Adveshta sarvabhutanam.
1: Adveshta sarvabhutanam.
0: Yavvarini kudanu manam dveshincharadu.
1: We should not hate anyone.
0: ఇలాంటి సద్భావములతో 64 లక్షములు అనగా విద్యలు కూడినటువంటి యొక్క సాధకుడే నాకు మహాప్రియుడని కూడాను గీత బోధిస్తూ వచ్చింది.
1: ద వన్ హూ ఈజ్ మాస్టర్ ఆఫ్ ది 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ హీఈస్ డియర్ టు మీ ఇట్ ఇస్ సెడ్.
0: ఈ 64 గుణములు కూడాను మానవుడి యందు పరిపూర్ణతగా ఉంటున్నవి.
1: All the 64 qualities are already there in man in their fullness.
0: అయితే ఈ పరిపూర్ణత్వాన్ని గుర్తించుకోవడానికి తగినటువంటి కృషి చేపట్టడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఇట్.
0: సామాన్యమైనటువంటి లౌకిక కార్యములు ఎందే, లౌకిక కర్మలు ఎందే మన కాలము వ్యర్థం గావించుకుంటూ పోతున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ ద సెక్యులర్ యాక్టివిటీ ఇట్ సెల్ఫ్.
0: ఇది విశేష కర్మలు ఎందు కూడాను కొంతవరకు ప్రవేశించాలి.
1: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పెషల్ యాక్టివిటీ విచ్ వుడ్ హెల్ప్ అస్.
0: దానిని అంతర్బహిస్థ సర్వవ్యాప్య నారాయణ అని మనము బహిర్ముఖములో ఆచరించేటువంటి యొక్క చింతనలు కాని కర్మలు కాని అంతర్ముఖంలో కూడాను దానిని ప్రవేశపెట్టాలి.
1: వాట్ ఎవర్ వర్షిప్ యాక్టివిటీస్ ఆఫ్ వర్షిప్ ఎక్స్టర్నలీ విల్ నాట్ డూ ఇట్ ఇంటర్నలీ ఆల్సో.
0: అప్పుడే రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ దీస్ టూ అండ్ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: దీనిని అర్థము గావించుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ ఇట్ అవర్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
0: కనుక అన్నింటికి ఈ భక్తి యోగములో ప్రేమనే ప్రధానమనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ భక్తి యోగ ఆర్ యోగ ఆఫ్ డివోషన్ లవ్ ఈస్ ది బేసిస్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దిస్ వీ హావ్ టు రికగ్నైజ్.
0: సత్యము కేవలం చెప్పటం మాత్రమే కాదు.
1: Truth is not merely for telling.
0: ఇది కేవలం పలుకుతో మాత్రమే అంత్యమవుతుంది.
1: This will come to an end only by mere word, uttering words.
0: ఇది తలంపుతో కూడాను లీనం కావాలి.
1: This must get immersed in our thoughts.
0: నిరంతరం కూడాను ఆలోచనలో నిమగ్నుడైపోవాలి.
1: We will always think about this particular thing and contemplate about it.
0: కనుకతో ప్రేమతో ఆలోచన చేసినప్పుడే మనకు సహజమైనటువంటి సత్యము ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి థింక్ విత్ లవ్ ది నేచురల్ ట్రూత్ విల్ రిఫ్లెక్ట్ ఇట్సెల్ఫ్.
0: ప్రేమతో ఆచరించినప్పుడే ఇది సరి అయినటువంటి ధర్మంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ప్రాక్టీస్ విత్ లవ్ ఇట్ బికమ్స్ రియల్ ధర్మ ఇట్సెల్ఫ్.
0: ప్రేమతో మనం అర్థం చేసుకున్నప్పుడే ఇది పరమశాంతిని బోధిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ విత్ లవ్ ఇట్ విల్ గివ్ అస్ ఇమ్మెన్స్ పీస్.
0: కనుక శాంతికి ప్రేమనే పుట్టినిల్లు.
1: దేర్ఫోర్ లవ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ పీస్.
0: సత్యమునకు ప్రేమనే పుట్టినిల్లు.
1: ఇట్ ఈస్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్ ఆల్సో. లవ్ ఈస్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మమునకు ప్రేమనే పుట్టినిల్లు.
1: ఈవెన్ ఫర్ రైటియస్నెస్ అండ్ ధర్మ ఆల్సో లవ్ ఈస్ ది వెరీ బేసిస్.
0: అహింసకు కూడాను ప్రేమనే పుట్టినిల్లు.
1: ఈవెన్ ఫర్ నాన్ వైలెన్స్ లవ్ ఈస్ ది వెరీ బేసిస్.
0: కనుకనే ప్రేమనే సర్వస్వము.
1: Therefore, love is
0: premane daivamu.
1: Love is God.
0: Daivame prema.
1: God is love.
0: Kanuka mana premanu penchukoni manam alpagmuluga undinatvanti okka swaroopanni akandattanga maarchukoni tallinam gaavataniki tagina krushi cheyamanche bodhinchatame ee okka bhakti yogam okka saaramsham.
1: The essence of the teachings of bhakti yoga refers to the love which will have to be practiced, and by practicing love will have to become broad minded and develop greatness in us. This is the meaning.
2: That was the 8th discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which he delivered on 10th August 1984, is a profound and sweet discourse on love, the essence of Bhakti Yoga, the chapter of devotion in Gita.

عَبْدٌ وَلِيٌّ